FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, నీరాజనం 7 గంటల నుండి 7:30 వరకు, రైతు నేస్తాం 7:30 నుండి 8 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 8 గంటల నుండి 8:30 వరకు, చిత్రలహరి 8:30 నుండి 9 గంటల వరకు, విజేతలు 9 గంటల నుండి 10 గంటల వరకు, గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైంపాస్,

6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

హుతమంత్రతంత్రపూర్ణస్వరూపజనవాంఛితదానశీల వాత్సల్యసాగర కృపారసకృష్ణమేఘ దేవత్రికూటగిరిశేఖర సుప్రభాతం. నృత్తావసానఢమరుధ్వని సంప్రభూత సర్వాక్షర ప్రణుతి సుస్థ

గౌరాజమహం ప్రణమామి పరం హరివర్గ కుదుర్గ వినాశకరం పదసక్త సుభక్త సముద్ధరణం అణిమాది సముజ్వలమ.

త్రికూట గిరిశీర్ష తలే సుధత్తౌ కోటప్ప దేవ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ నిర్వికల్పక సమాధి సుసక్త యోగి చిత్త రవింద సుసముజ్వల సౌమ్య

జ్ఞానామృత ప్రియ పిపాస మునీంద్ర బృంద సంసేవనోత్సవ సముత్సుక చిత్ర లీలౌ నిత్యావతృప్త్యమృత రూప ధరౌ ప్రశాంతౌ కోటప్ప దేవ చరణౌ శరణం ప్రపద్యే నిత్యాత్మ భావ నిరతాఖిల దాస వర్గ సంప్రార్థనాభిమత దాన గుణైక శీలౌ నాస్తిక్య రూప విష వృక్ష వినాశకౌ ద్వౌ కోటప్ప దేవ చరణౌ శరణం ప్రపద్యే దివ్యౌ మృకండు ముని పుత్ర సుదర్శితౌ తౌ శ్రీ శౌనకాది ముని బృంద సదాసు సేవ్యౌ సర్వోత్తమౌ సకల దైవ తవ

నిన్నటి రోజు కార్యక్రమం పూర్తి చేసే సమయానికి శూర్పణఖ రామచంద్రమూర్తిని దర్శించినటువంటి ఘట్టం దగ్గర మనం ఆప్ చేసి ఉన్నాం. ప్రాతకాలంలో అంత హేమంత ఋతువులో కూడా వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ సాధారణంగా లోకమంతా కూడా ఆ సమయంలో విశ్రాంతి తీసుకుందాం, బయటికి వెళ్ళొద్దు, చలికి వణికిపోతున్నామనేటటువంటి సమయంలో కూడా ఏనుగులు జలచరములు కూడా నీటి యందు ప్రవేశించడానికి భయపడేటంతటి చల్లటి వాతావరణంలో కూడా ధార్మిక నిష్ట అంటే ధార్మిక నిష్టే. ఏది ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలో చెయ్యడంలో రామచంద్రమూర్తి సిద్ధాస్తుడు. కనుక ఆయన సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలని పూర్తి చేసుకుని, నిత్యాగ్నిహోత్రీకుడు కనుక అగ్నిహోత్రాన్ని పూర్తి చేసుకుని అక్కడ ఉండేటటువంటి మునులతో సద్విషయముల మీద చర్చ చేస్తున్నటువంటి సమయంలో వచ్చినటువంటి శూర్పణక అద్వితీయమైన సౌందర్యం కలిగినటువంటి రామచంద్రమూర్తిని దర్శనం చేసి, లోకంలో రెండు రకాలైనటువంటి పోకడలు ఉంటాయి. ఒకటి, ఒక చోట సౌందర్యం ఉంటే, ఒక చోట అందం ఉంటే దాన్ని అభినందించగలగడం, ఆ అందంలో ఈశ్వరుని యొక్క విభూతిని చూడగలగడం ఒక లక్షణం, అది ఉత్తమ లక్షణం. మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. ఎక్కడైనా మీకు ఒక ఉత్కృష్టమైన విభూతి కనపడింది అంటే అది ఈశ్వర సంబంధమైనటువంటి విభూతి. దాన్ని చూసి హర్షించగలగడం సత్పురుషుని యొక్క లక్షణం. ఏదైనా తన కంటికి ఆకర్షణీయంగా కనపడితే అది తనది కావాలి, తాను పొందాలి అని కోరుకునేటటువంటి లక్షణం రాక్షస లక్షణం. తాను నిర్ణయం చేసుకోవడమే, ఇది నాకు నచ్చింది కాబట్టి నేను దీన్ని పొందుతాను. అవతల వస్తువు కూడా, అవతల వ్యక్తి కూడా తన పట్ల అలాగే ఆకర్షితుడయ్యాడా లేదా, తన పట్ల అటువంటి భావనతోనే ఉన్నాడా లేదా అన్నదాంతో సంబంధం ఏమి ఉండదు. శూర్పణఖ రామాయణం అప్పుడు ఎప్పుడో జరిగేది ఎందుకు అనుకోవడం అండి? ఇప్పటికీ చూడటం లేదు మనం. తన కంటికి నచ్చితే తాను అనుభవించాలని కోరుకోవడమే రాక్షసత్వం అంతే. అలాంటి వాళ్ళు మీకు ఇప్పటికీ కనపడటం లేదా? తెల్లవారులేస్తే పేపర్ల నిండా అవే, టీవీల్లో న్యూస్ నిండా అవే. కాబట్టి సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహు దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివవ్యం జనాన్వితం రామమిందీవరస్యామం కందర్ప సదృశ ప్రభం బహువేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. రాక్షసి అయినటువంటి శూర్పణక కామమోహిత అయింది రామచంద్రమూర్తి అందు. వాల్మీకి మహర్షి అంటారు, ఆమె కామమోహిత అయింది అన్న విషయం రాముడు ఇంకా పసిగట్టాడా లేదా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. వెంటనే మహర్షి, ఆయనకి వరం ఉంది కదండి, చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి వరం ఇచ్చారు, నువ్వు ఒక్కసారి ఆచమనం చేసి కూర్చుంటే రాక్షసులైనా సరే సీతమ్మ తల్లైనా సరే శ్రీరామాయణంలో ఏ ఏ వ్యక్తులున్నారో వారందరి యొక్క మనోగతమైనటువంటి అభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయి అని వరం. కాబట్టి అసలు అలా కామించడానికి యోగ్యమైన స్థితిలో అక్కడ ఉందా పరిస్థితి? ఆ రామచంద్రమూర్తి నా చేత అనుభవింపబడవలసిన వాడు లేదా రామచంద్రమూర్తి చేత నేను అనుభవింపబడాలి అనేటటువంటి కోరిక కలగడానికి యుక్తాయుక్త విచక్షణ ఏమైనా ఉందా ఆ శూర్పణఖ యందు? దాన్ని చాలా అందమైన మాటలతో మహర్షి ఆవిష్కరిస్తారు. ఆయన అంటారు, సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్తజ. ఆయనో చాలా అందమైనటువంటి ముఖమున్నవాడు. ఆయనది అందమైన ముఖము అంటే వాల్మీకి మహర్షికి అందమైన ముఖము అని కాదు, ఆయన రామచంద్రమూర్తి యొక్క ముఖాన్ని చూసినటువంటి వాడు లోకంలో అన్ని భూతములు ఆనందాన్ని పొందుతాయి. చంద్రుణ్ణి చూస్తే ఎలా సంతోషిస్తారో, ఒక ఏనుగు ముఖాన్ని చూ

చూస్తే ఎలా సంతోషిస్తారో, ఒక తామర పువ్వుని చూస్తే ఎలా సంతోషిస్తారో, రామచంద్రమూర్తి ముఖమండలం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆయనది సుముఖం, పైగా ఆ ముఖం నుంచి వేరు మాట వచ్చే అవకాశం ఉండదు. అసలు మనం వినాయకుడి ప్రార్థన మొదలు పెడితే ఈ మాటతోటే ప్రారంభం చేస్తాం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని. సుముఖ అన్న మాటకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఏ ముఖాన్ని చూడడం వల్ల మీకు అభ్యుదయం కలుగుతుందో ఆ ముఖం సుముఖం. అసలు అది మంచి ముఖం. లక్ష్మీస్థానాలు ఐదింటిలో ఒకటి ఏనుగు యొక్క కుంభస్థలం. కాబట్టి గజముఖాన్ని దర్శనం చేయడమే మీకు అభ్యున్నతి హేతు. కాబట్టి వినాయకుడి యొక్క ముఖం గజముఖంగా పరమేశ్వరుడు ఉంచడానికి కారణాల్లో అదొకటి. ఆయన యొక్క రూపాన్ని మీరు ఇలా చూడగానే, ఆ గజముఖాన్ని చూడగానే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంత గొప్ప ముఖం కాదు కాదు. సాధారణంగా మనం మన మనసుని పెట్టవలసి ఉంటుంది. మీరు చేతులతోటి కాళ్ళతోటి చేసేటటువంటి క్రియాకలాపం అంతా దేని కొరకు అంటే, దీన్ని అడ్డుపెట్టి మీ మనసుని ఈశ్వరుడి దగ్గరికి తీసుకురావడం ప్రధానంగా ఉంటుంది. షోడశోపచార పూజా రహస్యం కూడా అంతే. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటత్యాశా శాఖా స్ఫటతి ఝడితి స్వైరమభిత అంటారు శంకర భగవత్పాదులు. నిరంతరం తిరుగుతూ ఉంటుంది మనస్సు. తిరిగే మనస్సుని ఉపచారములను మార్చి మార్చి భగవంతుని యొక్క పాదార విందముల దగ్గరికి తీసుకురావడానికి ఉపకరణంగా మీరు ఈ ఉపచారములను వాడుకుంటారు. ప్రధాన ప్రయోజనం మనసుని తీసుకురావడమే. మనసుని తీసుకురాకుండా ఉపకరణాలని తీసుకొచ్చారనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే దానికి ఉపయోగం ఉంటుంది అని శాస్త్రాలు నిర్ధారించలేదు. శంకరులే శివానందలహరి చేస్తూ, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి అన్నారు. ఎందుకురా అనవసరంగా పువ్వుల కోసం, పళ్ళ కోసం, ఆ పత్రి కోసం అన్ని చోట్ల తిరుగుతుంటావు? తిరిగి తిరిగి తిరిగి తిరిగి నువ్వేం సాధించావు? సమర్ప్యైచేత సరసిజము మానాదభవతే సుఖేనావస్థాతుం జనహన జానాతి కిమహో. నీ మనస్సు అనేటటువంటి తామర పువ్వుని తీసుకెళ్లి పరమేశ్వరుడు యొక్క పాదముల దగ్గర పెడితే సంతోషించి నీ వెంట పడినట్టుగా, నువ్వు తెచ్చిన సంభారములకు ఆయన సంతోషపడిపోయేటటువంటి వాడు కాడన్న విషయాన్ని నువ్వెందుకు తెలుసుకో? ఆయనకి కావలసింది మనస్సు. నువ్వు మనస్సు పెట్టి పూజ చెయ్యగలిగితే ఉపచారములన్నీ ఉన్నాయా లేదా అన్నది కూడా ఈశ్వరుడు చూడడు. ఉపచారములు అన్నీ సమకూర్చుకోవాలనుకోవడం భక్తి. నేను అలాగని ఎందుకంటే అన్నీ మానేసేయండి అని నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఒక్కొక్కసారి ఉపచారమునందు లోపం వచ్చిందనుకోండి, అందుకే శాస్త్రంలో దాన్ని పూరణ చేసేస్తారు. ఒక అక్షత సమర్పిస్తే చాలు. నడుము విరగనటువంటి బియ్యం పసుపుతో కలిస్తే దాన్ని సమర్పిస్తే సింహాసనాన్ని మీరు సృష్టించవచ్చు. మీ మనస్సు ఉండాలి. అందుకే శంకరులు, రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం అంటూ, మానస పూజలో ఇవన్నీ కూడా నేను నా మనసుతో సృష్టించాను అంటారు. ఆ మనస్సు అక్కడ పెట్టడం అన్నది మీకు ఆ మనసుతో దర్శనం చేయడం అనేటటువంటిది ఇంద్రియములలో ఉండే శక్తుల్ని మనసు తీసుకుని మనసు అంతర్ముఖమై పరమేశ్వరుణ్ణి అథాంగ పూజ యందు దర్శనం చేయడం నేర్చుకోవాలి. అందుకు పాదాల నుంచి తల వరకు పూజ చేయడం అనేటటువంటిది విగ్రహంలో కనపడుతుందని కాదు, ఇక్కడ కనపడాలి మీకు. కానీ వచ్చిన ఇబ్బందల్లా ఎక్కడొస్తుందంటే అదొక్కటే జరగదు, ఆ మనసే నిలబడదు, మిగిలినవన్నీ జరుగుతాయి. బిల్వాలు తీసుకొస్తాం, తులసి పత్రి తీసుకొస్తాం, అక్షతలు తీసుకొస్తాం, కొబ్బరికాయలు తీసుకొస్తాం, పువ్వులు తీసుకొస్తాం, అన్నీ తీసుకొస్తాం. ఉపచారమా? ఆ మంత్రానికి ఆ ఉపచారం అది యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కనాటికి మనసు మాత్రం అక్కడికి వెళ్ళి నిలబెట్టగలగడం అనేటటువంటిది కుదిరేటటువంటి విషయం అంత తేలికగా కాదు. అలా కానీ మయ్యేవ మన ఆదర్శ మయ్యి బుద్ధిం నివేశయ అంటాడు గీతాచార్యుడు. నా ఎందు నీ మనసు పెట్టు అంటాడు. అలాగే పెట్టేశానండి అంటే అయిపోయింది, అంతే, జన్మ సార్థకం అయిపోయింది, అంత తేలికేంటి? నా ఎందు మనసు పెట్టు అంటే అంత తేలిగ్గా పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర మనస్సు పెట్టేస్తే ఇంకేమండి, మనందరం కృతార్థులం అయిపోయి ఉండేవాళ్ళం. అది చేత కాకే కదా ఈ అల్లరంతా వచ్చింది. ఆ మనస్సుని పెట్టడం అనేటటువంటిది చాలా చాలా కష్టం. భగవాన్ రమణులు కూడా దీని గురించి ప్రస్తావన చేస్తూ ఒకచో అంటారు, నేను లక్ష బిల్వార్చన చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని బిల్వాలు తక్కువయ్యే ఏం చేయమంటారని అడిగారు ఒకళ్ళు. ఒక ఆవిడ వెళ్ళి భగవాన్ రమణుల్ని, ఆయన అన్నారు ఎన్ని బిల్వాలు తక్కువయ్యాయన్నారు. ఓ 2-3 వేల బిల్వాలు తక్కువయ్యి ఉంటాయండి అన్నారు. ఓ 2-3 వేల పర్యాయాలు నీ ఒళ్ళు గిల్లుకో అన్నారు ఆయన. అంటే

అవిడ అదే నావోళ్ళు గిల్లుకోవడం ఏమిటి అని అడిగింది ఆవిడ. అడిగితే ఆయన అన్నారు, ఏముంది నీకు లక్ష బిల్వార్చన అంటే, చెట్టు దగ్గర గిల్లుతావు బిల్వాలంతే, అవి తీసుకొచ్చి కనీసం ఒక చాప వేసో ఒక వస్త్రం వేసో దాని మీద బిల్వాలు పెడదామని కూడా ఉండదు. శివాలయంలోకి తీసుకొచ్చి నేల మీద బారేయడమే అయిపోయింది పూజ. నువ్వు చేసేది పునఃపూజ. ఆయనే పృథివీ స్వరూపంతో ఉన్నాడు శర్వుడై. నేల మీద బారేసిన తర్వాత ఇంకా మళ్ళీ బిల్వం తీసుకెళ్లి శివలింగం మీద వేయడం ఏమిటంటే మంత్రంతో పునఃపూజ చేస్తున్నావు కానీ నువ్వు పూజ చేయట్లేదు. నీ మనసు ఎక్కడ పెట్టాలా ఏమన్నానా? మూడు దళాలు మూడు ఆకులతో ఉందో లేదో నువ్వు చూడాలా ఏమన్నానా? రొట్ట తీయా, శివలింగం మీద బారయ్యా. ఆ పాటి దానికి చెట్టుని గిల్లితే ఏమిటి, నిన్ను గిల్లుకుంటే ఏమిటి? తక్కువైన బిల్వాలకి నిన్ను గిల్లేసుకో రెండు మూడు వేల పర్యాయాలు. కానీ ఆవిడ సహృదయురాలు అర్థం చేసుకుంది, ఓ నన్ను మనసు పెట్టమంటున్నారు మహర్షి, మనసు లేని పూజ ఇన్ని బిల్వాలతో చేస్తే మాత్రం ఏమి సుఖము అంటున్నారు అని ఆవిడ గ్రహించగలిగింది. కాబట్టి చూశారు, మనసుని పెట్టడం చాలా కష్టం. కానీ శాస్త్రంలో ఏమంటారంటే, మూడిటి యందు మీ ప్రమేయం లేకుండా మీ మనసు తొందరగా నిలబడి ఆహ్లాదమును పొందుతారు. ఇంకా ఇంకా చూడాలని ఇంద్రియములకు నాయకత్వం వహించేటటువంటి కన్ను చెదరకుండా అక్కడే నిలబడి మనసుని రంజిల్లేటట్టు చెయ్యగలిగినటువంటి వస్తువులు లోకంలో మూడు ఉన్నాయంటారు. ఒకటి సముద్రం. సముద్రం వంక మీరు ఎంతసేపు చూస్తూ కూర్చోండి మీకు సంతోషంగా ఉంటుంది. అలా సముద్రాన్ని అసుర సంధ్య వేళలో చూడడం మొదలు పెడితే చీకటి పడిపోయిన తర్వాత మీకు ఇంక సముద్రం ఏం కనపడదు. దూరంగా సముద్రంలో ఓడలు వెళ్ళిపోతూ దీపాలు కనపడుతూ సముద్రపు ఘోష వినపడుతూ ఉంటుంది. కొద్దిగా కెరటాలు లేచి పడుతూ కనపడుతూ ఉంటాయి. ఆ పెద్ద ఆకాశం, దాని కింద సముద్రం, అదో అందంగా ఉంటుంది. సముద్రం ఎంత అందంగా మీ మనసుని చూరగుంటుందో అంటే మీ ప్రయత్నం లేకుండా మీ మనసు సముద్రం మీదకి వెళ్ళి నిలబడుతుంది. చంద్రుడు, చంద్రుణ్ణి ఎంతసేపు చూడండి మనసు తొందరగా వెళ్ళి చంద్రుడి మీద నిలబడుతుంది. మహర్షి సుందరకాండలో వర్ణిస్తారు, హంసో యథా రజత పంజరస్థ సింహో యథా మందర కందరస్థ అంటూ ఆ చంద్రబింబాన్ని వర్ణిస్తారు. చంద్రబింబం మీద పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరి మనస్సు నిలబడుతుంది. పైగా నిలబడి రంజిల్లుతుంది, చాలా సంతోషిస్తారు, ప్రసన్నులవుతారు, ఆనందాన్ని పొందుతారు. అలాగే మూడవది ఏనుగు ముఖం. ఏనుగు ముఖాన్ని పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆనందిస్తారు. ఏనుగులు ఇలా చూసి అలా వెళ్ళిపోరు, అందరూ అలా చూస్తారు. దేనిని చూసినప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా మీ మనసుని మీరు పెట్టవలసిన అవసరం లేకుండా మీ మనసుని తానే లాక్కుని మీ మనసు అక్కడ మీ చేత పెట్టించి మీరు పెట్టడం వల్ల మీకు కొంత పుణ్యాన్ని ఇచ్చి మీకు ఆ పుణ్యము వల్ల అభ్యున్నతిని ఇవ్వగలదు, అటువంటి ముఖానికి సుముఖం అని పేరు. కాబట్టి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప అంటూ కొన్ని నామాల్ని ఏరి కూర్చి ఎవరెవరైతే ఈ నామములను చేస్తున్నారో వారికి ప్రవేశే నిర్గమేతదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయితే అని విఘ్నములు రావు అంటూ విఘ్నేశ్వరుడి మీద ఒక ప్రార్థన చేసి ప్రారంభం చేస్తుంటారు. రామచంద్రమూర్తి యొక్క ముఖము కూడా సుముఖమే. ఎందుకో తెలిసండి, ఆయన ఎందు ఘోర అఘోర రూపములు రెండు ఉంటాయి. మహర్షి ఈ విషయాన్నే శ్రీరామాయణంలో శివకేశవ అభేదమైనటువంటి తత్వం అడుగడుగునా మీకు కనపడుతుంది. నేను నిన్ననే మీకు నేను ఒక శ్లోకాన్ని ఉదాహరించి ఉన్నాను. గోదావరి నదిలో స్నానం చేసి వస్తున్నటువంటి సీతారామ లక్ష్మణుల యందు వాల్మీకి మహర్షికి పార్వతీ పరమేశ్వర నందీశ్వర స్వరూపములు దర్శనమయ్యాయి. ఆయన ప్రతి చోట శివుడికి రాముడికి ఉన్న అభేదాన్ని ఆవిష్కరిస్తుంటారు. మనం ఏ దృష్టికోణాన్ని అలవాటు చేసుకోవాలో చూపిస్తుంటారు. అంత గొప్ప ముఖం రామచంద్రమూర్తి యొక్క ముఖం. అదే రామచంద్రమూర్తి యొక్క ముఖం రాక్షసుల పాలిట ఘోర రూపం. వాళ్ళు అది రుద్రస్వరూపం, దాన్ని చూస్తేనే హడిలిపోతారు, అలా ఉంటాడు ఆయన. భక్తులైన వారికి ఆయన ప్రసన్నమూర్తి. ఆయన ఎప్పుడూ మీరు చూడండి, రాముడు అసలు కోదండం పట్టుకోకుండా నిలబడినటువంటి మూర్తి మీరు ఎక్కడైనా చూశారా? చాలా ఎక్కడో అరుదుగా ఉంటుందేమో. రాముడు అంటే ధనస్సు పట్టుకునే ఉంటాడు. అసలు మనం రుద్రం మొదలు పెడితే అలా ధనస్సు పట్టుకుంటే రుద్రమన్యవుతో తైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలు పెడతాం. ఆ ధనస్సు ఏమిటయా స్వామి చేతిలో? మాకు భయం వేస్తోంది పిల్లలం, ఎందుకు ధనస్సు పట్టుకున్నావు? మా మేమేమైనా కోపం వచ్చిందా? ఏమైనా తప్పుంటే క్షమించని ఉభయతర నమస్కారములు చేస్తూ
ఆ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం.

ఆహారం చేస్తాం. అదే రామచంద్రమూర్తి అయితే చేతిలో ధనస్సు పట్టుకుని నిలబడినా సరే ఎవరికీ ఏం భయం ఉండదు. ఆయన ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. మహానుభావుడు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పక్కతోటుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉండగా తక్కువేమి మనకు అంటాడు మహానుభావుడు రామదాసు గారు. ఆ రామచంద్రమూర్తి కోదండం పట్టుకుని నా పక్కనుండగా మనకి భయం ఏమిటి? ఇంద్రియముల భయం కూడా లేదు. ఆయనే మనకి గురుస్వరూపమై మనని ఏ మార్గంలో ప్రయాణించాలో అటువైపుకి పయనింప చేస్తాడు అని లోకం నమ్ముతుంది. కాబట్టి సుముఖం, ఆయనది సుముఖం, ఆవిడిది దుర్ముఖి. ఆవిడిది చాలా భయంకరమైనటువంటి దుష్టమైనటువంటి ముఖం. ఇక నేను దాని గురించి పెద్ద వర్ణించక్కర్లేదు. ప్రయోజనం లేని విషయానికి పెద్ద వర్ణన ఏమిటి? దీనికి వ్యతిరేకమైన ముఖం ఆ ముఖం. ఆ ముఖం చూస్తే కొత్తపేడు అంటుకుంటుంది ఏమైనా. వృత్తమధ్యం మహోదరి, ఆయన సన్నటి నడుమున్నవాడు. ఆవిడ మహోదరి, చాలా పెద్ద కడుపున్నది. విశాలాక్షం, ఆయన విశాలమైనటువంటి కన్నులున్నవాడు. విరూపాక్షి, ఆవిడ వికృతమైన కన్నులున్నది. సుకేశం, ఆయన అందమైనటువంటి కేశపాశమున్నవాడు, జుట్టున్నవాడు. ఆవిడ తామ్రమూర్ధజ, ఎర్రటి రాగి జుట్టు ఉంటుందే, ఆ రాగి జుట్టు ఎలా ఉంటుందో అటువంటి చిమ్ముకుపోయినటువంటి జుట్టున్నది. పూతన సంహారంలో పోతన గారు వర్ణిస్తారు ఆ నేలబడిపోయినటువంటి పూతన యొక్క జుట్టు వర్ణిస్తూ ఆ పక్షులు దూరేటటువంటి పొదలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అంటారు. కాబట్టి అటువంటి జుట్టు కలిగినది. విశాలాక్షం అంటే విశాలమైన కన్నులున్నవాడు అంటే ఆ కన్నులు పెద్దవైతే మనకేమిటి అని అనిపించవచ్చు. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అంటారు, దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ కవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు. ఆ కన్నులతో లలితాస్వరూపానికి రామస్వరూపానికి అభేదం కదండి. రెండూ అటువంటి ముగ్ధమోహనమైనటువంటి స్వరూపాలు. ఆయన కూడా తనవారైనటువంటి వారిని, తనవారు పరాయి వారు అని ఉంటారా ఈశ్వరుడికి? అంటే ఎవరు ధర్మావలంబకులో వారు ఈశ్వరుడి వారు, ఎవరు ధర్మమునందు ప్రవర్తించరో వారు కూడా ఈశ్వరునికి సంబంధించిన వారే. భారతీతీర్థస్వామి వెంకటాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ఒక అనుగ్రహ భాషణం చేశారు. అనుగ్రహ భాషణం చేస్తూ ఒక పీఠాధిపతులు, ఒక జగద్గురువులు ఏ స్థాయిలో చెప్తారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒక మాట అన్నారు, అసలు మనం పూజ చేసిన తర్వాత కోరుకోవలసింది ఏమిటి అంటే, ఎవరు ఈశ్వరుడి నుంచి బాగా దూరమై, వేదానికి దూరమై, ధర్మమునకు దూరమై పాపజీవనం గడుపుతున్నారో వారు వేదము చేత నిర్దేశింపబడిన మార్గంలోకి ఈశ్వరానుగ్రహంతో రావాలి అని మనం ప్రార్థన చెయ్యాలి అని చెప్పారు ఆయన. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఈశ్వరుడికి అలా ఏమైనా కోపం ఉంటుందా అంటే అప్పుడు ఆయన ద్వంద్వాలకి లోనైన వాడు అవుతాడు. మరి ఈశ్వరుడు చంపడం ఎందుకండి? అంటే నేను మీతో ఒకసారి మనవి చేశాను, డాక్టర్ గారు సెగ్గడ్డ కోసేయడం ఎందుకు? సెగ్గడ్డకి ఆయనకి వైరం ఏం లేదు, సెగ్గడ్డ మీ ఒంట్లోంచే పుట్టింది. పోతన గారు ఆ కుష్ఠరోగం గురించి వర్ణన చేస్తూ తన ఒంటిలోంచే పుట్టింది కదా కుష్ఠరోగం అని చెప్పి ఎవడైనా దాన్ని ముద్దు చేస్తే ఉన్న వేళ్ళు కురుక్కు తినేస్తుంది అది. అలా మన సెగ్గడ్డ కదా అని చెప్పి దాన్ని చక్కగా పెంచి పోషిస్తే అది ఒంట్లో ఉన్న నెత్తురు కారిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి సెగ్గడ్డని డాక్టర్ గారు కోసేశారంటే ఎందుకు కోసేస్తారు? మిగిలిన శరీరాన్ని రక్షించాలి, అది ఉండకూడదు. ఇక వాడు ఆ శరీరంతో ఉంటే ధర్మ వ్యతిరిక్తమైనటువంటి పనులు చేసి ఇంకా పాపం మూట కట్టుకుంటాడు. అందుకని తీసేస్తాడు తప్ప, అది కూడా అనుగ్రహమే. నిజానికి అనుగ్రహంతో చేసేటటువంటి పనే తప్ప ఆగ్రహంతో చేసేటటువంటి పని కాదు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తుంటారు, చాలామంది తెలిసి తెలియని తత్వంతోటో ఒక మౌఢ్యంతోటో ఒక మాట మాట్లాడుతుంటారు, శివుడు లయకారకుడు అంటే చంపేస్తాడు అందున ఆయన జోలికి వెళ్ళకండి అంటుంటాడు. ఆయనకి పూజ ఏమిటి? ఇది రామాయణానికి వ్యాఖ్య చేసినటువంటి వాళ్ళ కొంతమందికి కూడా అలవాటు ఉంది, అలా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. శివుడు లయకారకుడు అందుకని చెప్పి ఆయన జోలికి వెళ్ళకూడదు, ఆయనకు పూజ చేయకూడదు అని ఒక పక్షపాతంతో కూడినటువంటి మాట చెప్తుంటారు. శివుడు లయకారకుడు అంటే ఆయన చేసే ప్రళయాలలో మూడవ ప్రళయం మహాప్రళయం. మహాప్రళయం చేస్తాడు అంటే చంపేస్తాడని కాదు, ఎవరెవరు ఈశ్వరుణ్ణి పొందలేకపోయారో వాళ్ళని ఈశ్వరుడు పొందుతాడు.
దానికి మహాప్రళయం అని పేరు. నల్లపూసలున్నాయి, మైనపు మొద్దుంది, నల్లపూసలు మైనపు ముద్దని అంటుకోలేకపోయి మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో దొల్లింది. ఇప్పుడు నల్లపూసలన్నీ ఏమయ్యాయి? మైనపు ముద్దకు అంటుకున్నాయి. కాబట్టి ఈశ్వరుని యొక్క ఎనలేని కారుణ్యానికి ప్రతీక మహాప్రళయం. మహాప్రళయం చేసేటటువంటి శంకరుడు పరమేశ్వరుడు అపారమైనటువంటి కారుణ్యమునకు ప్రతీక. మీరు అలా చెప్పవలసి ఉంటుంది తప్ప ఆయన లయం చేసేస్తాడంటే ఆయన చంపేస్తాడని మీరు చెప్పకూడదు. నిన్ననే మీతో నేను మనవి చేశాను, ఆయన స్వల్పకాలిక లయం కూడా చేస్తాడు. నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి ఇంద్రియములకు మళ్ళీ చైతన్యాన్ని శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడే. ఆయన అనుగ్రహం లేకపోతే నిద్రపట్టలేదనుకోండి, నిద్రపట్టకపోతే అన్నం సహించదు, అన్నం సహించకపోతే నిద్రపట్టదు. ఈ రెండూ లేవనుకోండి, మూడు రోజులు పోయిన తర్వాత చూసుకోండి కళ్ళు ఎంత లోపలికి ఎడతాయో. అయితే చిత్రం ఏమిటంటే ఎంత నింద చేస్తున్నా పోన్లే పిల్లాడని ఆయన అలా ఇస్తూనే ఉంటాడు. అది గమనించిన వాడన్నాడు, జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. ఆయన తల్లి తండ్రి కదా, క్షమించేస్తాడు, ఉదారుడు అన్నాడు. కాబట్టి అటువంటి స్వభావం ఉన్నటువంటి వాడే రామచంద్రమూర్తి. పేరు మారుతుందేమో కానీ పరమాత్మ యొక్క స్వభావమునందు మార్పే ఉంటుందండి, అదేం ఉండదు. నరుడిగా ఉన్నా ఆయన తత్వం అలాగే ఉంటుంది. కాబట్టి సుముఖం దుర్ముఖీం రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్తజ ప్రీతి రూపం విరూపాస. ఆయన స్వరూపమో చాలా ప్రీతి కలిగేటట్టుగా ఉంటుంది, ఆవిడదో చాలా విరూపమైనటువంటి స్వరూపం, అంటే వికృతమైనటువంటి స్వరూపంతో ఉంటుంది. సుస్వరం, ఆయన మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది, వినాలనిపిస్తుంది. వినాలనిపించి మాట్లాడడం కూడా మంచి మాట అని నేను చెప్పడం చాలా కష్టం. నేనేమిటి, ఎవరైనా అలా చెప్పలేరు. వినాలనిపించేటట్టుగా మాట్లాడిన మాటంతా మంచి మాట అని మీరు అనుకోకండి. శ్రీరామాయణం అసలు యథార్థానికి వాగ్వైభవమే శ్రీరామాయణం. వాక్కు మనుష్యనకొక్కనికి ఉన్న అనుగ్రహం, ఈశ్వరుడు ఒక్క మనుష్యనకు మాత్రమే ఇచ్చాడు వాక్కు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, మూడు మాటలు శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని వాడు విష్ణు సహస్రం చేసుకున్నటువంటి ఫలితాన్ని మనిషి పొందుతున్నాడు. ఏది సృష్టిలో ఇంకో ప్రాణిని అలా పొందమనండి, పొందలేదు. భగవన్నామం చెప్పగలిగినటువంటి భాగ్యం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడు. కానీ ఆ వాక్కు లోపల మనస్సు పొందేటటువంటి వికారములకు అనుగుణంగా మార్చుకుని ఎటువంటి కార్యాన్ని ఎటువంటి ప్రమాదాన్ని కూడా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. శ్రీరామాయణంలోనే మీరు చూడండి, మందర మాట్లాడిన మాట ఎంత దూరం వెళ్ళింది, నారదుడు వచ్చి చెప్పిన సంక్షేప రామాయణం ఎంత రామాయణమైంది, రామచంద్రమూర్తి మాట్లాడేటటువంటి మాట ధర్మబద్ధమై ఉంటుంది. ఆయన ఒక్క మాటే మాట్లాడచ్చు, కానీ ఆ ఒక్క మాట ఎలా ఉంటుందంటే మీరు కోరి కోరి ఏరుకోవలసిన సాలగ్రామంలా ఉంటుంది. రమణ మహర్షి ఓ మాట అంటూ ఉండేవారు, సాలగ్రామం ఎక్కడుంటుంది, రాళ్లలోనే ఉంటుంది. సాలగ్రామాన్ని ఎక్కడ ఏరుకోవాలి అంటే సాలగ్రామాలు దొరికేది ఏమేమి ఉండదు, సాలగ్రామం రాళ్లలోనే దొరుకుతుంది. రాళ్ల మధ్యలో ఏరుకుని రాళ్ళని విరిచేసి సాలగ్రామం ఏరుకోవాలి. రాముని మాటలను మీరు ఏరుకోవాలి. రాముడు మాట్లాడితే అలా ఉంటుంది, ఎక్కడ ఎంత సంక్షిప్తంగా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. రాముడు మాట్లాడితే పరమ ధార్మికంగా ఉంటుంది. నడిచే దేవుడని పేర్గాంచినటువంటి చంద్రశేఖర పరమాచార్య తరచూ ఒక మాట చెప్తుండేవారు, రాముడు ఎప్పుడు మాట్లాడినా శాస్త్రం ఇలా అంది అని మాట్లాడతాడు, ఋషులు ఇలా అన్నారు అని మాట్లాడతాడు, శృతి ఇలా అంది అని మాట్లాడతాడు, తప్ప రాముడు నేను ఇలా అంటున్నాను అని మాట్లాడడు. అంటే తను ప్రమాణం చెప్పాలన్నది రాముడి ఉద్దేశ్యం కాదు, ప్రమాణాన్ని వైదికంగా తీసుకుంటాడు, వేదంలోంచి ప్రమాణాన్ని తీసుకుని తాను చెప్పి తాను ఆ ప్రమాణాన్ని అనుసరించేటటువంటి వాడు రాముడు. కాబట్టి ఎక్కడెక్కడ మీకు రాముని వాక్కులు వినపడ్డాయో అక్కడక్కడ మీకు స్మృతులు చదవవలసిన అవసరం లేకుండా మీరు అనుష్ఠించవలసినటువంటి ధర్మము మీకు ప్రబోధం చేయబడిందని గుర్తు. అందుకే శ్రీరామాయణం ఎందుకు చదవాలి అంటే, ధర్మం తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి, ధర్మం ఎందుకు తెలుసుకోవాలి అంటే అసలు నీ నరు ఉపాధి ధన్యత పొందాలి అంటే, జీవుడు ధన్యత పొందాలి అంటే ధర్మం తెలుసుకోవడానికి రామాయణం చదవాలి. కాబట్టి మాట అంటే అందంగా మాట్లాడేయడం కాదు,
రావణుడు కూడా మాట్లాడతాడు, అబ్బో సుందరకాండలో ఎంత ప్రసంగం చేస్తాడు.

ప్రశ్నిస్తాడు. సుందరకాండేమి ఎక్కడైనా అలా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీరు చూద్దరు కానీ కొద్దిసేపట్లోనే వస్తాడు, మారీచుడితో మాట్లాడతాడు. ఎంత కర్కశంగా, ఎంత దారుణంగా ఉంటుందో. ఎవరి గురించి ఏ మాట మాట్లాడడానికి నాలుకకి ఏమి నరం ఉండదు. అంటే మనవిసలు ఇలా మాట్లాడడమా అన్న వివేచన ఏమీ ఉండదు. తనకి ఎలా చిత్తం వస్తే అలా మాట్లాడేస్తాడు. రాముడు అలా కాదు, బాగా ఆలోచించకుండా మాట్లాడడు. ఒక్క మాట మాట్లాడాడంటే కట్టుబడిపోవడం. ఇంకా మాట అంటే తనని తాను కట్టుకోవడం. తనని తాను కట్టుకోవడం రాముడికి వచ్చు. ఎన్ని రకాలుగానైనా దాన్ని అవసరానికి వాడుకోవడం రావణుడికి వచ్చు. వాక్కుని మేము బాగా ఉపయోగించుకున్నాం, మా సుఖాలకి దాన్ని చాలా అందంగా మాట్లాడి మేము అందరినీ వశం చేసుకున్నాం అనుకున్న వాళ్ళు, వాక్కును ఈశ్వరుడిచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకుని 10 తలలున్నా ఎలా తెగిపోతాయో, వాక్కుని సద్వినియోగం చేసుకున్నవాడు ఏ స్థితిని పొందుతాడో, ఒక్క తల ఉండి నరుడిగా పుట్టి ధర్మాన్ని అనుష్ఠించి ధర్మం మాట్లాడి యుగం మారిపోయినా ఒక నరుడిగా వచ్చిన వాడు ఈశ్వరుడిగా లోకం చేత పూజింపబడి ఆ పేరు చాలు తలుచుకోవడానికి. శ్రీరామ అన్న నామం కోసం వెంపర్లాడిపోతున్నాయి లోకాలు. అదే రావణాసురుడైతే 10 తలకాయలుండి ఎన్ని మాటలు మాట్లాడినా అమ్మ బాబోయ్ ఆయన మాటే అని జనం హడిలిపోయేటట్టుగా మాట్లాడాడు. మాట మాట్లాడడం గొప్ప కాదు, ఆ మాట ఎంత గొప్పదై ఉంటుంది అన్నది చాలా విశేషం. కాబట్టి మీరు ఇక్కడ చాలా బాగా రాముడు మాట్లాడతాడు అన్నదానికి ప్రసంగాలు బాగా చేస్తాడు అని మీరు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే రఘువంశం రచన చేస్తూ కాళిదాసు గారు మాట అంటారు, త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం అంటారు రఘువు గురించి. రఘుమహారాజు గారు తక్కువ మాట్లాడతారు. ఎందుకు తక్కువ మాట్లాడడం? ఆయనకేం మాట్లాడడం చేతగా కాదు. అనవసరంగా మాట్లాడేస్తే గబుక్కుని ఎక్కడైనా ఒక అసత్యం వచ్చేస్తుందేమో. అంటే తను నిలబెట్టుకోలేని మాట ఏదైనా నోటి వెంట వచ్చేస్తుందేమో. అప్పుడు నిలబెట్టుకోలేకపోతే అసత్యం అవుతుందేమో. కాబట్టి అన్ని మాటలొద్దు, ఆలోచించి మాట్లాడదామని ఆయన మాట్లాడితే సత్యాయ మితభాషిణాం. చాలా తక్కువగా మాట్లాడేవాడు, అందుకే రఘు అంత గొప్పవాడయ్యాడు అని కాళిదాసు గారు అంటారు. రామచంద్రమూర్తి కూడా మాట్లాడితే అంత అందమైనటువంటి మాట మాట్లాడేవారు. మాట అలా ఉంటుంది, ఆయన కంఠము అలాగే ఉంటుంది. ఆ కంఠము కూడా అంత అందంగా, బా ఎంత చక్కగా ఉంది ఆ కంఠం అనేటట్టుగా ఉంటుంది. అటువంటి కంఠం కూడా ఈశ్వరదత్తం. కంఠం బాగుంటే రంజకత్వంతో మాట్లాడడం తేలిక. కంఠం బాగుండకపోతే తనకి 10 విషయాలు తెలుసున్నా 10 మందికి చెప్పడంలో కొంత వైక్లభ్యం వస్తుంది. నాకు ఒక మహాపురుషుడు తెలుసు, అటువంటి వారిని ఎంతమాత్రం తక్కువ చేయడం నా లక్ష్యం కాదు. నాకు ఆయన పేరు చెప్పడం కూడా ఈ పరిస్థితిలో ఇష్టం లేదు. చాలా గొప్ప సంస్కృతాంధ్రములయందు మహాపండితుడు, మహానుభావుడు, కానీ వారికి విపరీతమైన నత్తి ఉండేది. అస్సలు ఒక వాక్యాన్ని నిర్మించి పలకడం చాలా కష్టం. దగ్గర దగ్గరగా 80 సంవత్సరాల పైచిలుకు జీవించి వాళ్ళు రాజమండ్రిలో శరీరాన్ని విడిచిపెట్టారు. మహాపండితుడు, అందులో ఇంకా నిస్సందేహం, అంతటి పరమభక్తుడు. ఈ ప్రాంతం విజయవాడలోనూ అక్కడ చాలా కాలం ఉండి తన కవితా సుగంధము చేత, తన భక్తి చేత శ్రీరామాయణ కల్పవృక్షమే ఇచ్చినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారికి గొప్ప అంత్యవాసిగా ఉండేవారు వారు. అటువంటి వ్యక్తి బాగా నత్తి ఉండడం వల్ల అస్సలు పాపం మాట్లాడలేకపోయేవారు. కానీ ఆయన దగ్గర మీరు కూర్చుంటే అసలు ఆయన మాట్లాడేటటువంటి మాటలు అవి మాటలు కావు. ఏదో వివిక్త శృతి సాగర అన్నట్టు ఆ శృతి అనబడేటటువంటి సముద్రంలోంచి వజ్రాలు పైకి తీసి మీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో ఆయన మాటలు అలా ఉండేవి. అంత గొప్ప దార్శనికుడు. కానీ స్వరమునకు, స్వరం అంటే ఆ కంఠస్వరము అని మీరు అనుకోకపోతే నత్తి మాటకు ప్రతిబంధకంగా వచ్చింది. కాబట్టి ఆ స్వరం అన్నది కూడా చాలా అవసరం, సుస్వరం. రాముడికి అటువంటి ఇబ్బందులు ఉన్నవాడు కాడు, చాలా చక్కని కంఠస్వరం ఉన్నవాడైన. ఆ స్వరం అలా తెలుసున్నవాడు వేదమంత్రాన్ని కూడా బాగా చెప్పగలడు, దేవతల యొక్క అనుగ్రహాన్ని బాగా పొందగలడు. ఎందుకంటే వేదము స్వరప్రధానమైనటువంటిది. ఉదాత్త అనుదాత్త ఆ స్వరితము అనబడేటటువంటి ఆ స్థాయి భేదాన్ని వేదమంత్రంలో ఎవరు సుస్వరంతో పాటిస్తారో వాళ్ళకి దేవతలు కూడా వశులవుతారు అని చెప్తున్నారు. లేకపోతే వేదమంత్రాన్ని ఏదో ఆ రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టును పుస్తకం కొనుక్కుని వేదం నేర్చుకోవడానికి ఏమి ఉండదు, గురుముఖంగా నేర్చుకోవలసి ఉంటుంది వేదం.

0: ఏకీకృత సేద్యంలో లేఖ్య సంరక్షణ. సేద్యం లేకపోతే మార్కెట్లలోనూ దుకాణాల్లోనూ అమ్మడానికి ఏమీ ఉండదు. అమ్మకందారులకులానే ఈ మార్కెట్లో తమ వ్యాపారాల ద్వారా రైతులు కూడా డబ్బు సంపాదించాలి. కానీ పండించేది ఒక పంట అయినా అనేక పంటలైనా పొలాలు క్లిష్టమైన వ్యాపారాలే. ఒక పొలంలో వ్యాపారాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సాధకాల ఖరీదుల సంపాదించిన డబ్బు జాడలని నమోదు చేయడం కష్టతరమవుతుంది. కానీ ఒక్కో వ్యాపారానికి అయిన ఖర్చులు వచ్చిన ఆదాయాన్ని రాసి పెట్టుకోకపోతే తాము సంపాదిస్తున్నది లేనిది రైతులకు ఎలా తెలుస్తుంది? మోనోక్రాప్ ఫార్మింగ్ అంటే కేవలం ఒక పంటనే తరచూ రసాయనిక ఎరువులు కీటకనాశనులను వాడి పండించడం. దీన్ని సాధారణ వ్యవసాయం అంటారు. ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతుండటంతో సహజ వైవిధ్యభరితమైన సేద్యం పట్ల ఆసక్తి పెరుగుతోంది.
1: మా పందులు చనిపోయినా మాకు మంచి దిగుబడి వచ్చింది కాబట్టి పెద్దగా నష్టపోలేదు. మా కొబ్బరికాయలు, గుమ్మడి, సొరకాయలని మార్కెట్లో అమ్మగలిగాను. అందుచేత ఒకటి కన్నా ఎక్కువ రాబడి ప్రవాహాలుండాలి.
0: ఏకీకృత క్షేత్రాలలో వేర్వేరు సాధకాలు, కార్మికులు, సంవత్సరం పొడవునా అవసరమయ్యే వివిధ రకాల పంటలు, కూరగాయలు, పళ్ల చెట్లు, పశువులు ఉంటాయి. నిర్వహణీయమైన తమ స్వంత వనరులనే గరిష్టంగా వాడుకుంటాయి కాబట్టి ఖరీదైన సాధకాలని కొనే అవసరం ఉండదు. అయితే ఒక వ్యవసాయ పద్ధతి నుంచి మరో పద్ధతికి మారబోవడం ఒక పెద్ద నిర్ణయం. ఏకీకృత సేద్యాన్ని చేస్తే మీరు తప్పకుండా డబ్బు సంపాదించగలరన్న నమ్మకం ఏముంది? ఈ వీడియోలో ఫిలిప్పీన్స్ రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు డబ్బు జాడ కనిపెట్టి ఉండడం కష్టమే అయినా అది సాధ్యము, అవసరం కూడా.
1: మాలో ఖర్చుల వివరాలని రాసి పెట్టుకుని చాలా మందికి మా ఆదాయాల కన్నా ఖర్చులు పెరుగుతున్నాయన్న సంగతే తెలియదు. కనుకనే అసలు సమాచారమే లేకపోవడం కన్నా జమ ఖర్చులని రాసి పెట్టుకోవడమే ఉత్తమం. వరి నుంచి వస్తున్న ఆదాయం పెరుగుతున్నట్లు మాకు చాలా సార్లు అనిపిస్తుంది. కానీ ఆ రాబడి కన్నా ఆ పంట మీద పెట్టిన ఖర్చు ఎక్కువైందన్న విషయాన్ని పట్టించుకోము.
0: మీ దగ్గర లెక్కలన్నీ పూర్తిగా ఉంటేనే ఖర్చులు, అమ్మకాలని గమనించడం కుదురుతుంది. దానివల్లనే కాలక్రమేణా మీ పొలం ఎలా పరిణమిస్తోందనేది తెలుస్తుంది. ఇతర రైతుల లెక్కలతో పోల్చి చూసుకోవడానికి కూడా దానివల్ల వీలవుతుంది. 10 సంవత్సరాల క్రితం జెరీ డియోన్సన్ తన పొలాన్ని వైవిధ్యభరితమైన జైవిక పొలంగా మార్చాడు. మొదటిసారి సేద్యం చేసినప్పటి నుంచి అతను జమా ఖర్చులు రాసుకుంటున్నాడు. అలా రాసి పెట్టుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతని సాటి రైతులు అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాడు.
2: 16 వారాల తర్వాత జమా ఖర్చులన్నీ రాసి పెట్టుకోవడం అంతా రైతులు నేర్చుకుంటారు. ఏం చేస్తున్నారు, సాధకాలు ఏవైనా వాడారా, వాటికి రుసుముందా, ఎంత, ఇలాంటివన్నీ ప్రతి క్లాసులోనూ చెప్తాను. కోతలయ్యే వరకు ప్రతిదీ రాసి పెట్టుకుని ఖర్చు పెట్టేదెంత, సంపాదించేదెంత అన్నది అప్పుడు లెక్క పెట్టాలి.
0: ఇక్కడ ఈ ట్రైనింగ్ లో మోనోక్రాప్ కోసం ఒకటి, ఏకీకృత క్షేత్రం కోసం మరొకటి చొప్పున రెండు వేర్వేరు షీట్లు ఉంటాయి. మీ ముఖ్య సాధకాల జాబితా రాసుకోవాలి. నాట్లకి, కలుపు తీయడానికి, కోతలకి కార్మికులు, విత్తనాలు, ఎరువులు, తెగుళ్ల మందులు, నీళ్లు, ఇంధనం. మోనోక్రాప్ వరి పంటతో మొదలుపెట్టి జెర్రీ తన సాటి రైతులని స్పష్టమైన సమాచారాన్ని అడుగుతాడు. ఇప్పుడు ఏడాది పొడవునా ప్రతి సాధకం మీద పెట్టిన ఖర్చు ఎంత? సమూహంతో కలిసి రెండు రకాల పొలాలని పోల్చి చూడడానికి ఒక హెక్టార్కైన ఖర్చులని జెర్రీ లెక్కగడతాడు. సమూహంలోని రైతులు తమ ఫోన్లని వాడుతూ

0: గత సీజన్లో తాము పెట్టిన ఖర్చులని లెక్కగట్టడానికి సహాయపడుతూ ఆ సమాచారాన్ని పంచుకుంటారు. ఎన్నో వేర్వేరు ఖర్చులు, రాబడులు గల అతి వైవిధ్యభరితమైన పొలంలో ఖచ్చితమైన వివరాలు రాసిపెట్టుకోకపోతే ప్రతిదీ లెక్కకు రావడం అసాధ్యం. తన రికార్డు పుస్తకాల ద్వారా ప్రతి సాధకానికి అయిన ఖర్చుని జెర్రీ లెక్కగట్టగలడు. తన వరి పంటకు, పళ్ల చెట్లకు, పశువులకు అతను వేర్వేరు కాలంలని వాడతాడు. అనేక రకాల కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వరి మాత్రమే పండించే పొలానికన్నా అతను కార్మికుల మీద పెట్టే ఖర్చు ఎక్కువని అర్థం. విత్తనాల కోసం సగటున 9,000 పెసోలు ఖర్చు పెడుతున్నామని సాధారణ వరి సేద్యగాళ్లు జెర్రీకి చెప్తున్నారు. తన వైవిధ్యభరిత క్షేత్రంలో విత్తనాల పొదుపు వల్ల గాని, సాటి రైతులతో మార్పిడి జరపడం వల్ల గాని జెర్రీకి 1,500 పెసోలు మాత్రమే ఖర్చయ్యాయి. మొదట్లో జైవిక ఎరువు మీద జెర్రీ ఖర్చు చేసిన మొత్తం సాధారణ రైతులు రసాయనిక ఎరువుల మీద పెట్టిన ఖర్చుకి సమానంగా ఉండేది. తన ఎరువులకయ్యే ఖర్చుని తగ్గించడానికి జెర్రీ వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి పులియబెట్టిన సహజ కషాయాలను అనేకంగా ఏర్పాటు చేశాడు.
1: ప్రతి నెల 4 టన్నుల వర్మీ కంపోస్ట్ ని ఉత్పత్తి చేస్తాను. నా పొలంలో అదే వాడతాను. అలాగే రకరకాల కషాయాలని తయారు చేస్తాను. దేశవాళీ సూక్ష్మ జీవాలను చేస్తాను. చేపల అమీనో ఆమ్లాలని, పులిసిన పళ్ళ రసాలని, వర్మీ కంపోస్ట్ ని, జైవిక మూలిక పోషకాలని చేస్తాను. నా ఖర్చులను తగ్గించేవి, నా పొలానికి సాధకాలు ఇవే.
0: వరి పంటలో తెగుళ్లని అదుపు చేయడానికి రసాయనాలని కొనే బదులు ఖర్చు ఏమాత్రం కానట్టి చేపల వ్యర్థాలని, పులియబెట్టి గాని, సులువైన ఇతర కషాయాలని గాని జెర్రీ వాడతాడు.
1: పొలంలో కొబ్బరాకుల కొమ్మలను పరిస్తే ఎలుకలు పారిపోతాయని మా పూర్వీకుల నుంచి నేర్చుకున్నాను. ఆ కొమ్మలను చూసి ఎలుకలు భయపడి పారిపోతాయి.
0: సాధారణ వరి పంటకైన ఖర్చులన్నీ కలిపి వేర్వేరు వ్యాపారాలు గల ఏకీకృత వైవిధ్యభరిత క్షేత్రపు ఖర్చులతో పోల్చాలి. వరి పంట మాత్రమే పండించిన సాధారణ పొలం మీద వచ్చిన నికర లాభం 18,000 పెసోలు. తన ఏకీకృత జైవిక క్షేత్రం నుంచి జెర్రీకి వచ్చిన లాభం అంతకు 3 రెట్లు ఎక్కువ. ఒకే పరిమాణమున్న పొలంలో తన కూరగాయలు, పళ్ళు, పశువుల ద్వారా కూడా జెర్రీ లాభాలను ఆర్జించాడు. ఆ విధంగా ఏకీకృత క్షేత్రపు మొత్తం నికర లాభం 102,000 పెసోలు. ఇది సాధారణ వరి పొలానికన్నా దాదాపు 6 రెట్లు ఎక్కువ. సమూహంలోని ఇతర రైతులతో సేద్యపు రికార్డులని పోల్చి చూడడం అనుభవాలని, మెరుగైన పద్ధతులను పంచుకోవడానికి ఉపకరిస్తుంది. అది ఇతరులకి ప్రేరణనిస్తుంది కూడా.
2: ఏ పంట మీద డబ్బు ఎక్కువ ఖర్చవుతోందో తెలుసుకోవడానికి జమా ఖర్చులు రాసి పెట్టుకోవడం చాలా పనికొస్తుంది. దీంతో తర్వాతి పంటలో మీ ఖర్చులని తగ్గించే కొన్ని వికల్పాలను ఎంచుకుని అధిక లాభాలను సాధించేందుకు వీలవుతుంది.
0: తరగతి పూర్తయ్యేసరికి తమ తమ రికార్డులని రాసి పెట్టుకోవడానికి రైతులంతా మంచి ఆసక్తిని కనబరచారు. అందుకని జెర్రీ తను రాసి పెట్టుకున్న పాత రికార్డులని వాళ్ళకి చూపాడు. లాభాల్లో కనపడిన తేడా వల్ల చాలా మంది రైతులు ప్రభావితులై తమ పొలాలని కూడా వైవిధ్యభరితం చేయడానికి నిర్ణయించుకున్నారు.
1: ఇప్పటికిప్పుడే మారలేను, కానీ 1 హెక్టార్లో ఏకీకృత సేద్యం చేయాలనుకుంటున్నాను. ప్రతి పంట మీద ఎంత ఖర్చు పెట్టాను, ఎంత లాభం వచ్చింది అన్నది నేను చేసిన ప్రతి పనిని తెలియజేస్తుంది. కాబట్టి జమా ఖర్చులు రాసి పెట్టుకోవడం ముఖ్యం.
0: అల్మారియో సెనేరో వివరిస్తున్నట్లు రికార్డులు రాసి పెట్టుకోవడం రైతులందరికీ ముఖ్యమే అయినా జైవిక సేద్యగాళ్లకి మరీ ముఖ్యం.
1: మా జైవిక సేద్యంలో పంటలను కనిపెట్టి చూడడానికి, అవి ఎక్కడ నుండి వచ్చాయి, ఎలా పెరిగాయి, మేం వాడిన సాధనాలేమిటి వగేరా ఖర్చులు రాసి పెట్టుకోవడం అవసరం. మేము 3వ పక్షం లేదా PGS పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ నుండి ధృవీకరణ కోసం దరఖాస్తు చేసినప్పుడు మా ఉత్పత్తులను సేంద్రీయంగా ధృవీకరించడం చాలా అవసరం.
0: జీవావరణ సేద్యం చేస్తూ అల్మారియో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అతని పొలం మూలికలు, మొలకలు, పళ్లు, కూరగాయలని ఉత్పత్తి చేస్తుంది. ఇక బాతులు, చేపల చెరువు అతని కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఆదాయాన్ని ఏడాది పొడవునా సమకూర్చుతూ ఉంటాయి. పొలంలో కార్మికులు తమ రోజువారీ కార్యాచరణలను రాసి ఉంచుతారు. దానివల్ల వేర్వేరు పంటలు మార్కెట్లో అమ్మడానికి ఎప్పుడెప్పుడు సిద్ధమవుతాయో వాళ్లు సరిగ్గా ప్రణాళిక వేసుకుని తెలుసుకోగలుగుతారు.
2: మేము ఎప్పుడు నాట్లు వేశాం, ఎప్పుడు వాటిని మార్చాం, ఎప్పుడు కోతలు చేయవచ్చు అనేది తెలియడానికి మేము ప్రతిరోజు చేసే పనులని తప్పకుండా రాసి పెట్టుకోవాలి.
0: ఆసక్తికరమైన అనేక పద్ధతులను గురించి నేర్చుకోవడానికి ఎల్మారియో పొలాన్ని రుసుము చెల్లించి సందర్శించే వాళ్లు అక్కడి తాజా ఉత్పత్తులని, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులని కొనాలని తరచూ ఉబలాట పడతారు. అన్ని లాభాలను వారొక ప్రత్యేకమైన కార్యాచరణ పుస్తకంలో రాసి పెడతారు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. రికార్డులని సరిగ్గా రాసి పెట్టుకునే రైతులు తమ పొలాన్ని వ్యాపారంగా మార్చుకోగలుగుతారు. కాలంతో పాటు మీ సేద్యం ఎలా పరిణమిస్తుందో చూడడానికి వివరమైన రికార్డులు ఉపయోగపడతాయి. ఒకే పరిమాణమున్న వేర్వేరు పొలాలని సాటి రైతులతో పోల్చి చూసి మీ పద్ధతులేవైనా మార్చుకోవడానికి నిర్ణయం తీసుకోవడం సరైనదో కాదో మీరు నిర్ణయించుకోవచ్చు. ఏకీకృత క్షేత్రంలో ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని మీకు అనిపించినా లాభాలు 6 రెట్లు పెరుగుతాయని రికార్డులు చెబుతున్నాయి. దానివల్ల ఆహార భద్రత కూడా పెరుగుతుంది.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9113.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
0: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: लखनऊ FM 90.4।
1: After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మరి నిన్నటి ఎపిసోడ్ లో 18 నెలల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి అయితే తెలుసుకున్నాం కదా. మరి తర్వాత 2 ఏళ్ళు నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2 ఏళ్ళు నిండిన పిల్లల్లో కదలికల్లో నైపుణ్యం పెరుగుతుంది. అప్పటి వరకు కాస్త తప్పటడుగులు వేసిన వారు కూడా ఇప్పుడు పాదం కాస్త స్థిరంగా వేసి నడవగలుగుతారు. రెయిలింగ్ పట్టుకుని నెమ్మదిగా మెట్లు ఎక్కుతారు. పార్క్ లో జారుడు బల్ల ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. పరుగులు తీస్తారు. కొన్ని రంగులు కూడా గుర్తుపట్టగలరు. దుస్తులు స్వయంగా వేసుకోవడానికి ఇప్పడానికి ప్రయత్నిస్తారు. బొమ్మల పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తారు. తనకేం కావాలో చెప్పగలుగుతారు. ఇతరులు మాట్లాడిన మాటల్ని విని అర్థం కాకపోయినా వాటిని ఉపయోగిస్తారు. శరీరంలో భాగాలను గుర్తుపడతారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. ఎత్తులో ఉన్న వస్తువుని అందుకోవడానికి స్టూల్ తెచ్చుకుని ఎక్కడం, డబ్బాల మూతలు తీయగలగడం, పెన్ను పెన్సిల్ దొరికితే గీతలు గీయడం చేస్తుంటారు. ఏ పని ఏ చేత్తో చేయాలన్నది తెలియకపోయినా చురుగ్గా 2 చేతుల్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పనైనా ఎలా చేయాలో మెల్లగా నేర్పిస్తే నేర్చుకుంటారు. 2-3 మాటలతో చిన్న చిన్న వాక్యాలు సొంతంగా తయారు చేసుకుని చెప్పగలుగుతారు. అన్ని మనకి చెప్పగల భాష వారికి రాదు, కానీ మనం వివరించి చెబితే చాలా విషయాల్ని అర్థం చేసుకుంటారు. మరి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిలు ఏంటంటే, నీ పేరేంటి, అమ్మ పేరేంటి లాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. బంతిని బలంగా గురి చూసి విసరగలరు. 3 చక్రాల సైకిల్ ని తొక్కగలుగుతారు. ఈ గ్లాస్ అక్కడ పెట్టిరా, రిమోట్ తీసుకురా ఇలాంటి చిన్న చిన్న పనులు చెబితే చేస్తూ ఉంటారు. ఆహార విషయంలో, దుస్తుల విషయంలో ఇష్ట ఇష్టాలను ప్రకటిస్తారు. చుట్టుపక్కల పిల్లలతో స్నేహం చేస్తారు. మనుషుల్ని గుర్తుపట్టి ఫలానా వాళ్ళని చెప్పగలుగుతారు. అక్షరాలు, అంకెలు, జంతువులు, పక్షుల బొమ్మలు గుర్తుపడతారు. స్కూల్లో జరిగిన విషయాలను చెప్పగలరు. చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోగలుగుతారు. పెద్దవాళ్లలాగా ఒక్కో మెట్టు మీద ఒక్కో కాలు పెడుతూ

మెట్లు దిగగలుగుతారు. పెద్దల మాటని ప్రవర్తనని అనుకరించడం ఎక్కువగా ఉంటుంది. సొలిజనాస్ మరి 3 నుంచి 5 ఏళ్ల నిన్న పిల్లల్లో కలిగే మైలు రాయల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు.

మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లు కీలకమట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగాను మానసికంగాను తొలి రెండేళ్ల వయసు చాలా కీలకం. పిల్లలు పుట్టేనాటికి మెదడు రూపుదిద్దుకుంటుంది, కానీ దానిలోని కణాలన్నిటినీ కలుపుతూ నాడీ వ్యవస్థ ఏర్పడడానికి సమయం పడుతుంది. దాదాపు 90% మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుందట. కాబట్టి మేధోపరంగా ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయం అయిపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడు కన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుందట. పెరిగే పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల మెదడు అంత ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. ఆటిజం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా 18 నుంచి 24 నెలల మధ్య గుర్తించవచ్చు. అలా గుర్తించగలిగితే త్వరగా సరిదిద్దడానికి అవకాశం ఎక్కువ. పైన చెప్పిన మైలురాళ్లను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఏ వయసులో ఏ మార్పు కనిపించిందో రాసి పెట్టుకుంటూ ఉంటే సాధారణంగా ఉండాల్సిన దానికన్నా ఏమన్నా భిన్నంగా ఉంటే తెలిసిపోతుంది. కంటి చూపు, వినికిడి, మాట లాంటివన్నీ సరిగ్గా ఉన్నది లేనిది కూడా తల్లిదండ్రులకు తెలుస్తుంది. సాధారణంగా పిల్లల శారీరక ఆరోగ్యము, ఆహారాల విషయంలో తీసుకున్నంత శ్రద్ధ, వారు ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు అన్న విషయాల మీద పెట్టరు తల్లిదండ్రులు. కానీ చిట్టి మనసుల మీద ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ఆ మనసు మీద పడే రకరకాల అనుభూతుల ముద్రలు వారిని హ్యాపీ చైల్డ్గా పెరిగేలా చేయాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ ఎదుగుదలే లక్ష్యంగా మొదలు పెట్టిన కార్యక్రమం ఫస్ట్ 1000 డేస్ పిల్లల ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమైన నాటి నుంచి బిడ్డ ప్రాణం పోసుకుని పుట్టి 2 పుట్టినరోజులు పూర్తి చేసుకునేంత వరకు దాదాపు 3 ఏళ్ల కాలాన్ని ఇలా తొలి 1000 రోజులు అంటున్నారు. మరి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న విషయాలైతే తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు పుట్టాక బిడ్డకు అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందాలి. కుటుంబ సభ్యులంతా ప్రేమానురాగాలతో వ్యవహరించాలి. బిడ్డకు సురక్షితమైన, భద్రమైన పరిసరాలను ఇవ్వాలి. స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి ఉండాలి. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల మెదడు, శరీరము సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగడానికి ఈ 5 అంశాలు చాలా కీలకం. వీటి మీదే భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని పిల్లల్ని కనాలి అనుకున్నప్పటి నుంచి తల్లి వైద్యుల సలహాలతో పోషకాహారం తీసుకోవాలి. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి తనను తాను కాపాడుకోవాలి. అవసరమైన మందులు, వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోనవ్వకుండా సంతోషంగా సమయాన్ని గడపాలి. బిడ్డ పుట్టాక ఇంట్లో ఎలాంటి అశాంతి, ఆందోళనలు ఉండకూడదు. బిడ్డను తల్లిదండ్రులిద్దరూ ప్రేమ, ఆప్యాయతలతో పెంచుతూ మేమున్నామన్న భద్రత కల్పించాలి. ఇలాంటి చక్కని కుటుంబంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కుటుంబానికి, సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారు. డెలివరీ అయిందనగానే పాపా బాబా ఎవరిలా ఉన్నారు అని అడగడం సహజం. నిజానికి అందము, పోలికలు ఏవి మన చేతుల్లో ఉండవు. ఉన్నదల్లా శిశువుని ఆరోగ్యంగా, ఆనందంగా పెంచడం ఒక్కటే. మరి ఆ పనిని చక్కగా చేయగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి లిజనర్స్. మరి పిల్లలు పెంచే విషయంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈనాటి ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ.

0: మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
3: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదల గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుంటున్నాం కదండి. మరి అందులో భాగంగానే పిల్లల ఎదుగుదలని నిశితంగా గమనిస్తూ ఉంటే ఏవైనా తేడాలు ఉన్నప్పుడు కూడా త్వరగా తెలుసుకోవచ్చట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఆటిజం విషయమే చూస్తే మన దేశంలో 10 ఏళ్లలోపు పిల్లల్లో 1 in 1 చొప్పున ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాంఘిక పరంగా నేరుగా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు, దేని మీద దృష్టి నిలపలేరు, ముఖంలో ఎలాంటి హావభావాలను వ్యక్తం చేయలేరు, తల్లిదండ్రుల నవ్వినా కోపంగా చూసినా స్పందించరు, అమ్మా నాన్నల పట్ల ప్రేమను వ్యక్తం చేయలేరు, చెల్లెలో తమ్ముడో పడిపోయి దెబ్బ తగిలించుకుంటే సానుభూతి కూడా చూపలేరు, కొత్త వారితో స్నేహం చేయలేరు, నచ్చని రుచి, వాసన, శబ్దాలకు విపరీతంగా చిరాకు పడిపోతారు. కమ్యూనికేషన్ పరంగా బొమ్మల్ని కానీ తిను బండారాల్ని కానీ తోబుట్టువులతో పంచుకోరు, విన్న మాటల్నే తిరిగి అంటారు తప్ప సొంతంగా మాట్లాడలేరు. పాటలు, పద్యాలు లాంటివి తరచూ వినిపిస్తే మాత్రం చక్కగా కంటతా పడతారు, పేరు పెట్టి పిలిస్తే పలకరు, కాలింగ్ బెల్ లాంటి చప్పుళ్లకు స్పందించరు, చాలా వరకు సంభాషణకు ఇష్టపడరు, ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పరు, ఒకవేళ చెప్పినా నువ్వు నేను లాంటి పదాల్ని తారుమారు చేసి మాట్లాడతారు. సాధారణంగా పిల్లల బొమ్మలనే మనుషులుగా భావిస్తూ ఆడుకుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లు అలాంటి ఆటలు ఆడరు. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు నేర్చుకున్న విషయాల్ని కూడా మర్చిపోతారు. అలాంటి సందర్భాల్ని గుర్తించినా వైద్య సలహాలు తీసుకోవాలి. మరి ప్రవర్తనా పరంగా అయితే మామూలుగా నడవకుండా అదే పనిగా బొట్టన వేలు మీదో, చేతులు ఊపుతూనో, గుండ్రంగా తిరుగుతూనో నడుస్తూ ఉంటారు. రొటీన్ లో ఏ చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేరు. బొమ్మని మెత్తంగా కాకుండా అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని ఆడుకుంటూ ఉంటారు. దేనికి భయపడరు. దెబ్బ తగిలినా నొప్పి ఉందని మాత్రం అస్సలేడవరు. వాసన, శబ్దం, వెలుతురు, చలి లాంటి వాటికైతే అతిగా స్పందిస్తారు, లేకపోతే అస్సలు స్పందించరు. ఏదైనా వస్తువుని మామూలుగా కాకుండా కంటి కొసల నుంచినో, కంటికి చాలా దగ్గరగా పట్టుకునో, ఒక కన్ను మూసుకునో చూస్తూ ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే 7 వయసులో పేరు పెట్టి పిలిస్తే స్పందించకపోయినా, 7.5 వయసులో సొంతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా, 2 ఏళ్ల వయసులో తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. సో లిజనర్స్, మరి పిల్లలు ఎదుగుదలలో నిశితంగా గమనిస్తూ ఉంటే ఎలాంటి తేడాలు వస్తాయి అన్న విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ బాబా కార్యక్రమం. మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: विष्णु FM 90.4
1: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో ముందుగా మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి. పనిలేని మంగలి పిల్లి తల గొరిగాడట. మరి ఈ సూక్తి యొక్క అర్థం, చేతి నిండా పని ఉండి పనిలో నిమగ్నమై ఉండాల్సిన వారు, అలవాటైన వారు ఏదైనా కారణం చేత ఊరికినే కూర్చోవలసి వస్తే అది వారికి అవస్థగా అనిపిస్తుందండి. దాన్ని తప్పించుకోవడానికి గాను ఏదో ఒక పనిని కల్పించుకుని చేయబోతూ ఉంటారు. అది వారికి అవసరమైనది కాదు, ఉపయోగపడినది కాదు. మరి అటువంటి వారి అవస్థను చూసి ఇలా అంటారు, పనిలేని మంగలి పిల్లి దల గొరిగాడట అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. మృగశిర వస్తే ముసలెద్దు కూడా రంకె వేస్తుంది. మరి ఈ సూక్తి యొక్క అర్థం, వేసవిలో జవసత్వాలు ఉడిగిన పశువులకు మృగశిర వచ్చి నాలుగు చినుకులు పడి పచ్చికతో భూమి పచ్చబడేసరికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుందండి. మరి ఆఖరికి ముసలెద్దు కూడా రంకెలేస్తూ ముందుకొస్తుంది. అదేవిధంగా కాల ప్రభావం అనేది ముసలివారిని సైతం ఉత్సాహపూరితులుగా చేస్తుంది అని చెప్పడానికి ఈ సూక్తిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇంకొక సూక్తిని విందాం. ఏట్రి తద్దినం పెట్టించుకున్నట్లు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, తద్దినం అనేది పితృదేవతల ఎడల వారికి గల ప్రేమాతిశయాలతో భక్తి శ్రద్ధలతో చేసే కార్యక్రమం. ఆ పితృదేవతలు వచ్చి ఎవరినీ ప్రాధేయపడరు. అలా కాక కొన్ని సందర్భాల్లో అవతలివారు తమకు చేయాల్సిన మర్యాదలు సేవలు ఎక్కడ చేయరో అని కొందరు అడిగి మరీ చేయించుకునే పరిస్థితిని చూస్తే ఇలా అంటారు, ఏడ్చి తద్దినం పెట్టించుకున్నట్లు అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. సోదికి వెళ్తే శుద్ధులు తక్కువ. మరి ఈ సూక్తి యొక్క అర్థం, సోదికి వెళ్లాలే కాని మనకు సమస్యలు ఉన్నా లేకపోయినా వారు సోది చెప్తూనే ఉంటారు. అలాగే భూత వైద్యుడి దగ్గరకు వెళ్తే దయ్యమని, వైద్యుని దగ్గరికి వెళితే ఏదో ఒక రోగమని చెప్పకుండా ఉండరు. కనుక ఇలా అయినదానికి కానిదానికి ప్రతి చిన్న విషయానికి ఏదో అనుమానంతో వెళితే కోరి తలనొప్పి తెచ్చుకున్నవారవుతారు అని చెప్పడానికి ఈ సూక్తిని ఉపయోగిస్తారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధ. మరి మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. మరి ఈ సూక్తి యొక్క అర్థం, అంత పెద్ద ఏనుగు ఆయువు పట్టంతా దాని కుంభస్థలంలోనే ఉంటుంది అని తెలిసిన సింహం దాని కుంభస్థలాన్ని కొట్టి హతమారుస్తుంది. అలాగే శత్రువులతో రోజుల తరపడి యుద్ధం చేయడం కాకుండా వారి ఆయువు పట్టు మూలస్థానం ఏదో తెలుసుకొని వారిని అక్కడ దెబ్బతీయాలి అని చెప్పే సూక్తి ఇది. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. వేలు మీద గోరు మలిచిందట. మరి ఈ సూక్తి యొక్క అర్థం, కొందరు ప్రతి చిన్న విషయాన్ని ఏదో పెద్ద సమస్యలా చెప్పి వారు ఆందోళన చెందుతూ ఇతరులని ఆందోళన పరుస్తూ ఉంటారు. తీరా చూస్తే అది సమస్యే కాదు. మరి అటువంటి వారి చర్యనే వ్యంగ్యంగా ఇలా అంటారు, వేలు మీద గోరు మలిచిందట అని. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. రెక్కాడితే కాని డొక్కాడదు. మరి ఈ సూక్తి యొక్క అర్థం, కేవలం కాయకష్టం మీద బ్రతుకుతూ ఏ రోజు 4 డబ్బులు సంపాదించుకోకపోతే ఆ రోజు ఇక తిండి ఉండదు అనే బీద బిక్కి జనం చాలామంది ఉంటారు. వారి దైన్య స్థితిని ఇలా అంటారు. అటువంటి వారిని మానవతా దృక్పథంతో కరుణించాలే కాని వేధించరాదు అని చెప్తూ వారి దీన స్థితిని గురించి రెక్కాడితే గాని డొక్కాడదు అని అంటూ ఉంటారు.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాల

0: లోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. మరి మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి.

మరి ఈ శ్లోకం యొక్క అర్థం, రాత్రి సంగ్రహించి భద్రపరిచిన నీరు 8 పుడిసెళ్లు సూర్యోదయానికి ముందు త్రాగినవాడు వాత పిత్త శ్లేష్మ దోషములను జయించి సుఖముగా ఉండును. ఇప్పుడు ఇంకొక సూక్తిని విందాం.

మరి ఈ శ్లోకం యొక్క అర్థం, సూర్యోదయానికి పూర్వమే మేలుకొని ధర్మార్థములను సంపాదించుటకు తగిన మార్గములు, అందులో గల శరీర శ్రమాదులు నిశ్చయించుకోవాలి. పరమాత్మ ధ్యానాన్ని చేయాలి. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం.

0: మరి ఈ శ్లోకం యొక్క అర్థం, వెంట్రుకలు గోళ్ళు మీసము గడ్డము వీనిని పొట్టిగా కత్తిరించుకోవలెను. మనోనిగ్రహం కలిగి శుచి అయి తెల్లని వస్త్రములు ధరించి అధ్యయనపరుడై ఉండవలెను.
1: రామా శ్రీరామా కోదండరామా.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swarup, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team, Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
1: Mana Bhimavaram lo nutananga praramhinchabadina Chandamama Pillala Vaidyashala Veerama Park Edruga Bhimavaram 1 Pillalu Mariyu Navajata Sisu Vaidyulu Mana Bhimavaram Vastavyulu Dr. V. Moses MBBS MD Pediatrics Jwaram Jalubu Daggu Ayasam Dengue Malaria Typhoid Fits Charma Samasyalu Virochanalu Edugudala Lopalu Lanti Vyadhulaku Atyunnata Chikitsa Andinchabadunu Anni Rakala Tikalu Veyabadunu మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
2: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని మరి మా శ్రోతలందరి కోసం ఈ సూక్తి

మరి ఈ శ్లోకం యొక్క అర్థం, నిత్యము స్నానం చేయడం వలన అవయవములన్నీ పరిశుభ్రములై మాలిన్యములు తొలగును, దేహమునకు కాంతి కలుగును, దురద చెమట శ్రమ పోవును, పైత్యము దాహము మొదలైన మేహములు అణగి అగ్నిదీప్తి ధాతువృద్ధి కలుగును, సుఖముగా ఉండును, శరీరము దృఢముగాను పవిత్రముగాను చేసి రోగములను ఎన్నింటినో ఉపశాంతి చేయును. స్నానము మనస్సునకు హితముగావించి చిత్తశుద్ధిని కలిగించును. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం.

మరి ఈ శ్లోకం యొక్క అర్థం? స్నానము వలన జఠరాగ్ని దీపనము, ధాతుపుష్టి, దీర్ఘాయువు, తేజస్సు, బలము కలుగును. దురదలు, మురికి, బడలిక, చెమట, సోమరితనము, దప్పిక, పాపచింతలు నశించును. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం.

మరి ఈ సూక్తి యొక్క అర్థం, భోజనానంతరము స్నానం చేయరాదు. జ్వరంగా ఉన్నప్పుడు అర్ధరాత్రులు కట్టుబట్టలతోనూ తెలియని జలాశయములలోనూ స్నానము చేయరాదు.

0: FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా మూడవ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని చెత్తబుట్ట చెప్పిన కథ పాఠం వింటారు.
1: పిల్లలు, మనందరికీ నివసించడానికి ఇల్లు కావాలి, అవునా? ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంట్లో వస్తువులు అందంగా పొందికగా సర్దుకోవాలి. ఒక్కొక్కళ్ళ ఇల్లు చూస్తే అనిపిస్తుంది వీళ్ళ ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో అని. ఇంట్లోని వస్తువులన్నీ ఎంత నీటుగా సర్దుకున్నారో అనుకుంటాం కదా. ఇంటి శుభ్రత కోసం ప్రతిరోజు ఊడ్చుకోవాలి, తరచూ బూజులు దులపాలి, ఇంట్లో మన్ను దుమ్ము చేరకుండా అప్పుడప్పుడు కడుగుతూ ఉండాలి. అదే మట్టి ఇల్లు అయితే చక్కగా అలికి ముగ్గులు పెట్టాలి. ఇల్లు మాత్రమేనా, ఇంటితో పాటు వాకిలి పెరడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంట్లోనూ ఇంటి బయట చెత్త చెదారం చేరకుండా శుభ్రం చేసుకోవాలి. అయితే ఇల్లు వాకిలి ఊడ్చి శుభ్రం చేసినప్పుడు చెత్త వస్తుంది కదా. ఆ చెత్తలో ఏముంటాయి? కాగితం ముక్కలు, అట్ట ముక్కలు, చిల్లు పడిన డబ్బాలు, చెక్క ముక్కలు, విరిగిపోయిన బొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు, మన్ను దుమ్ము ఉంటాయి, అవునా? వంటింటిలో వచ్చే చెత్తలు అయితే అన్నం మెతుకులు, మిగిలిపోయిన ఆహారం, కూరగాయల పెచ్చులు, పండ్ల తొక్కలు, కోడిగుడ్డు డొల్లలు, పాల కవర్లు, ఇలా ఎన్నో రకాల చెత్త చేరుతూ ఉంటుంది. మీరు మీ ఇంట్లో వచ్చే చెత్తను ఎక్కడ వేస్తారు? చెత్తబుట్టలోనా, వీధిలోనా, పెరట్లోనా? గ్రామాల్లో వందలు వేల సంఖ్యల్లో జనం నివసిస్తూ ఉంటారు. మరి పట్టణాలలో నగరాలలో అయితే వేల లక్షల సంఖ్యలో జనం నివసిస్తూ ఉంటారు కదా. ప్రతి ఇంట్లో ప్రతిరోజు చెత్త చేరుతూనే ఉంటుంది, అవునా? ఈ చెత్త కుప్పలు కుప్పలుగా పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల కాలుష్యాలు పెరుగుతాయి. ఈ చెత్తను ఎప్పటికప్పుడు తీసివేయడం ఒక పని అయితే, చెత్త కుప్పలుగా పెరిగిపోకుండా చూడటం మరొక పని. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. అందుకు మీరేం చేయాలి? ఇవన్నీ ఆలోచించి మన చెత్తబుట్ట రాముకి శ్యామలకి ఒక పరిష్కారం చెప్పిందర్రా. ఇంతకీ చెత్తబుట్ట ఏం చెప్పిందో విందామా?
2: శ్యామలా, శ్యామలా,
3: ఇక్కడే ఉన్నానురా. ఏమిటో చెప్పు, ఇక్కడికే బయలుదేరావు? ఏం లేదురా, ఇందాక మంచినీళ్ళు తాగుతూ ఉంటే చెయ్యి జారి గ్లాసు కింద పడింది. గాజు గ్లాస్ కదా, కింద పడి బద్దలైపోయింది.
2: అమ్మ కొట్టిందా?
3: కొట్టలేదురా, బాగా కోప్పడింది. ఆ గ్లాసు ముక్కలన్నీ ఏరి ఒక చాటలో పోసింది. ఈ ముక్కల్ని ఎవ్వరూ తొక్కని చోట పొయ్యమంది. వీధిలో పోద్దామని వెడుతున్నా.
2: ఇప్పుడే బయటకు వెళ్లకు, ఎవరైనా చూస్తే గాజు ముక్కలు వీధిలో పోస్తున్నావని తిట్టిపోస్తారు.
3: మరి నన్నేం చేయమన్నావురా? అమ్మ ఈ గాజు పెంకులు బయట పోసి రమ్మంది.
2: మన ఇంట్లో ఉందే చెత్త డబ్బా, అందులో పోయి.
3: సరే, అమ్మ కోప్పడితే నువ్వే పొయ్యమన్నావని చెబుతాను. ఎవర్రా అలా మూలుగుతున్నారు?
2: ఏమో నాకు అర్థం కావట్లేదు. పదవే చెత్త డబ్బా, కొంచెం సేపు నువ్వు, కొంచెం సేపు నేను పట్టుకుందాం.
3: సరే. ఒరే రాము, చెత్త డబ్బా బోలెడు బరువు ఉందిరా.
2: బాగా కంపు కొడుతుంది. ఆ చెత్త కుండి దగ్గర

0: చెత్త విసిరేసి వచ్చేద్దాం తొందరగా పద.
1: ఆగండి ఆగండి, మిమ్మల్నే ఆగమంటుంటే.
0: ఎవరే మొన్న ఆగమంటున్నారు?
2: ఏమోరా, నాకు అదే అర్థం కావడం లేదు.
0: మన చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, ఇంతకీ మనతో మాట్లాడేది ఎవరు?
2: ఏమో ఎవరో తెలియడం లేదు.
1: ఎవరు మాట్లాడుతున్నారో ఎలా తెలుస్తుంది? నేను మీరు బయట పారేద్దామని పట్టుకెళ్తున్నారే, అదే చెత్త డబ్బా, చెత్త బుట్టని.
0: చెత్త బుట్ట? నీకు మాట్లాడటం వచ్చా?
1: నా బాధ మీతో చెప్పుకుందామంటే మాట్లాడక తప్పదుగా.
0: చెత్త బుట్ట, నీకు బాధలు ఉన్నాయా?
1: ఏం, ఎందుకు లేవు? మీకు మాత్రమేనా బాధలుండేది? ఇంకెవరికీ ఉండవా?
2: ఇంతకీ నీ బాధ ఏమిటో చెప్పవు, వింటాం.
1: చెప్తాను. అదిగో ఆ రోడ్డు పక్క చెట్టు కింద పదండి, అక్కడ నన్ను దింపండి. రాము, శ్యామల, ఒక్కసారి నాలోకి తొంగి చూడండి. ఈ చెత్త బుట్టలో ఏమేం వేశారో మీరే చెప్పండి.
0: పనికిరాని అన్నీ పారేశాం. చిత్తు కాగితాలు, గాజు పెంకులు, ప్లాస్టిక్ ముక్కలు, పాల కవర్లు, పాతాట ముక్కలు,
2: అన్నం మెతుకులు, ఉల్లిపాయ తొక్కలు, మిరపకాయ ముక్కలు, ఇనుప ముక్కలు, మేకులు.
1: చూసారా, పనికిరాని వస్తువులతో నా పొట్ట ఎలా నింపేశారో.
2: చెత్త బుట్టలో చెత్త వేసుకోకపోతే మరి ఏం వేస్తాము?
1: నిజమే, చెత్త బుట్టలో చెత్తే వేస్తారు. చెత్త వేయాల్సిందే కాదనను. ఈ చెత్తంతా తీసుకెళ్లి చెత్త కుండీలో వేస్తారు.
0: చెత్తకుండి నిండిపోయింది, అందుకోసం చెత్తకుండి పక్కన ఈ చెత్తను తీసుకువెళ్లి పోసి వస్తాం.
1: అంత పని చేస్తారు? రాము, ఆ చెత్తకుండి దగ్గర చూడు, ఆవులు, కుక్కలు, కాకులు ఎలా చేరాయో. మీరు పారేసిన చెత్త కెలికి తిండి దొరుకుతుందేమోనని చూస్తున్నాయి కదూ.
2: అవును, చెత్తకుండి దగ్గర అవే చూస్తున్నాయి.
1: నువ్వు చెత్తకుండి దగ్గర గాజు ముక్కలు, సీసప్ పెంకులు, ఇనప ముక్కలు, మేకులు విసిరేసావు కదా, వాటి గుచ్చుకొని గాయాలవ్వవు?
0: అవును, అవుతాయి.
1: పాపం ఆ నోరు లేని జంతువులు, వాటికి తగిన గాయాల గురించి ఎవరికి చెప్పుకుంటాయో చెప్పండి.
2: అది నిజమే, మమ్మల్ని ఏం చేయమన్నావు? ఈ చెత్తను చెత్తకుండీలో వేయకుండా ఇంట్లోనే ఉంచుకోమంటావా?
3: అబ్బే, నేను అలా అనడం లేదు. నేను చెప్పేది కాస్త వినమంటున్నాను. మీ వీధుల్లో చాలా కుటుంబాలు ఉంటున్నాయి. ప్రతి ఇంట్లో ప్రతిరోజు పనికిరాని చెత్త తయారవుతూనే ఉంటుంది. మీరు ఈ చెత్తను చెత్త బుట్టల్లో వేస్తారు, వీధుల్లో వేస్తారు, చెత్త కుండీల్లో కూడా వేస్తారు.
0: అవును, మా వీధిలోని వాళ్ళందరూ వేస్తారు.
1: చెత్త కుండీల్లోంచి మీ గ్రామ పంచాయతీ వారో, మున్సిపాలిటీ వారో ఊరికి దూరంగా తరలిస్తారు. ఈ చెత్త గుట్టలు గుట్టలుగా పెరిగిపోతుంది. చెత్త పెరిగితే ఈగలు, దోమలు పెరిగిపోతాయి, రోగజీవులు పెరుగుతాయి, రోగాలు వ్యాపిస్తాయి. అవునా?
2: అవును, చెత్త పేరు చెబితే అసహ్యం వేస్తుంది.
1: అవును, నిజమే. పనికిరాని చెత్త అంటే ఎవరికైనా అసహ్యమే. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే ఇంత చెత్త ఏర్పడదు. ఈ పనికిరాని చెత్తలోంచి పనికి వచ్చే వస్తువులను ఎన్నో తయారు చేయవచ్చు.
0: అదెలా, మాకు చెప్పవు?
1: చెబుతా, వినండి. మీరు పారేసే కాగితాలు, అట్టముక్కలు, గుడ్డ పేలికల నుండి గుజ్జు తయారు చేసి కాగితాలు తయారు చేయవచ్చు.
0: నిజమా చెత్త బుట్ట?
1: పనికిరాని ప్లాస్టిక్ ముక్కలు, పాలిథిన్ కవర్లను కరిగించి వాటిల్లోంచి మళ్ళీ అవే వస్తువులు తయారు చేయవచ్చు. పాత ఇనుప ముక్కలు, మేకులు మొదలైన వాటిని సేకరించి కరిగించి తిరిగి ఆ వస్తువులు తయారు చేయవచ్చు. పారేసి ఆహార పదార్థాలు, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, వీటిని గొయ్యి తీసి అందులో వేసి మన్ను కప్పితే కుళ్ళి ఎరువుగా మారుతుందన్నమాట. ఈ ఎరువు మొక్కలకు మంచి బలం ఇస్తుంది.
0: అలాగా?
1: అవును, గాజు సీసాలు, గాజు పెంకులు కూడా కరిగించి తిరిగి గాజును తయారు చేస్తారు.
0: పనికిరాని చెత్తలోంచి ఇన్ని పదార్థాలు చేయవచ్చన్నమాట.
2: కానీ చెత్తలోంచి పదార్థాలు తయారు చేయడం మన వల్ల ఎలా అవుతుంది?
1: మీ వల్ల కాదు, నిజమే. మీరు చేయాల్సిన పని వేరే ఉంది.
0: ఏమిటది చెప్పవు?
1: చెప్తాను, వినండి. చెత్తలో వేసే రకరకాల వస్తువుల్ని విడివిడిగా పోగు చేయాలి. అలా పోగు చేసిన చెత్తని కొనుక్కునేవారు వచ్చినప్పుడు అమ్మి వేయాలి. పెరడు సౌకర్యం ఉన్నవాళ్ళు ఈ చెత్తతో మొక్కలకు ఎరువు తయారు చేసుకోవాలి.
0: భలే సలహా ఇచ్చావే చెత్త బుట్ట.
2: నువ్వు చెప్పినట్టు చేస్తాం. చెత్త బుట్టలో అన్ని రకాల చెత్తలు కలిపి వేయం.
0: అప్పుడు చెత్త ఒక సమస్య కాదు, చెత్త కుప్పలుగా పెరగదు, కాలుష్యాలు ఉండవు,
2: ఇక ఈగలు దోమల బెడద ఉండనే ఉండదు,
0: ఇంట బయట పరిశుభ్రంగా ఉంటుంది.
2: చెత్త బుట్ట జిందాబాద్, చెత్త బుట్ట జిందాబాద్, చెత్త బుట్ట జిందాబాద్.

0: పిల్లలు విన్నారుగా, మనం చెత్తే కదా అని ఎన్నో వస్తువుల్ని తీసిపారేస్తూ ఉంటాం. కానీ ఆ చెత్తే ఎంతో ఉపయోగకారి అని, దాన్ని అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదకారి అని తెలుసుకున్నాం కదా. అందుకే మీరు కూడా మీ ఇంట్లో వచ్చే చెత్త విషయంలో జాగ్రత్త వహించాలి సుమా. మీరు ఎలాంటి జాగ్రత్తలు వహించాలో, చెత్తబుట్ట చెప్పిన విషయాలేమిటో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందామా? వినండి మరి. మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోని వస్తువులన్నింటినీ అందంగా పొందికగా సర్దుకోవాలి. ప్రతిరోజు ఇంటిని ఊడ్చుకోవాలి. ఊడ్చగా వచ్చిన చెత్తను, వంటింటి చెత్తను చెత్తబుట్టలో వేసి దాన్ని బయట చెత్త కుండీలో వేయాలి. లేదా పెరట్లో గోయి తీసి గోతిలో వేసి మన్నుతో కప్పాలి. అది కుళ్ళి ఎరువు అవ్వగానే దాన్ని పెరటి మొక్కలకు వేయాలి. మనం పారేసే చెత్తలో పగిలిన గాజు పెంకులు, ఇనుపరేకులు, మేకులు, పాత బ్లేడ్లు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే బయట చెత్త కుండీల దగ్గర చెత్తను కుక్కలు, కాకులు, పశువులు తింటాయి. చెత్తలో కలిసి ఉన్న గాజు ముక్కల్లాంటివి పాపం ఆ అమాయక ప్రాణుల నోటికి గుచ్చుకుని గాయాలవుతాయి. అందుకే చెత్తను బయట పారవేసే ముందు చెత్తలో ఇలాంటివి లేకుండా చూడాలి. ఇంకా చెత్తలో మనం కాగితం ముక్కలు, అట్ట ముక్కలు, గుడ్డ పేలికలు, ప్లాస్టిక్ వస్తువులు, చెక్క ముక్కలు, పాలకవర్లు మొదలైన వాటిని వేరుగా పోగు చేసి ఉంచాలి. అలాగే వాటితో పాటుగా పాత సీసాలు, గాజు ముక్కలు, ఇనుపరేకులు వంటివి కూడా వేరుగా పోగు చేసి పాత సామాన్లు కొనుక్కునేవాళ్లు వచ్చినప్పుడు వాటిని అమ్మాలి. ఇవన్నీ మళ్లీ అవే వస్తువుల తయారీలో ఉపయోగపడతాయి. లేకపోతే చెత్త పెరిగి కాలుష్యంగా తయారవుతుంది కూడా. ఇలా పనికిరాని వస్తువులన్నీ ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడతాయని, చెత్త కూడా పనికి వచ్చే వస్తువేనని మీరు తెలుసుకున్నారు కదా. మరి మీరంతా ఇవాళ్టి నుంచి చెత్తబుట్ట చెప్పిన విషయాల్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారుగా. అంతేకాదర్రా, చెత్త విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు కదా.
1: ఇంతవరకు మనం చెత్తబుట్ట చెప్పిన కథ విన్నాం కదండి. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, 3వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం సింహం చిట్టెలుక కథ వింటారు.
2: ఎంత గొప్పవాళ్లైనా గర్వపడటం మంచిది కాదు. గర్వం పతనానికి దారి తీస్తుంది. పతనం అంటే క్రిందకు పడిపోవటం. ఇంకా మీకు తెలిసేలా చెప్పాలంటే, మీ క్లాసులో ఎవరో ఒకరికి ఫస్ట్ మార్కులు వస్తాయి,

0: అంత మాత్రాన నేనే గొప్ప అని వాళ్ళు గర్విస్తూ విర్రవేగటం మంచిది కాదు. తరగతిలో అందరితోనూ వినయంగా ప్రవర్తించాలి. అందుకని మీరందరూ కూడా పెరిగే కొద్దీ, చదివే కొద్దీ వినయాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడు మీకు విలువ ఉంటుంది, అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. మరో ముఖ్యమైన విషయం చెప్పనా? సృష్టిలో ప్రతి జీవి, ప్రతి వస్తువు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడైనా తప్పక పనికి వస్తుంది. అందుకని చిన్న పెద్ద అనే తేడాతో చూడకూడదు. అందరినీ, అన్నింటినీ సమానంగా చూడాలి. ఒక్కొక్కసారి పనికిరాని గడ్డిపరక కూడా ప్రాణాలను కాపాడుతుంది. గడ్డిపరక ప్రాణాలను ఎలా కాపాడుతుందనుకుంటున్నారా? ఒకసారి నీటి ప్రవాహంలో ఒక చీమ కొట్టుకుపోతుంది. ఒడ్డుకెక్కటానికి ఆ చీమకు ఆధారమేమీ దొరక్క అల్లాడుతుంది. అంతలో ఒక గడ్డిపూస నీటివాలు కొట్టుకుంటూ వచ్చి చీమ సమీపానికి చేరింది. ఆ చీమ గడ్డిపరకను పట్టుకుని దాని ఆధారంతో ఒడ్డు చేరింది. ఇలా ఒక చిన్న ప్రాణి పెద్ద ప్రాణిని కాపాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు మీరు వినబోయే కథలో చిన్ని చిట్టెలుక మృగరాజైన ఒక పెద్ద సింహాన్ని ప్రాణాపాయం నుంచి కాపాడింది. అది ఎలాగో వినండి.
1: హలో చిట్టెలుక, గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ పొట్టెలుక, ఏమిటి ఇలా వచ్చావు?
1: ఏమీ లేదు, నీతో కొంచెం ఆడుకుందామని వచ్చాను.
2: వెరీ గుడ్, నాకు ఏమీ తోచటం లేదు, ఆడుకుందావురా. ముందుగా కొంచెం టిఫిన్ చేద్దామా?
1: ఇక్కడ ఏం టిఫిన్ ఉంది?
2: అదిగో ఆ చెట్టు క్రింద నల్ల నేరేడు పళ్ళు రాలిపడి ఉన్నాయి.
1: అబ్బా, నేరేడు పళ్ళు అంటే నాకు ఎంతో ఇష్టం, నోరు ఊరుతోంది. పద తిందాం.
2: ఇలా నా వెంట అడుగులో అడుగులు వేసుకుంటూ రా. అటు దారి సరిగ్గా లేదు, రాళ్ళు, రప్పలు, గోతులు ఉన్నాయి.
1: నీ తోక వెంటే వస్తున్నాను చిట్టెలుక, పదా.
2: అబ్బా చూడు ఎన్ని పళ్ళు ఉన్నాయో, కుప్పలు కుప్పలు.
1: భలే చోటు తీసుకొచ్చావు చిట్టెలుక.
2: నీ ఇష్టం వచ్చినట్లు తిను.
1: కడుపు నిండా తింటాను చిట్టి.
2: కడుపు నిండా తిను, కానీ కడుపు పగిలేటట్లు తినకు పొట్టి.
1: మరీ నువ్వు జోక్ చేయకు చిట్టి. అబ్బా భలే రుచిగా ఉన్నాయి.
2: ఎన్ని కాయలు తిన్నావు పొట్టి?
1: ఆ, 4 కాయలేగా.
2: ఇక చాలే పద, త్రేవెన్పులు కూడా వస్తున్నాయి.
1: ఆ, ఇప్పుడు చెప్పు ఎటు పోదాం, ఏమాడుకుందాం?
2: ఆ కొండ పక్కకు పోతే చిన్న చిన్న బండలున్నాయి, అక్కడ ఎంచక్క ఎక్కుతూ దిగుతూ ఆడుకోవచ్చు.
1: పద, జారుడు బండ ఆట కూడా ఆడుకుందాం.
2: త్వరగా నడువు.
1: ఎంతైనా కడుపు నిండా తింటే నడవడం కష్టమే చిట్టి. అమ్మో అయ్యో ఆయాసం.
2: అందుకే అంటారు తింటే ఆయాసం, తినకుంటే నీరసం అని. ఇంకా 4 అడుగులయ్యి, అదే అరిగిపోతుంది.
1: అయ్యో అమ్మో చిట్టెలుక ఆగు.
2: ఏం
1: అచ్చుడు ఆ పొద ప్రక్కన?
2: సింహమా?
1: సింహం అంటే ఏమిటనుకున్నావు? మృగరాజు. అమ్మో దాని పేరు వింటేనే నాకు చెమటలు పోస్తాయి.
2: భయపడనక్కర్లేదు, నేనున్నాగా. నాకు ఆ భయం లేదు, నేను చెప్పినట్లు నాతోరా. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను.
1: నీ ప్రాణం అడ్డు వేస్తావా? మనిద్దరం దాని కాలి గోరంత కూడా లేవు.
2: నువ్వొట్టి పెరిగి దాని పొట్టి.
1: ఎందుకొచ్చిన గొడవ? రా తిరిగి పోదాం. బ్రతికి ఉంటే బలిసాకైనా తినికి బ్రతవచ్చు. నా మాట విను, కోరి దాని నోటికి బలి కావడం ఎందుకు?
2: అది మనల్ని ఏం చేస్తుంది? వెంట పడితే ఏ త్వరలోకో దూరిపోదాం.
1: ఈ భుక్తాశంలో పరిగెత్తడం, త్వరలో దూరడం జరిగే పని కాదు. నా వల్ల అంతకన్నా కాదు, నన్ను వదిలే.
2: నువ్వు రాకపోయినా నేను వెళ్ళి తీరుతాను, కావాలంటే దానితోనే ఆడుకుంటాను, చూస్తావా?
1: తాహతుకు మించిన సాహసం చేయకూడదు.
2: సాహసం చేస్తేనే జీవితంలో ఒక మార్పు కనిపిస్తుంది పొట్టి.
1: నాకంత ధైర్యం లేదు చిట్టి.
2: అయితే నువ్వు వెనకడుగు వెయ్యి, నేను ముందడుగు వేస్తా.
1: బెస్ట్ ఆఫ్ లక్, బీ కేర్ఫుల్.
2: థ్యాంక్ యూ, జాగ్రత్తగా వెళ్ళు.
1: అలాగే.
3: ఎవరు, ఎవరది? నా అనుమతి లేకుండా నా దగ్గరకు వచ్చారు.
2: నేనే మృగరాజా, చిట్టెలుకను.
3: ఎందుకొచ్చావు?
2: నీతో ఆడుకోవడానికి.
3: ప్రాణాలతో చెలగాటమా?
2: కోపమెందుకు రాజా, నీతో నేస్తానికి వచ్చాను.
3: నాతో నేస్తమా? నీకంత చిన్నగా కనిపిస్తున్నానా? నేనంటే ఏమిటో తెలుసా?
2: తెలుసు, రాజువి.
3: మామూలు రాజును కాదు, మహారాజుని, మృగరాజుని. ఈ అడవిలో ఉన్న ప్రతి ప్రాణి నన్ను చూసి భయపడాల్సిందే, నా ముందు తలవాల్చాల్సిందే.

0: చేసింది. అట్లాంటి నాతో చెలిమి చేయడానికి వచ్చావా పిచ్చివాడా?
1: తప్పేముంది రాజా, స్నేహానికి తారతమ్యాలుంటాయా? చిన్నా పెద్ద అనే విచక్షణ ఉంటుందా? కులం గోత్రాలనే పట్టింపు ఉంటుందా? స్నేహం అన్నిటికంటే గొప్పది.
0: ఓసి అల్పప్రాణి, నాకే హితబోధ చేస్తున్నావా? నీకెన్ని గుండెలే బుడతకీచు. నేను గట్టిగా గాలి పీల్చి ఉఫ్ అని ఊదానంటే ఆ కొండ అవతలకు పోయి పడతావు. పో, వెళ్ళిపో, నా నిద్ర పాడు చేయకు.
1: అలా గర్జిస్తే ఎలా రాజా? నేను తోటి ప్రాణినే. భగవంతుడు నిన్నెలా సృష్టించాడో నన్ను అలాగే సృష్టించాడు. ఈ గాలి, ఈ నీరు, ఈ ప్రకృతి సర్వ సంపదలు అనుభవించే హక్కు నాకు కూడా ఉంది కదా. నన్నెందుకు వేరుగా భావిస్తావు? మన అందరం భగవంతుని బిడ్డలమే కదా.
0: నన్ను కూడా నీతో సమానంగా భావిస్తున్నావా మూర్ఖుడా? నా బలిమి తెలిసి కూడా నాతో చెలిమికి సాహసిస్తున్నావా? నా నిద్రను పాడు చేస్తున్నది కాకుండా నాకు నీతి వాక్యాలు ఉపదేశాలు వినిపిస్తున్నావా? చూడు నిన్నేం చేస్తాను.
1: అబ్బా మృగరాజా, నీ కాలు నా మీద వేశావా?
0: అనుభవించు. ఇప్పుడు అర్థమైందా నా పరాక్రమం ఏమిటో? గొప్పవాళ్ళం గొప్పవాళ్లమే. నీలాంటి అల్ప ప్రాణులు మా పాదాక్రాంతం కావాల్సిందే. నీలాంటి వాళ్లంతా మాకు సేవకులే గాని స్నేహితులు కాదు.
1: కాలు తీయి, నాకు ఊపిరి అందటం లేదు, చచ్చిపోతాను.
0: నీలాంటి స్వల్ప ప్రాణి బ్రతికి ఉద్ధరించేదేముంది?
1: నేను బ్రతికి ఉంటే ఎవరికి అయినా ఇంత సహాయపడగలను, నీకే ఎప్పుడైనా ఉపయోగపడగలను.
0: నువ్వు నాకు ఉపయోగపడతావా? నిన్ను కసకసా నమిలినా ఒక్క పూట ఆకలి తీరదే.
1: ఎంతసేపు తినడానికి, ఆకలి తీరడానికి ఆలోచిస్తావా? పరస్పర సహకారానికి ప్రాణి ఎంత అవసరమో గ్రహించు.
0: అబ్బబ్బబ్బబ్బ, నీ నీతులు వినలేక నా బుర్ర బద్దలైపోతున్నది. నా ముందే ఇలా మాట్లాడుతున్నావంటే నీ అమాయకత్వానికి జాలిపడుతున్నాను. సరే, పోయి బ్రతుకు.
1: అమ్మయ్యా, రక్షించావు. నువ్విలా నాకు సాయపడి కాపాడినందుకు ప్రత్యుపకారంగా నీకెప్పుడన్నా సహాయం చేస్తాను. నేస్తమా, వస్తా.
0: అబ్బా, మళ్ళీ మొదలెట్టావు. నా బుర్ర తినక ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో.
1: అది కాదు మిత్రమా, చేసిన మేలు మరవు రాదు. అపకారికైనా ఉపకారం చేయమని మా మాస్టారు చెప్పారు.
0: నీకు దండం పెడతాను చిట్టెలుక. నా మానాన్ని నన్ను వదిలేసి, నాకు నిద్ర వస్తున్నది.
1: సరే వెళ్తున్నాను, రేపు కలుద్దామా?
0: నీ కలవడం పాడుగాను, నన్ను వదలవాయా.
1: గొప్పవాళ్ళతో స్నేహం ఎప్పుడు ముప్పు ఉండదని మా మాస్టారు.
0: అబ్బా, మళ్ళీ మొదలుపెట్టావా?
1: సరే వస్తా, టాటా.
0: దీని తుంపదగా నా నిద్రంతా పాడు చేసింది. హాయిగా నిద్రపోవచ్చు. అబ్బా, ఆకలిగా ఉంది. ఈ చీకటిలో ఏ జంతువు కనిపించడం లేదే. ఎలాగబ్బా ఈ పూట ఈ మృగరాజుకు పస్తేనా? ఏమిటబ్బా ఆ చప్పుడు? నన్ను చూసి ఏదో జంతువు ఆ పొదలో దూరినట్లుంది. ఇక్కడి నుంచే లంఘించి దాని మీద పడతాను. ఏమిటిది, వలలో పడ్డానా? అయినా ఈ వల నన్నేం చేస్తుంది? నా బలం ముందు దీని బలం ఎక్కడ? ఒక్క ఊపు ఊపానంటే వల ముక్కలు ముక్కలైపోదా? ఏమిటి విచిత్రం, నా బలమంతా కూడగట్టుకుని లాగినా ఒక్క తాడు కూడా తగలేదు. ఆ వేటగాడు వచ్చి నన్ను ముక్కలు ముక్కలు చేస్తాడు కాబోలు. భగవంతుడా, నాకేది దిక్కు? నన్ను కాపాడేవాళ్ళు ఎవరు? రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి.
1: మిత్రమా, భయపడకు, వస్తున్నా నేను నీ నేస్తాన్ని చిట్టెలుకను.
0: అరే చిట్టెలుక, అయినా నన్ను కాపాడడం దీనివల్ల అవుతుందా?
1: ఏమిటి మిత్రమా, వలలో పడ్డావు.
0: చీకటిలో కనిపించలేదు చిట్టి.
1: కాలం కలిసి రానప్పుడు కళ్ళు కనిపించవట.
0: అసలే నా కళ్ళు మండుతోంది. నీ నీతులు మానే.
1: అయినా నువ్వు మృగరాజువి, ఎంతో బలవంతుడివి. నీ బలం ఉంది వలెంత, ఒక్క గుంజు గుంజు తెగిపోతుంది.
0: చాలా ప్రయత్నించాను చిట్టి, నా వల్ల కావడం లేదు. ఇన్ని నీతులు చెప్తావు కదా, తప్పించుకోవడానికి ఏదైనా ఒక్క ఉపాయం చెప్పు.
1: అల్ప ప్రాణిని నేనేం చెప్పగలను? నువ్వు చాలా గొప్పదానివి. గొప్పవాళ్లకు గొప్పవాళ్లే సహాయం చేయాలి. నీ పాదాల క్రింద పడి ఉండే ఈ బక్క ప్రాణి ఏం చేయగలుగుతుంది?
0: చిట్టి, చచ్చిన పావును చంపకు. ఆపదలో ఉన్న వాళ్లకు ఉపాయం చెప్పాలి గాని దెప్పకూడదు.

0: ఎవరినైనా తీసుకుని వచ్చి నన్ను కాపాడు.
1: ఈ చిన్న విషయానికి మరొకళ్ళు కావాలా?
0: హేళన చేయకు, ఇది చిన్న విషయమా? ప్రాణాపాయంతో నేను కుమిలిపోతుంటే నీకు చిన్న విషయంగా ఉందా?
1: భయపడకు నేస్తం, క్షణంలో నిన్ను బయట పడేస్తాను చూస్తుండు.
0: నిజమేనా? నీ మాటలు నాకు ఆశ్చర్యంగా ఉన్నాయి.
1: మాటలు కాదు, నావి చేతలే, ఇదిగో చూడు.
0: అరే, నీ పళ్ళు నా కూరల కంటే గట్టివే, అప్పుడే రెండు ముళ్ళు కొరికేశావు.
1: ఆ అల్ప ప్రాణిని.
0: మళ్ళీ నన్ను ఎత్తిపడవుక, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. త్వరగా కొరుకు, వేటగాడు వచ్చాయంటే నా ప్రాణాలు దక్కవు. త్వరగా, వాడు వచ్చేస్తాడేమో. ఇంకా నాలుగు ముళ్ళు కొరికావంటే నేను బయటికి రాగాను. కొరుకు, గబగబా కొరుకు.
1: ఇక రాగలవు, రానేస్తాం.
0: అమ్మయ్యా చిట్టి, నువ్వు అల్ప ప్రాణివి కాదు, ప్రాణ స్నేహితుడివి. నాలో ఉన్న అహంకారాన్ని మటుమాయించేశావు. క్షణం ముందు వరకు నాకంటే గొప్పవాళ్ళు లేరని విర్రవీగాను, గర్వించాను, కండ్ల కావడంతో అందరినీ ధిక్కరించాను. ఇప్పుడు అర్థమైంది చిట్టి, సృష్టిలో ప్రతి జీవి గొప్పదే.
1: అయితే ఇంకా నాతో స్నేహం చేస్తావా?
0: తప్పకుండా. నిన్ను ఎంత చిన్న చూపు చూశాను, నువ్వు అంత పెద్ద మనసుతో నా ప్రాణాన్ని కాపాడావు, చక్కని గుణపాఠం నేర్పావు. ఇక నేనెప్పుడు ఎవరిని తోలనడను, నొప్పించను, హింసించను.
1: సరే, ముందు ఇక్కడి నుండి బయటపడాలి. పద, వేటగాడు వచ్చాడంటే.
0: రాణి, నా పంజా తడాకా చూపిస్తా, వాణ్ణి కరకర చెరుకు ముక్కన ఉన్నట్టు నవ్వులుతాను.
1: దాన్నే మూర్ఖత్వం అంటారు. వేటగాడు ఒంటరిగా వస్తాడా? పిచ్చిరాజా, 10 మందిని వెంట పెట్టుకుని రావచ్చు. తుపాకులు, బాణాలు మొదలగు ఆయుధాలతో రావచ్చు. శత్రువులు బలాన్ని బలగాన్ని తెలుసుకోకుండా ఎదిరించడం మూర్ఖత్వమే కాదు, అపాయం కూడా. వెంటనే బయలుదేరదాం పద.
0: నువ్వు చెప్పింది కూడా నిజమే, పద పోదాం. మిత్రమా, నువ్వు వల కొరికి కొరికి అలసిపోయావు, నా వీపు మీద కూర్చో, తీసుకుపోతాను.
1: వద్దులేనేస్తామా, నేనేమీ అలసిపోలేదు.
0: నిన్ను గౌరవ మర్యాదలతో తీసుకెళ్లాలని నా కోరిక మిత్రమా.
1: సరే, నీ కోరికను ఎందుకు కాదనాలి అమ్మయ్యా.
0: జాగ్రత్తగా కూర్చో, జారిపోగలవు.
1: దర్జాగా కూర్చున్నా పద.
2: పిల్లలు విన్నారు కదూ సింహము చిట్టెలుక కథ. ఈ కథలో ఎంత నీతి, ఎంత ఆదర్శం ఉందో గ్రహించారా? మహాబలం గల దాన్ని గర్విస్తున్న సింహం తన శక్తికి మించిన ప్రమాదం సంభవించేసరికి తనకంటే చిన్న ప్రాణి మీద ఆధారపడవలసి వచ్చింది. ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగింది. చిట్టెలుక స్నేహాన్ని మొట్టమొదట చిన్న చూపు చూసిన దాని సహాయానికి మనసు మార్చుకుని చిట్టెలుకను నెత్తినెక్కించుకున్నది. అంతేకాదు, ఇహ ఎప్పుడూ ఏ జీవిని చిన్న చూపు చూడనన్నది.
3: నిత్య జీవితంలో మీరు కూడా పేదవారని, ధనికులని, అగ్రకులమని, నిమ్నకులమని విచక్షణతో చూడక
2: అందరం సమానమనే దృష్టితో స్నేహం చేయాలి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చదువులు చదవాలి, ఉద్యోగాలు చేయాలి, ఆనందమైన జీవితాలను గడపాలి. గుర్తుంచుకుంటారు కదూ.
4: మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో 3వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని చెత్తబుట్ట చెప్పిన కథ, అలానే తెలుగు పాఠం సింహం చిట్టెలుక విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫేట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్,

0: ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: వినోదాల సంగమం. లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఇనటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మంచి చెప్పేవాళ్ళని బ్రతిమిలాడికి నేనే తెచ్చుకోవాలట, మరి చెడ్డవాళ్ళను డబ్బులు ఇచ్చైనా సరే వదిలించుకోవాలట. అంతే కదండి, అంటే మంచి చెప్పేవాళ్ళని బ్రతిమలాడుకునైనా సరే తెచ్చుకోవాలి, మరి అదే చెడ్డవాళ్ళని డబ్బులు ఇచ్చైనా సరే వదిలించుకోవాలి. ఓకే లిజినెస్, మరి చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాకు తాండ్ర పాపారాయుడు చిత్రం నుండి అభినందన మందారమాల అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు, మరి మొన్నటి కార్యక్రమంలో మనం అత్రి మహర్షి గురించి తెలుసుకున్నాం కదండి, ఈరోజు మనం అష్టావక్ర మహర్షి గురించి తెలుసుకుందామండి. మరొకప్పుడు ఏకపాదుడు అనే ఒక బ్రాహ్మణుడు అఖండమైన తపస్సు చేస్తున్నాడు. మరి ఆయన భార్య సుజాత ఉత్తమ ఇల్లాలు, మరి భర్తకు చాలా సేవ చేసేది, అనేక మంది శిష్యులకు వేదాలు వేదాంగాలు చెబుతూ ఉండేవారు నిరంతరం. మరి కొంతకాలానికి ఆయన భార్య గర్భవతైంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆమె గర్భంలోని శిశువుకు 3వ మాసం వచ్చింది. మరి ఏకపాదుడు శిష్యులకి వేదం చెప్పేటప్పుడు రోజుకు 18 గంటలు వాళ్ళు వేదం చదివేటప్పుడు చేసే తప్పులను సరిదిద్దుతూ స్వరం చెబుతూ వాళ్ళని విసిగిస్తూ ఉండేవాడు. ఇక ఆయన చర్యకు సుజాతాదేవి మరి గర్భంలో ఉన్న శిశువు నవ్వి ఆయనతో, ఏమిటి మూఢత్వం, శిష్యులకి వేదం నేర్పటానికి ఇన్ని గంటల ఇన్నిసార్లు చెప్పాలా, నీవే గనక సరైన గురువైతే ఒక్క మాట వాళ్ళకి చెబితే వాళ్ళకు తెలియాలి కదా, వాళ్ళు సరిగా పలకాలి కదా అని తండ్రిని ఆక్షేపించాట గర్భంలో ఉండగానే. మరి కడుపులో ఉన్న శిశువు అలా అనేటప్పటికీ ఆయనకు కోపం వచ్చింది. ఆయన శాస్త్రవేత్త, వేదాంగాలు చదువుకున్నవాడు, తపస్వి. పుట్టకముందే వాడు తనను ఆక్షేపించటమా, దేనిని గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందని అంటారు అంటూ ఆయన కోపంతో, నా అంతటి వాడిని పాఠం చెబుతూ ఉంటే నువ్వు వక్రభాష్యం చేస్తావా, నువ్వు 8 వంకరలు కలిగిన శరీరంతో పుడతావు అని శపించాడు ఆ శిశువును, అంటే తనకు పుట్టబోయే శిశువును. ఆ కారణం చేత ఆయన పుట్టినప్పుడు శరీరం 8 వంకరలుగా ఉంది. అందుకని ఆయనకు అష్టావక్రుడు అని పేరనమాట. కానీ ఆయన పుట్టుకతోనే సమస్త వేద విజ్ఞానాన్ని నిధిగా కలిగిన వాడిగా పుట్టాడు. ఆయన పుట్టుకకు పూర్వం తల్లి ఏకపాదుడితో పురిటి సమయంలో పురిటి ఖర్చులకు, తర్వాత పిల్లవాడి పెంపకానికి ధనం కావాలి కదా, అందుకని ఆ దేశాన్ని ఏలి, అనగా మిథిలా నగరాన్ని ఏలి జనక మహారాజు దగ్గరకు వెళ్ళి ఆయన్ను అడిగి తెమ్మని కోరిందట. మరి దానికోసం ఏకపాదుడు

ధనం కోసం జనక చక్రవర్తి కొలువుకు వెళ్ళాట. మరి ఏకపాదుడు ధనం కోసం జనక చక్రవర్తి కొలువుకు వెళ్ళాడు. ఆయన ఏకపాదుణ్ణి, నువ్వు ధనం కోసం వచ్చావు సరే, కానీ మరి నీకున్న విద్య ఏంటి? దేని మీద నీకు అధికారం ఉంది? అంటే ఎలాంటి విజ్ఞానం ఉంది అని చెప్పి అడిగాట. దానికి ఏకపాదుడు మరి ఏం సమాధానం చెప్పాడు తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట మరి ఇవరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి మా అపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అందరి కోసం, మరి మా కోసం వైశాలి మూవీ నుంచి ఒక చక్కని పాటని అయితే ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం అలానే అపురూప స్నేహమాల సభ్యులందరి కోసం మీరు కోరుకున్నట్టుగా ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కటి పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే మరి అష్టావక్ర మహర్షి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఏకపాదుడు ధనం కోసం మరి జనక చక్రవర్తి కొలువుకు వెళ్తాడనమాట. మరి ఆయన ఏకపాదుణ్ణి, నువ్వు ధనం కోసం వచ్చావు సరే, కానీ నీకున్న విద్య ఏంటి, అంటే దేని మీద నీకు అధికారం ఉంది, అంటే ఎట్లాంటి విజ్ఞానం ఉంది అని చెప్పి అడుగుతాడు. మరి అందుకు జవాబుగా ఏకపాదుడు, నేను వేద వేదాంగాలు చదువుకున్నాను, సంపూర్ణంగా సత్యాన్ని తెలుసుకున్నవాడిని అని చెప్తాడు. మరి స్వోత్కర్షగా కొంచెం గట్టిగా చెప్పుకున్నాడు కూడా తనను గురించి. అప్పుడు జనకుడు అంటాడు, అలా అయితే నా ఆస్థానంలో ఉన్న వందీతో నువ్వు వాదించి మహాపండితుడివి అని రుజువు చేసుకుంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా సత్యంలోని తేలితే నువ్వు ఎంత అడిగితే అంతిస్తా అంటాడు. వంది వరుణదేవుడి యొక్క కొడుకు అన్నమాట, జనకుడి ఆస్థాన విద్వాంసుడు, మహాపండితుడు. మరి వందీతో జరిగిన వాదనలు ఏకపాదుడు సమాధానం చెప్పలేకపోయాడు. అంతకుముందు షరతు ఏంటంటే, ఒకవేళ వందీతో వాదించి గెలవకపోతే అక్కడున్న ఒక చెరువులో కూర్చోవాలి, అంటే అక్కడ ఒక చెరువు అనేది తవ్విస్తారనమాట, ఆ చెరువులో కూర్చోవాలి, జలమజ్జిత అని దానికి పేరు. మరి ఏకపాదుడు తను పండితుడని అనే అహంకారం వచ్చినందుకు శిక్ష అనమాట అది, అలా ఓడిపోయి జలమజ్జితుడై తిరిగి ఇంటికి పోలేదు. ఇక సుజాత కూడా మరి పుట్టింటికి వెళ్ళింది, చేసేదేం లేక. ఇక సుజాత తండ్రి పేరు ఉద్దాలకుడు. మరి అష్టావక్రుడు పుట్టిన సమయానికి ఉద్దాలకుడి భార్య కూడా ప్రసవించి శ్వేతకేతు అని కొడుకుని కంది, అంటే శ్వేతకేతు అష్టావక్రుడికి మేనమామ, సుజాతకు తమ్ముడు. మరి వీళ్ళిద్దరికీ ఉద్దాలకుడే విద్యాబోధన చేస్తూ ఉండే.

వాడు. మరి కొడుకుకు మనవడికి ఆయన విద్య చెప్పాడు. అయితే పుట్టినప్పటి నుండి తండ్రిని చూడకపోవటం చేత ఉద్దాలకుణ్ణి తండ్రి అని, శ్వేతకేతును అన్నాని అనుకునేవాడు అష్టావకుడు. ఒకనాడు శ్వేతకేతుకు అష్టావకుడికి జరిగిన సంవాదంలో శ్వేతకేతు అష్టావకుడితో, నీ తండ్రి దగ్గరికి పో, ఇక్కడ మా ఇంట్లో ఎందుకున్నావు అంటాడు. అప్పుడు అవమాన భారంతో తన తండ్రి వేరే ఉన్నాడని తెలియక తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు అని అడుగుతాడు అష్టావక్రుడు. అతడి ప్రశ్నకు సమాధానంగా ఆమె అష్టావక్రుడితో, మరి నాయన నీకు తెలియదు, నీవు పుట్టడానికి ముందే ధనం కోసమని రాజస్థానానికి వెళ్ళిన నీ తండ్రి వందీతో వాదించి ఓడిపోయి అక్కడ శిక్షను అనుభవిస్తున్నాడు అని చెప్తుంది. నేను వెళ్ళి తండ్రిని విడిపించుకుని వస్తాను అని అష్టావక్రుడు శ్వేతకేతుని కూడా తీసుకుని రాజస్థానానికి వెళ్ళాడు. మళ్ళీ ఇద్దరు కూడా స్నేహంగానే ఉన్నారు. ఇక ఉద్దాలకుడు చెప్పిన జ్ఞానం అమోఘమైనటువంటిది. ఆయన మహాపండితుడు, గొప్ప జ్ఞాని. ఆయన బోధించిన జ్ఞానం విద్యతో వారు ఆస్థానానికి వెళితే ద్వారపాలకులు వాళ్లను అడ్డగించారు. మరి రాజస్థానానికి మీలాంటి పిల్లలు పోకూడదు, లోపలికి వెళ్ళకూడదు, పెద్దలు బ్రాహ్మణులు పండితులైన వారు మాత్రమే వెళ్ళాలి, ఏదైనా పాండిత్య విషయం వస్తే సభలో చెప్పాలి, అంతే, అది వయోవృద్ధులే వెళ్ళాలి, అందుకని లోపలికి పంపడానికి వీలుండదు, వీలు పడదు అని చెప్పన్నారు. మరి ఇదేమి రాజస్థానం, వయసు చూచి పండితులనుకునే ఆస్థానమైది అని తిరస్కరించి అష్టావక్రుడు, వయసుకు జ్ఞానానికి సంబంధం లేదు అని రూఢీగా చెప్పాడు. ఇక ఆ ద్వారపాలకుడు కూడా పండితుడే, అందుకే వెంటనే ఈయన సామాన్యుడు కాదని గ్రహించాడు. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, మరి మహారాజా, పండితులైన ఇద్దరు పిల్లలు తమరి దర్శనానికి వచ్చారు, వాళ్ళను సభలోకి అనుమతిస్తారా అని అడిగితే రాజు సరే అంటాడు. వెంటనే ద్వారపాలకుడు అష్టావక్రుడు శ్వేతకేతులను ఆ స్థానానికి తీసుకువెళ్ళాడు. రాజు వాళ్లను పలకరించి, ఏమిటి మీరు పండితులా, మీరు బ్రహ్మచారులా అని అడిగాడు. వాళ్ళు రాజుతో, అవును మేము మీ ఆస్థాన పండితుడైన వందీతో వాదించడానికి వచ్చాం అంటారు. అలానా, సరే మరి ఓడిపోతే శిక్ష ఏంటో తెలుసా అంటాడు రాజు. జలాశయంలో కూర్చోబెడతారు, అంతే కదా మాకు తెలుసు అంటాడు అష్టావక్రుడు. రాజు ఆస్థానంలో అనేక మంది పండితులు, జ్ఞానులు, మునులు, యోగులు ఇలా ఎంతోమంది ఉన్నారు. కేవలం 8 సంవత్సరాల వయసు కలిగిన అష్టావక్రుడు వందీతో వాగ్వివాదానికి దిగాడు. మరి ఇంతకీ ఏం జరిగింది వారిద్దరి మధ్య అనేది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. లిజినెస్ మరాలని ఇలాంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి గారు అయితే మనకి పులిపాటి సత్యవతి గారు, లక్ష్మీకాంత్ గారు, రవళి గారు, మరి అలా అంతేకాకుండా మరి విహాన్ష్ వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. మరి కథానాయకుడు చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఆ ఊరిజన్ ఉప్పెనకు భయపడి ఒకవైపే పరిగెత్తారు. అటు సముద్రం ఉందని మర్చిపోయారు. అలాంతో పాటే అందరూ కలిసిపోయారు. 900 మంది ఉన్న ఊళ్ళో 3 మాత్రమే మిగిలారు.
1: ఎండి తెర దొరా

0: రామారావు గారు ఉప్పిన చుట్టుపక్కల 83 ఓర్లను వలకాట్ చేసి దూరంగా కనిపించేది ముసల్దేవి వేణుగోపాల స్వామి గుడి. వరద నీళ్లు గుడి గోపురం దాకా వచ్చి గర్భగుడిలో తలదాచుకున్న 100 మంది మాత్రమే బతికి బయటపడ్డారు.
1: నమస్కారం కృష్ణారావు.
0: నమస్కారం.

లిజనర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి పెళ్ళి అనేది జరుగుతూ ఉంటుంది కదా, మరి పెళ్ళిలో ఖర్చు అనేది ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు కదా. మరి చాలామంది పెళ్ళిళ్ళకి చూస్తూ ఉంటాం కదండి, మరి ఖర్చు అంతా ఆడపిల్ల తండ్రి పెట్టుకుంటాడు కదా. అంటే పెళ్ళిలో ఖర్చు అనేది ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు తెలుసుకుందామా. మరి ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారి ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. మరి ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది, కనుక ఆ వేదికపై అధికారం ఆ రోజు ఆయనది అని శాస్త్రం చెప్తోంది. మరి కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు మగపిల్లవాడు, అతని తల్లిదండ్రులు. మరి మీ పిల్లవాడిని వంశోద్ధారకుడని

తాత మీద పడి అరవడానికి విసుక్కోవడానికి అధికారం ఎక్కడది? దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంఛనాలు అవి ఇవి అడగచ్చు అని ఎవరు చెప్పారు మీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? మరి కన్యాదాత ఏదిస్తే దానిని కళ్ళకద్దుకుని పుచ్చుకోవడమే. వరుణి ఇంటికి 20 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. మరి అంతకన్నా ఇంకేం కావాలి? సీతారాముల్లా ఉండండి అని వధూవరులను ఆశీర్వదింప చేయడం కాదు. నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే మగపెళ్లివారు ఎంత హద్దుల్లో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు దశరథ మహారాజును అడుగుతాడు, మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటాడో తెలుసా? అయ్యా, ఇచ్చేవాడుంటేనే కదా పుచ్చుకునేవాడుండేది అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు, తన కుమారుడైన రామచంద్రుడు ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు, అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలు, తన హద్దులు తానున్నాడు. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారు కూర్చుని సీతారామ కళ్యాణ సర్క చదవాలట. మరి ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళనేది. అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసే రోజున తెలిసిపోతుంది. తన కూతురి పెళ్లి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? మరి పెళ్లి బాగా గొప్పగా జరిపించండి అని మగపెళ్లివారు ప్రత్యేకంగా చెప్పాలా? మరి కన్యాదాత తనకి ఉన్న దాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవటానికి వచ్చిన వానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు. కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్లివాళ్ల అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు ఇలాంటివేవి కూడా సనాతన ధర్మానికి తెలియదు. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక అలా నీనాడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు మా కోసం దే ఓ సీత కదా, మరి ఈ చిత్రం నుండి మల్లెకన్నా తెల్లనా అనే చక్కని పాటనైతే ప్రసారం చేయమంటున్నారు. మరి అలానే ఈ మధ్య పుస్తకాలు సర్దుతూ ఉంటే అష్టావక్ర క్రీత కనిపించింది, ఒకసారి చదవడం జరిగింది అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. ఓకే, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజ్నెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి చాలా మంది ధనం కూడబెడుతూ ఉంటారు, మరి దానం చేయకుండా దాచుకుంటూ ఉంటారు కదా. మరి ధనం కూడబెడుతూ దాచుకుంటూ ఉంటారు కదా దానం చేయకుండా, వారి కోసమే ఈ టాపిక్ అన్నమాట. మరి నరసింహ శతకంలోని ధనము కూడబెట్టి ధర్మంపు చెయ్యక అనే పద్యం ద్వారా కవి శేషప్ప గారు ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని మనకు అందించారు. మరి తేనెటీగ నేర్పే గుణపాఠం. మరి తేనెటీగలు ఎంతో శ్రమించి పువ్వుల నుండి తేనెను స్వీకరించి తేనె పట్టులో దాచుకుంటాయి. కానీ వాటిని అనుభవించకముందే ఎవరో ఒక బాటసారి వచ్చి ఆ తేనెను పట్టుకుపోతాడు. మరి అదేవిధంగా ఒక లోబి అనగా పిసినారి కష్టపడి సంపాదించిన ధనాన్ని పరులకు దాన ధర్మాలు చేయకుండా, కనీసం తను కూడా అనుభవించకుండా దాచిపెడితే చివరకు ఆ ఆస్తి కూడా ఎవరో ఒకరి పాలవుతుంది కదండి. మరి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ధనానికి ఉండే మూడు గతులు, అవేంటంటే ఒకటి దానం అంటే లేని వారికి సాయం చేయడం, రెండు భోగం అంటే మనం మన కుటుంబం అనుభవించడం, మూడు నాశనం అంటే ఈ రెండూ చేయకపోతే ఆ ధనం ఇతరుల పాలై నాశనం చేస్తుంది, నాశనం వైపు వెళ్తుంది అని అర్థం అన్నమాట. అంటే సంపాదించడం తప్పు కాదు, కానీ సంపాదించిన దాంట్లో కొంతైనా మనకు సమాజానికి ఉపయోగపడాలి. మరి అంకెలు పెంచుకుంటూ పోతే చివరకు దక్కేది శూన్యం. బ్రతికున్నప్పుడే ఆ ధనానికి సార్థకత అనేది చేకూరుద్దాం. ఏమంటారు? ఓకే లిసనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నా కదండి. ఇక అలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న గారు, శివగంగ గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి సరదాగా కాసేపు అంటూ మంచి మంచి మాటలు చక్కటి పాటలతో అలరిస్తున్న విష్ణు రేడియో ఎఫ్ఎం వారికి ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం పులిబిడ్డ చిత్రం నుండి కాశీ విశ్వనాథ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారి త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మే 2వ ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవం. మరి నిన్న ఆదివారం కారణంగా మరి మన సరదాగా కాసేపు షో లేని కారణంగా మాతృ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు బిలేటెడ్గా ఈరోజు తెలియపరుస్తున్నాను అని చెప్పంటున్నారు. మరి అలానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముందుగా ముఖ్యంగా మహాలక్ష్మి సమ్మానులు మరియు నాకు మాతృ సమ్మానులు నాకు తల్లి తండ్రి గురువు దైవం ఒక మా కమలమ్మ గారికి, అలానే వారి చెల్లమ్మ గారైన ఉమా గారికి, అలానే వారి పెద్ద కుమార్తె గారైన బండా మణిపాపాయ్ గారికి, అలానే చిన్న కుమార్తె గారైన గంపా లలిత పాపాయ్ గారికి, అలానే వారి కొడలు గారైన స్రవంతి పాపాయ్ గారికి, మరియు విజయ బంగారు తల్లికి, మా అక్కయ్య గారైన గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మా రేవతి బంగారు తల్లికి, అలానే మరి నన్ను త్రిముత్తుల బాబు అని పిలిచే రేడియో పిన్నమ్మ గారికి, వారి కోడలి గారికి తెలియపరుస్తున్నాను అంటున్నారు. మరి ఈ సందర్భంగా అందరికీ అమ్మైనటువంటి త్రిలోకమతగు కనకదుర్గమ్మ వారి పాట దేవుళ్ళ చిత్రం నుండి, మరి రచన జానకమ్మ గారు, రచన జొన్న విత్తుల, సంగీతం వందే మాత్రం గారు, మరి పాడిన వారు జానకమ్మ గారు. ఈ చక్కని పాటను ప్రసారం చేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. మరి అందరికీ కూడా మరి బిలేటెడ్గా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి లిజినెస్ అందరికీ కూడా

పెద్ద హాయ్ అని చెప్పి అంటున్నారు. పెద్ద హాయ్ అండి. మరి సమ్మర్ కదా, సమ్మర్ టిప్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటించండి అని చెప్పి అంటున్నారు. అలానే మంచి మనసులు మూవీ నుంచి నన్ను వదిలి నీవు పోలేవులే అని చక్కటి పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే నడమ కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి గారు అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి విజయ మేడం గారికి అభినందనలు, చాలా చక్కగా వివరిస్తున్నారు పురాణ కథల గురించి, టాపిక్ ఎంతో చక్కగా ఉంది అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు మా కోసం అందాల రాముడు చిత్రం నుండి ఒక చక్కని పాటను వినిపించండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పతి పత్ని అనే కథను నిన్నటి తరవై భాగాన్ని వింటారు. ఇలా తెగని ఆలోచనలతో ఎప్పుడూ తెల్లవారుజామున 5 ప్రాంతంలో ఒక అరగంట కలత నిద్ర పట్టినట్లుంది. ఉదయం 6 మెలకువ వచ్చేసింది. రాత్రంతా నిద్రలేదేమో, కళ్ళు మంటలు, నీరసం. అయినా తప్పదుగా రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నమైపోయాను. మా వారు తీరిక 8 నిద్రలేచారు. నిద్రచాలనన్నట్లు ఇంకా అవలింతలు. 8 నిద్రలేచిన ఆయన తీరిక ముఖం కడిగి కాఫీ తాగి పేపర్ చదివి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చునేసరికి 9:30. మెల్లగా దగ్గర చేరి, రెడ్డిగారి దగ్గరకు వెళ్ళి రాకూడదు అన్నాను. అబ్బా వెళ్తాంలేవే, కందుకు లేని దురద కత్తిపెడికెందుకన్నట్లు బజ్జీలు నీకెందుకే, ఆ విడాకులు గొడవ అంటూ విసుక్కున్నారు. ఈ మగాళ్ళంతా ఇంతే, ఏది సీరియస్గా సిన్సియర్గా తీసుకోరు అని మనసులోనే అనుకుని చేసేదేం లేక ఊరుకున్నాను. 10 బెడ్రూమ్ తలుపులు చేరవేసుకుని పడుకున్నారు. నాకు ఆయన్ను చిత్త కొట్టాలంత కోపం వచ్చింది. భారతనారిణి కదా, సహనం, శాంతి, పతియే ప్రత్యక్ష దైవం ఇత్యాదివన్నీ గుర్తొచ్చి ఊరుకున్నా. అసలు నేను మగాడిగా పుట్టనందుకు నా మీద నాకే కోపం వచ్చి ఆయన తాగిన కాఫీ కప్పు కింద పడేస్తే పగిలిపోతుందని మంచినీళ్ళ గ్లాస్ నేలకేసుకుంటా. అప్పుడే జరిగింది ఓ ఊహించని పరిణామం. రెడ్డిగారి భార్య చేతిలో సూట్ కేసుతో సహా మా ఇంట్లోకి పరుగు పరుగున వచ్చేసి మా వారి గది తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి టిఫిన్ పళ్ళాలు సర్దుతున్న నేను ఆవిడలా మా వారి గదిలోకి వెళ్ళి తలుపేసుకోవటం చూసి చేష్టలుడికి అవాక్కై శిలా విగ్రహంలా నిలబడిపోయాను. మరుక్షణం తలుపులు తెరుచుకోవటం, మా వారు ఎడమ చేతిలో సూట్ కేసు పట్టుకుని కుడి చేత్తో ఆమెను లాక్కొస్తూ, తప్పమ్మా మీరిలా ఇల్లు విడిచి వచ్చేయకూడదు, భార్య భర్తలన్నాక మనస్పర్ధలొస్తుంటాయి పోతుంటాయి, అంత మాత్రాన మీరిలా రెడ్డిగారిని విడిచి వచ్చేస్తే ఏం బాగుంటుంది, ముందు మీరు నాతో రండి, రెడ్డిగారితో నేను మాట్లాడతాను అంటూ ఆమెను లాక్కుంటూ అపార్ట్మెంట్ బయటకు వెళ్ళి అక్కడి నుండి స్టేర్ కేస్ మీదుగా ఆమెను నడిపించుకు వెళుతుంటే, అది కాదండి నా మాట వినండి అంటూ రెడ్డిగారి భార్య ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఇంటికి వెళ్ళటానికి ప్రతిఘటిస్తూ ఉంటే నాకు అసలు కథ అర్థమైపోయింది. అందుకని నిన్ననే చెప్పాను మా వారికి రెడ్డిగారితో మాట్లాడమని. నా మాట ఎప్పుడు విన్నారు కనుక పెళ్ళాని చెప్తే వినాలంటారు. అందుకే ఇప్పుడు చూడండి ఏమైందో. రాత్రి రెడ్డిగారి దంపతులు మళ్ళీ ఘర్షణ పడి ఉంటారు. తెల్లారేసరికి ఆవిడ ఆయనతో తెగదంపులు చేసుకుని షోర్ట్ కేసులో బట్టలు నగానెట్ల పెట్టుకుని చక్కగా వచ్చేసింది. వచ్చేసింది సరే, సరాసరి మా వారి రెండో దూరి తలిపేసుకుందేమిటి, బయట నేనున్నానుగా, నా దగ్గరకు వచ్చి నాతో చెప్పొచ్చుగా, నాకంటే ఆయన ఎక్కువయ్యారా ఆవిడకు, అంటే ఇంతకు ముందు నుంచి ఏదో జరుగుతోందనిపిస్తోంది. అసలు రెడ్డిగారికి ఆవిడతో గొడవలకు కారణం మా వారు కాదు కదా. నా మనసేదో కీడు శంకిస్తోంది. ఇదేదో సవతిపురులా అనిపిస్తోంది. లేకపోతే పెట్టితో వచ్చినావిడ గదిలో పడుకున్నాయని లేపి ఏం చేసుంటుంది, కొంప తీసి రెడ్డిగారిని వదిలేసి మా వారితో, చచ్చా ఏంటి ఈ పాడాలోచనలు, ఏం చెప్తాం. ఆ మధ్య ఒకసారి మీ వారు చాలా

0: హాట్గా ఉంటారని కూడా అంది. సారికి ఇష్టమంటూ పచ్చళ్ళు కూరలు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటుంది. ఇక పండుగలు వస్తే పిండి వంటలు సరే సరి ఇచ్చినావిడ ఊరుకోవచ్చుగా, సారు తిన్నారా బాగున్నాయన్నారా అంటూ వెరిఫికేషన్. సారికైనా ఇష్టం, నాకు నచ్చిందో లేదో అడగచ్చుగా అనుకుంటాను ఎప్పుడు. మావారిని కూడా నమ్మటానికి లేదు. ఎంత వయసు వచ్చినా ఇంకా వాకింగ్లు జాగింగ్లు యోగాలు అంటూ వెర్రి మొర్రి వేషాలు వేస్తూ తైతిక్కలాడుతూ ఉంటారు. ఈ వయసులో లూజ్ ప్యాంట్లు ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవచ్చుగా, అబ్బే జీన్స్ ప్యాంట్లు టీషర్ట్స్ వేసుకుని కుర్రాడిలా గెంతాలని చూస్తుంటారు. లిఫ్ట్ ఉన్న బెట్లెక్కి దిగి కింద పోషణ వాళ్ళు ఎవరు కనబడితే వాళ్లతో మాటలు కలిపి కాఫీ టీలు తాగి ఉచిత సలహాలు ప్రవచనాలు చేస్తూ ఆహా అంకులెంత మంచివారు అని వాళ్లు పొగిడి మార్కులేస్తుంటే ఉబ్బి తబ్బిబ్బై డిస్కో డాన్సులు చేస్తుంటారు. హెయిర్ కటింగ్కి వెళ్ళినప్పుడల్లా పార్లర్లో జుట్టుకు బ్లాక్ హెన్నా పెట్టించుకొచ్చి అద్దంలో నల్లటి గ్రాఫ్ చూసుకుని ఇంకా కుర్రాడిననే భ్రమలో ఉంటారు. ఆలోచిస్తుంటే ఈ వ్యవహారం చాలా కాలంగా నడుస్తున్నట్లే ఉంది. అందుకేనేమో మా వారిని నిన్ననే వెళ్ళి రెడ్డిగారితో మాట్లాడి రమ్మంటే రేపు చూద్దాంలే అంటూ దాటేశారు. ఈలోగా ఈయన ఆవిడకు ఫోన్ చేసి పెట్టె సర్దుకుని వచ్చేయమని చెప్పేసినా చెప్పేసుంటారు. అయినా ఈయనకు సిగ్గులేకపోతే ఆవిడకైనా ఉండద్దు, నేనేంటి ఇంత జరుగుతున్నా ఇంత తెలివి తక్కువగా ఉండిపోయాను, ఎవరెలాంటి వారు కూడా తెలుసుకోలేనంత గుడ్డిదానిలా ప్రవర్తించానేంటి. పాపం రెడ్డిగారిని చూస్తే జాలేస్తుంది, ఈ వయసులో ఆవిడ ఇలా బరి తెగించేసి వచ్చేస్తే ఆయన ఒక్కడే ఎలా ఉంటాడో ఏంటో. రెడ్డిగారు ఎంత చక్కగా బలంగా దృఢంగా ఉంటారు, మా వారికంటే ఆయనే 100 రెట్లు బెస్టు. ఆయన ముందు ఆవిడ తీసికట్టు నల్లగా భారీగా ఆయనతో గున్నేనుగులా ఉంటుంది. పైకి పెద్ద మనిషి తరహాగా కనిపించే ఆవిడలో ఇదేం వంకర బుద్ధి. మా వారిలో ఆవిడకి ఏం నచ్చిందో, వయసు తేడా కూడా మరచి లేచొచ్చేసింది. అయినా మా ఆయనకు ఆవిడలో ఏం నచ్చింది, ఇంతకాలం ఏదో శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే అమ్మో శ్రీకృష్ణ పరమాత్మలా ఉన్నాడు. చిచి ఈ వ్యవహారం మొత్తం తలుచుకుంటేనే ఒళ్ళు చెలదిరిస్తోంది. ఈ విషయం ఫ్లాట్లలో అందరికీ తెలిసిపోతే సిగ్గు సిగ్గు, నా ఆలోచనలు ఇలా పరిపరి విధాలు పోతున్నాయి. ఇంతలో మా వారు ఆవిడ సూట్ కేసుతో సహా మా ఇంటికి వచ్చేశారు. వెనకే ఆవిడ కొంప మునిగింది, అనుకున్నంత పని అయ్యింది. వీళ్ళిద్దరి మధ్య అంగీకారం కుదిరినట్లుంది. ఆవిడ రెడ్డిగారిని వదిలేసి మా వారితో ఉండిపోవడానికి మా వారిని ఒప్పించేసినట్లుంది. అంటే నా కాపురం కూల్చినట్లే. ఈవిడి కోసమేనా నేను నిన్నంత ఆలోచించింది, దేవుడా ఇప్పుడు నాకెవరో దిక్కు. చూస్తాను మా వారు నా మాట వినకపోతే రౌడెల్ని పిలిపించైనా సరే ఆయన చిత్త కొట్టించేసి ఆ ఆడదయ్యాన్ని బయటకు తరిమేంత వరకు నిద్రపోను. అవసరమైతే ఈ విషయంలో రెడ్డిగారి సహాయం తీసుకోవడానికి కూడా వినికడను. వాళ్ళిద్దరూ కలిసి డ్రామా ఆడితే మేమిద్దరం వాళ్ళకి బుద్ధి చెప్పలేమా. నా ఆలోచనలు ఇలా సాగుతుంటే మా వారు సూట్ కేస్ తీసుకెళ్లి బెడ్రూమ్ కప్బోర్డ్లో దాచేశారు. ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏదో మాట కలపపోతే అంటూ ముఖం తిప్పుకుని కళ్ళను బయటకొంగుతూ ఒత్తుకుంటూ దూరంగా జరిగాను. ఆవిడ మా వారికి ఏదో సైగ చేసి వెళ్ళిపోయింది. ఏమండి నన్ను అన్యాయం చేయకండి అంటూ మా వారి కాళ్ళ దగ్గర కూలబడ్డాను. ఏంటిది శైలు లే అంటూ ఆయన నన్ను లేవనెత్తి నా కళ్ళను తుడిచి ఏమైంది ఎందుకడుస్తున్నావు అన్నారు.
1: ఆవిడ మీతో ఉండిపోతానంటుంది కదూ, మీకు కూడా ఆవిడంటే
0: అంటూ బోరు నేర్చేశాను. ఛా ఊరుకో, ఆ సూట్ కేసులో 1000 బంగారం వస్తువులున్నాయి. రెడ్డిగారి సిస్టర్ హైదరాబాద్లో చనిపోయారట, అర్జెంటుగా ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్తున్నారట. బ్యాంక్ లాకర్లో పెడదామంటే ఈరోజు ఆదివారం, వీలు కాదు కనుక అవన్నీ సూట్ కేసులో పెట్టి రెడ్డిగారే మా ఇంట్లో పెట్టి రమ్మన్నారట. 4 రోజుల్లో వెనక్కి వచ్చి సూట్ కేసు తీసుకెళ్తామన్నారు. నీ తొందరపాటుతో నన్ను కూడా అయోమయంలోకి నెట్టి అంతా గందరగోళం చేశావు అంటూ మా వారు పగలబడి నవ్వుతుంటే నాకు సిగ్గు ముంచుకొచ్చి పవిట కొంగులు ముఖం దాచుకున్నాను. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పతి పత్ని కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: మరికొద్ది క్షణాల్లో టైమ్ లైన్ కార్యక్రమాన్ని వింటారు.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ.

ఐబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. హనుమ జయంతి మహోత్సవాల భాగంగా అప్పన వీడులోని అభయాంజనేయ స్వామికి 1,008 మల్లె గులాబీ పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, దాతల గోత్రనామాలతో పూజ, అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఉదయం 9 గంటలకు వాసుదేవ భక్త బృందంచే భజన, హనుమాన్ కోలాట బృందంచే కోలాటం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నాట్య రవళి, కూచిపూడి డాన్స్ అకాడమీ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, రాక్ స్టార్ ఈవెంట్స్ వారి మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, ఈవో పి తారకేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గురవాయిగూడెం బద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారి నిత్య కైంకర్యముల అనంతరం పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. సాయంత్రం ధ్వజారోహణ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో చందన ఏర్పాట్లు చేశారు. హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి 100 తమలపాకులతో లక్షార్చన కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించనున్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించాలని ఈవో చందన కోరారు. హనుమ జయంతిని పురస్కరించుకుని నూజివీడు పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర ఆదివారం ఉత్సాహంగా సాగింది. నూజివీడు కోదండ రామాలయం నుంచి హనుమాన్ సేవ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని శృంగవృక్ష పీఠాధిపతి శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి ప్రారంభించారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాల మధ్య ర్యాలీ సాగగా చెరుకూరి గ్రౌండ్స్ లో పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ శోభాయాత్ర ముగించారు. పెదమల్లం మాచినమ్మ జాతర ఉత్సవాల భాగంగా శనివారం రాత్రి పెద్దవీధి వారిచే అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గరగ నృత్యాలు, తీన్మార్ డప్పులు, సన్నాయి మేళాలు, పలు రకాల బుట్టబొమ్మలు, డాన్సులు ఆకట్టుకున్నాయి. జాతరను తిలకించేందుకు చుట్టుప్రక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తిలకించారు. పాలకొల్లులోని స్థానిక వైష్ణవ దేవాలయం అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా 9వ రోజు ఆదివారం శ్రీ సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు. అనంతరం చందనోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం తిరుప్పావడై ఉత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం ద్వాదశారాధన, మంగళ శాసనం, పండిత సత్కారం, దేవి సంవాదం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నకూటోత్సవం నిర్వహించారు. శ్రీవారి మంగళ శాసనంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. వనదేవత గుబ్బల మంగమ్మను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో దర్శనాలకు తరలివచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ వారు భక్తులను క్యూలైన్లో పంపుతూ సత్వరమి భక్తులకు దర్శనాలను పూర్తి చేయించారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సృష్టికి మూలం అమ్మ అని ఆరో ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిబండి రామకృష్ణ అన్నారు. ఆరో ఫౌండేషన్ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఆదివారం మాతృ దినోత్సవం నిర్వహించారు. తల్లులకు పిల్లలతో పూజలు చేయించారు. సమాజంలో ప్రతి ఆడపిల్లను అమ్మగా చూడాలని కోరారు. ఇది పిల్లలు, తల్లిదండ్రులు, సమాజంపై ఒక ఉన్నతమైన పునాది వేస్తుందన్నారు. కొందరు పిల్లలు మాతృమూర్తులను అనాథాశ్రమాలకు చేర్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మలను వృద్ధాప్యంలో సరిగా చూసుకునే వారికి సమాజంలో విలువ ఉండదని ప్రకృతి హర్షించదన్నారు. తల్లులతో పిల్లలకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బోగవలి రాజా, నున్నా నాగేశ్వరరావు, రాంబాబు, ఆంజనేయులు, ఉలటి మహాలక్ష్మి, స్వర్ణదేవి, సుజ, సుభద్ర, త్రిమూర్తులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా శేఖ గ్రంథాలయ శిక్షణ తరగతుల్లో విద్యార్థులు గ్రంథాలయ అధికారి వి శాంతకుమారికి శుభాకాంక్షలు తెలిపారు. శాంతకుమారి మాట్లాడుతూ తల్లి ప్రథమ గురువు, దైవం అన్నారు. విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు వేదంతం వెంకట్రావు, సిఎస్ శ్రీనివాస్, కెవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కార్యాలయాల్లో విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, వేసవి సెలవుల్లో ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిత్తిగ నాగరాజ్ అన్నారు. పట్టణంలోని ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులను ఆదివారం ఆయన సందర్శించారు. విద్యార్థుల పుస్తక పఠనం, శిక్షణ తరగతుల్లో విద్యార్థులు నేర్చుకున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహణకు జిల్లాలోని గ్రంథాలయాలకు తోడ్పాటును అందిస్తున్న కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు విద్యార్థులకు సంగీతం, కంప్యూటర్ క్లాసులు, నీతి కథలు బోధించడం, డాన్సులు శిక్షణిస్తున్న కలిగొట్ల గోపాల శర్మ, రాజ్ కుమార్, శ్యామ్, ఉమాశ్రీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అల్లూరి నరసింహరాజు, అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలను శిక్షణ తరగతులకు పంపించాలన్నారు. గ్రామ దేవతలు మారమ్మ, మహంకాళమ్మ, పెద్దింట్లమ్మ, పోతరాజు జాతర వేడుకగా సాగుతోంది. జాతర ముగింపు బలిచేట కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది. పంబలవాళ్లు అమ్మవారి బలిచేట సందర్శంగా రంగవల్లులతో అమ్మవారి ప్రతిమ రూపొందించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వరి అన్నం, జొన్న అన్నంతో కుంభ నైవేద్యం సమర్పించారు. అనంతరం జీవరాశుల బలిదానంతో బలిచేట కార్యక్రమం మూడు దఫాలుగా గ్రామ పొలిమేరల్లో 8 కిలోమీటర్లు బలిచేట ఊరేగించారు. అమ్మవార్ల ఆవాహనం కోసం యువత కర్రలతో తెల్లవారే వరకు బలిచేట సాగింది. జాతర కమిటీ ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా బలిచేట ఊరేగింపు సాగింది. 15 ఏళ్ల తర్వాత నిర్వహించిన జాతర సందర్భంగా ఆదివారం ఇంటింటా నైవేద్యాలు సమర్పించారు. తీర ప్రాంత ప్రజల ఆరాధ్య దేవత ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి పశ్చిమ, తూర్పు, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు చెల్లించారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు అమ్మవారికి మొక్కులు చెల్లించి వారి బిందు మిత్రులకు ఆలయం వద్ద విందు ఏర్పాటు చేశారు. స్నేహబంధం ఎంత మధురమో అంటూ విద్యార్థులంతా ఓ చోట కలిసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. సుమారు 25 ఏళ్ల క్రితం 10వ తరగతి చదువుకున్న విద్యార్థుల కలయికకు కోపిల్ల హైస్కూల్ వేదికైంది. 2000-2001 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం కలిశారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో పూర్వ విద్యార్థులు హాజరవ్వడంతో పాఠశాల ప్రాంగణమంతా సందడిగా మారింది. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామంటూ తీర్మానించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే ఇంటింటా సంచార శకటం ద్వారా ఆదివారం ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్ వైద్య సేవలు అందించారు. తణుకు పరిసర ప్రాంతాల్లో పర్యటించి 4 వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించారు. కరటూరి సత్యనారాయణ ఆర్థిక సాయంతో ఉచితంగా బంధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి భాస్కర్రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెడకలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: మరికొద్ది క్షణాలు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8

రేలంగికి గిరిజ అంటే వల్లమాలిన అభిమానం. మరి జంటకి బుళ్ళపూడి వెంకటరమణ రేలంగిరిజగా నామకరణం చేశారు. ఒక పదంలో ఇద్దరిని బంధిస్తూ రేలంగికి గిరిజ మీద గల అపరిమితాభిమానాన్ని గురించి బాగాపు రామన్ ఇలా రాశారు. పరమానందయ్య శిష్యులు 1950 గిరిజ అక్కినేని నాగేశ్వరరావు సరసన నాయికగా ప్రప్రథమంగా నటించింది. అప్పటికి రేలంగి పరిశ్రమలో కాస్తంతా కాలు నిలదొక్కుకోగలిగాడు. పరమానందయ్య శిష్యుడు చిత్రంలో అతను ఒక శిష్యుడిగా నటించాడు. శివరాయ్ నిర్మించిన ఆ చిత్రం పరాజయం పొందింది. కానీ ఆ చిత్ర నిర్మాణ సందర్భంలో గిరిజ రేలంగి దృష్టిలో పడింది. అందువల్ల గిరిజకు మంచి జరిగింది. రేలంగి కేవీ రెడ్డి గారికి చేసిన సిఫార్సు వలని గిరిజకి పాతాళ భైరవి చిత్రంలో దేవత వేషం దొరికింది. పాతాళ భైరవి గిరిజని యావదాంధ్ర దేశానికి సన్నిహితం చేసింది. ఇక ఆ సినిమాలో గిరిజ నోటంటా పదే పదే వినిపించే నడుడా ఏమి నీ కోరిక అనే డైలాగ్ తెలుగునాట వాడవాడలా వారుమూకిపోయింది. ఇక భైరవ ద్వీపంలో మరి గంధర్వ కన్య మరి రంభ పాట పల్లవి కూడా నరుడా ఓ నరుడా ఏమి నీ కోరిక, దీనికి స్ఫూర్తి ఆ డైలాగే. ఇక రేలంగి గిరిజల్ది బాక్సాఫీస్ హిట్ పేర్. రేలంగి నటించే చిత్రాల్లో తప్పనిసరిగా అతని జంటగా గిరిజే ఉంటూ వచ్చింది. వారిద్దరూ ఉన్న దృశ్యాలు కళకళలాడేవి. రేలంగి పెద్దవాడైపోయాక గిరిజ చలం పద్మనాభం వంటి హాస్యనటులకి జోడీగా నటించింది. ఆమెకు కూడా వయసు పైబడి వేషాలు రావడం తగ్గిపోతే రేలంగి తెలిసిన నిర్మాతలకి ఆమెను తీసుకోమని రికమెండ్ చేసేవాడు. నిర్మాతలు ఆమె కట్టే పారితోషికం ఇచ్చేవారు కాదు. అప్పుడు రేలంగి తన పారితోషికంలో 3 పైగా ఆమెకిచ్చేసేవాడు. చాలా ఆలస్యంగా అంటే 1967 గిరిజ సి సన్యాసిరాజు అనే అతన్ని వివాహం చేసుకుంది. అయితే రేలంగి పేరున్నంతకాలం గిరిజ ఉంటూనే ఉంటుంది అతని నీడల. ఇక రేలంగి గిరిజల్ది యువజంట అయితే రేలంగి సూర్యకాంతల్ది ప్రౌఢ వయసు జంట. సూర్యకాంతం వంటి సహజ నటి ప్రక్కన ఎవరు నటించాలన్నా ఆనాడు కాస్తంతా భయపడేవారు. ఆవిడ ముందు వీగిపోతామేమోనని. కాని రేలంగి ఆవిడికి జోడీగా నటించేటప్పుడు ఆయనకు అలాంటి భయాలు ఉండేవి కావు. చాలా కాన్ఫిడెంట్గా ఆయన తన పాత్రను పోషించి ఆవిడ మెప్పును పొందేవాడు. దొంగరాముడు, బండరాముడు, కులగోత్రాలు, భార్యాభర్తలు, ఇద్దరు మిత్రులు, తోటికోడళ్లు, శ్రీరామ కథ వంటి ఎన్నో చిత్రాల్లో ఈ హాస్యనట నటిత్వయం ప్రేక్షకుల హృదయాలని చెక్కెల గింతలు పెట్టారు. అయితే వీరిద్దరూ కేవలం భార్యాభర్తల పాత్రల్ని రొటీన్గా పోషించలేదు. తల్లి కొడుకులుగా సంసారం, యజమానురాలు ఉద్యోగిగా వెలుగునీడలు, అత్త అల్లుడుగా శాంతి నివాసం వంటి వెరైటీ పాత్రలు పోషించడం వల్ల తెలుగు ప్రేక్షకులు వీరిద్దరినీ కూడా విశేషంగా అభిమానించేవారు. రేలంగి మరణానంతరం సూర్యకాంతం దాదాపు 2 కాలం నటించి చివరికి 1994 మరణించారు. రేలంగి విభిన్న నటీమణులతో జంటగా నటించిన చిత్రాలు మరి రేలంగి కృష్ణకుమారి ఇలవేల్పు, రేలంగి షావుకార్ జానకి, భాగ్యరేఖ, చరణదాసి, అలానే రేలంగి ఎస్ వరలక్ష్మి అభిమానం, రేలంగి జి వరలక్ష్మి లేత మనసులు, రేలంగి జమున కృష్ణ ప్రేమ, రేలంగి సురభి బాల సరస్వతి, ఉమాసుందరి కథ, రాణి రత్నప్రభ, శాంతి నివాసం, అలానే రేలంగి సీత, బలేరాముడు, రేలంగి రాజసులోచన, మాంగళ్య బలం, ఇలా విభిన్న నటీమణులతో రేలంగి జంటగా నటించాడు. ఇక సన్మానాలు సత్కారాల విషయానికొస్తే నటుడిగా తారాస్థాయికి చేరగాని రేలంగికి సన్మానాలు, కనకాభిషేకాలు, బిరుదులు, గౌరవ పురస్కారాలు, అభినందన సభలు, సత్కారాలు చాలా చాలా జరిగాయి. 1955 హైదరాబాద్లో ఆంధ్ర నాటక కళా పరిషత్ రేలంగికి ఘన సన్మానం జరిపింది. సన్మానకర్త స్థానం నరసింహరావు. స్థానం వారు తనకి పట్టం కడుతూ ఉంటే రేలంగి హృదయం చలించి బావురమంది. అంతటి నవ్వుల రేడు బోరున ఏడ్చాడు రంగస్థలం మీదని. నాకు నోటమ్మట మాటలు రావడం లేదు, ఏదో చెప్పాలనుకున్నాను కానీ అంటూ కన్నీళ్లు ఉబికిపోతున్నాయి. చిన్నప్పుడు నేను స్థానం నరసింహరావు గారి చుట్టూ తిరిగి నాటకాల్లో ఏదైనా వేషం ఇమ్మని అడిగేవాణ్ణి. అలాగేరా పోరా అని ఓసారి, ఇప్పుడు ఏం లేదు పోరా అంటూ ఇంకోసారి గద్దించి పంపేస్తూ ఉండేవారు. వేషం ఇచ్చినా తిట్టేవారు. అటువంటిది అంతటి గొప్ప మనిషి ఈరోజు నాకు ఇక్కడ సన్మానం చేస్తూ ఉంటే నాకు నోటమాట ఎలా వస్తుంది.

ఆ గొప్ప మనిషి నాకు సన్మానం చేశారంటే నేను చాలా గొప్పవాణ్ణి అని చెబుతూ ఎంతగానో ఎమోషనల్గా చలించిపోయారాయన. 1956 సంవత్సరంలో రాజమండ్రిలో రేలంకి మరో ఘన సన్మానం జరిగింది. సన్మాన సభలో హాస్య కవి ప్రముఖగా ప్రఖ్యాతి వహించిన శ్రీ బమిడిపాటి కామేశ్వరరావు గారు రేలంకి హాస్య నట చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేశారు. ఈ సన్మానాన్ని జరిపిన లలిత కళా నికేతన్ వారు సువర్ణ కంకణాలు దండం బహుకరించారు. 1959 సంవత్సరం మే 14వ తేదీన తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు మద్రాస్ వాణి మహల్లో రేలంకిని గజారోహణం చేయించి ఘన సన్మానం జరిపారు. ఆ మర్నాడు అంటే మే 15వ తేదీన రేలంకి తోటి నటీనటులు అందరూ మద్రాస్ విజయ గార్డెన్స్ లో ఇంకో ఘన సన్మానం చేశారు. ఈ విధంగా సహ నటీనటులందరూ ఇంకొక నటుణ్ణి సన్మానించడం అనేది తెలుగు చలనచిత్ర చరిత్రలో అదే ప్రథమం. ఈ సన్మానోత్సవాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ కాంతారావు గారు ఈ విధంగా తెలియజేశారు. మద్రాసులో చలనచిత్ర పరిశ్రమ ఉన్న రోజుల్లో తెలుగు తమిళ కన్నడ మలయాళ చిత్ర నటీనటులన్న విభేదాలేవి కూడా చిత్రరంగంలో ఉండేవి కావు. అంబిక రాగిణి సుకుమారి శారద కొట్టాకర వంటి మలయాళీ నటీనటులు తెలుగులో శారద గీతాంజలి రాజశ్రీ నేను మలయాళంలో నటించాం. ఇక తమిళ చిత్రసీమకు చెందిన నటీనటుల సంగతి చెప్పనవసరమే లేదు. చలనచిత్ర పరిశ్రమ అంతా ఒక కుటుంబంలా ఉండేదని చెప్పడానికి రేలంకి జరిగిన సన్మానమే ప్రబల తార్కాణం. ఎంజి రామచంద్రన్ శివాజీ గణేశన్ వంటి తమిళ అగ్ర నటీనటులందరూ కూడా ఈ సన్మాన సభలో పాల్గొన్నారు. ఒక హాస్య నటుడికి తెలుగు తమిళ చిత్రరంగానికి చెందిన నటీనటులందరూ సన్మానం చేయడం అది ప్రప్రథమం. ఇక తర్వాత ఇంతదాకా మళ్లీ ఏ నటుడికి ముఖ్యంగా హాస్య నటుడికి అటువంటి ఘన సన్మానం జరగలేదు. ఇక ముందు జరుగుతుందని కూడా అనుకోకర్లేదు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా రేలంగి నియమించబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు ఫెలోషిప్ ఇచ్చి రేలంగిని గౌరవించారు. బండారులంక రాజమండ్రి కొవ్వూరు మొదలైన ఊళ్లలో రేలంగికి కనకాభిషేకాలు జరిగాయి. 1967లో ఏలూరు పట్టణంలోని ప్రభాత్ థియేటర్స్ శ్యామలా ఆర్ట్ థియేటర్స్ వారు సంయుక్తంగా రేలంగిని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సన్మాన పత్రాలతో పాటు కాశ్మీర్ శాలువాను వెండి కప్పును రేలంగికి బహుకరించడం జరిగింది. ఈ సన్మాన సభలో సంగీత నాటక అకాడమీ సభ్యులైన శ్రీ మజ్జి రామారావు రేలంగి నటనా వైదుష్యాన్ని ఎంతగానో కొనియాడారు. 1970వ సంవత్సరంలో ఎవరి నుంచి సిఫార్సులు లేకపోయినా ఏ రాజకీయ పార్టీకి వంత పాడకపోయినా రేలంగి టాలెంట్ను పరిగణలోనికి తీసుకుని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది. రేలంగి చిత్రాల శత దినోత్సవాల వేడుకల సందర్భాల్లో నిర్మాతలు ఆయనకి ఎన్నెన్నో జ్ఞాపికలను బహుకరించారు. దాదాపు 3 దశాబ్దాల క్రిందట ఆ జ్ఞాపికల్లో వెండి భాగాలని తీసి రేలంగి కుమారుడు గోని సంచులతో తీసుకెళ్లి అమ్మగా దాదాపు 50,000 రూపాయలు వచ్చాయట. లిజినెస్ మరింతవరకు రేడియో 90.4 మెగాహెర్ట్స్ పై సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంగి గారి జీవిత విశేషాలు విన్నాం కదండి. మరిన్ని విశేషాలను తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

ఉంది, కోనల ఒక్క దారుంది, కొండల మధ్య కోనుంది, ఆ కోనల ఒక్క దారుంది, ఆ దారిని బడి

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2045 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9111.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000012.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.

0: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ఈ పాట ఆ పాట అనే సందేహం లేదు. ఏ పాట విన్నా అన్ని పాటలు ఆ పాత మధురాలే. అలనాటి గాయకులు మధురమైన గాత్రంతో పాడిన ఆ పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే ఉంటాయి. అటువంటి పాటలు మా శ్రోతల కోసం వినిపించడానికి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆణిముచ్చాలు కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం. విని ఆనందించండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100911193.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
0: ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా నేను, మా ఆవిడ ఈ చిత్రం నుంచి సన్నజాజుల సాయంత్రం పాట వింటారు. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో చంద్రమోహన్, ప్రభ జంటగా నటించారు. ఇక ఈ చిత్రంలో ఈ పాట పి సుశీల, వింజమూరి కృష్ణమూర్తి ఆలపించగా వేటూరి సాహిత్యం అందించారు. సత్యం సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట వినండి.

0: రాండి, సాయంత్రం మనం గుడికి వెళ్తున్నాం.
1: మనం ఎందుకు? నువ్వెళ్ళు, నాకేం భక్తి లేదు.
0: తగిలిన దెబ్బలు తొందరగా నయమైతే గుడికి తీసుకొస్తాను మొక్కున్నాను.
1: ఆ తరఫున మొక్కుంటా నీకెవరిచ్చారు హక్కు? నేను రాను.
0: ఏమండి, సాయంత్రం మనం గుడికి వెళ్తున్నాం.
1: మనం ఎందుకు? నువ్వెళ్ళు, నాకేం భక్తి లేదు.
0: తగిలిన దెబ్బలు తొందరగా నయమైతే గుడికి తీసుకొస్తాను మొక్కు.
2: నేను మా ఆవిడ చిత్ర నుంచి సుశీల వింజమూరి కృష్ణమూర్తి గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శారద, చిరంజీవి, రాధిక ప్రధాన తారాగణంగా 1981లో విడుదలైన చిత్రం న్యాయం కావాలి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ రోజే ఆదివారము పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.
3: ఎవరు దొరికాయండి?
4: నా మిషన్లో ఎల్బో బీజీ ఉన్నాయండి.
3: ఎల్బో బీజీ, ఎల్బో బీజీ, ఎల్బో బీజీ, ఎల్బో బీజీ, ఎల్బో బీజీ, ఎల్బో బీజీ, ఎల్బో బీజీ, ఎల్బో బీజీ.

సింగు సినవుల మధువుల వాన రుస రుసలోనే రుచి గలదాన ముసి ముసి నవ్వుల మధువుల వాన ఉప్పు మీదనే కోపమున్నది మక్కువైనని

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117.
2: న్యాయం కావాలి చిత్రం నుంచి పి సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట పండంటి జీవితం. ఈ చిత్రం నుంచి వేటూరి గీతం వింటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోని మమకారం పాట వింటారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇక ఈ చిత్రంలో శోభన్ బాబు సుజాత విజయశాంతి ప్రధాన పాత్రలో నటించగా తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. 1981

పన్నెండు జీవితం చిత్రం నుంచి బాలు పాడిన ఒక అద్భుతమైన పాట విన్నారు కదా. తర్వాత పాట కే వాసు దర్శకత్వంలో జయసుధ చంద్రమోహన్ కథానాయకులుగా 1981లో విడుదలైన చిత్రం పక్కింటి అమ్మాయి. ఈ చిత్రం నుంచి మా శ్రోతలు వినబోయే పాట ఇది సంగీత సంగ్రామము పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ఇది సంగీత సంగ్రామము.
1: ముచ్చిపోయా రొంబ కోపం వస్తే దాన్ని తీసి నీ తలక జుట్టులో కట్టుకోరా.

0: 哎呀！
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: ప్రేమ సింహాసనం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఆణిముత్యాలు కార్యక్రమంలో చివరిగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, రాబు గోపాలరావు, మోహన్ బాబు ప్రముఖ తారాగణంగా 1981లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ప్రేమ కానుక. ఈ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల గానం చేసిన ఈ కొండా కోనల్లో పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

ఆణిముత్యాల కార్యక్రమంలో ఇంతవరకు అలనాటి మేటి పాటలు విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మరి మహిళల్లారా, ఇవాళ ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి నేను, మీ ఆర్జే వేద. మరి అవేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సెస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిజనర్స్, మీ అందరికీ తెలుసు కదండి, నేను సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా అంటా అనేసి. సో మొన్న ఒకసారి యూట్యూబ్లో షార్ట్స్ అలా చూస్తున్నప్పుడు ఒక చిన్న వీడియో కనిపించిందండి. అదేంటంటే జైపూర్లో ఫారినర్స్కి కుకింగ్ నేర్పిస్తున్న ఒక రాజస్థానీ ఆవిడ. అబ్బా, ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫారినర్స్కి మన ఇండియన్ కల్చర్లో మన ఇండియన్ ఫుడ్ని ఎలా కుక్ చేయాలో ఆవిడ నేర్పిస్తున్నారంట. సో అందుకనేసి ఇదేదో బాగా ఇంట్రెస్టింగ్ ఉంది కదా అనేసి ఆవిడ ఎవరు, ఆవిడ ఏం నేర్పిస్తున్నారనే విషయాల గురించి గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకున్నాను. సో ఆ వివరాల గురించి ఇప్పుడు నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. సో చిన్నప్పుడు నేర్చుకున్న విద్య అవసరానికి పనికొస్తుంది అంటారు పెద్దలు. ఉదయపూర్కి చెందిన శశికళ గారి విషయంలో కూడా ఈ వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఇక భర్తను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో శశికళకు చిన్నప్పుడు నేర్చుకున్న వంట ఒక ఆయుధంగా మారింది. ఉదయపూర్కు వచ్చే విదేశీ యాత్రికులకు ఆమె వంట నేర్పించడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా 1000 మందికి పైగా విదేశీయులు ఆమె వద్ద వంట నేర్చుకున్నారు. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ముందుకు వెళ్తే విజయం తప్పకుండా సాధించవచ్చనడానికి తానే నిదర్శనం అంటారు శశికళ గారు. మరి అంత స్ఫూర్తివంతమైన ఆవిడ ప్రస్థానాన్ని ఆమె మాటల్లోనే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అన్నమాట. మాది రాజస్థాన్లోనే ఒక చిన్న పల్లెటూరు. నా భర్త ఉదయపూర్లో ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు. నన్ను ఎంతో ప్రేమగాను చూసుకునే భర్త, ఇద్దరు పిల్లలు, జీవితం ఆనందంగా గడిచిపోతూ ఉండేది. 2001లో ఒకరోజు నా భర్త హోటల్ నుంచి ఫోన్ చేసి 1:30 వస్తా, దాల్ పరోటా చెయ్యి అని చెప్పారు. దాల్ పరోటా చేసి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నా, కానీ ఆయన రాలేదు. హోటల్లో క్లయింట్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్ని గంటల తర్వాత ఆయన స్నేహితులు ఒకరు ఫోన్ చేశారు. ఆయనను ఎవరో హత్య చేశారని చెప్పారు. హఠాత్తుగా నా కళ్ళ ముందు జీవితం అంతా కుప్పకూలిపోయినట్లయింది. జీవించాలని ఆశ లేకుండా పోయింది. కానీ ఇద్దరు చిన్న పిల్లలను

వెతికి తీసుకురావాలనే కోరిక ఒక్కటే నన్ను ఆ సమయంలో నడిపించింది. నా భర్త చనిపోయే సమయానికి నాకు ఎటువంటి ఆదాయం లేదు. కూరగాయలు కొనటానికి కూడా నా దగ్గర డబ్బులుండేవి కాదు. ఇంట్లో ఉన్న పిండితో రోటీలు చేసి తినేవాళ్ళం. ఫీజులు కట్టలేకపోవడంతో మా పిల్లలను స్కూల్కి రావద్దని చెప్పేశారు. దాంతో వాళ్ళిద్దరిని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. ఏం చేయాలో తెలియని ఆ స్థితిలో ఒక లాండ్రీలో దుస్తులు ఉతకడానికి చేరాను. అక్కడకు విదేశీ యాత్రికులు వస్తూ ఉండేవారు. ఒకరోజు ఐర్లాండ్కు చెందిన ఒక యాత్రికుడు తన బట్టలు ఉతికించుకోవడానికి వచ్చాడు. మాటల సందర్భంలో తనకు భారతీయ వంటకాలంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఆ సమయంలో నేను భోజనం చేస్తూ ఉన్నాను. అతనికి నా దగ్గర ఉన్న రోటీ కూర పెట్టాను. అతను వాటిని తిని నన్ను చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత 5 రోజుల పాటు రోజు వచ్చి నేను వండిన వంటలు తినేవాడు. ఆ వంటలు నేర్పమని అడిగాడు. ఫారినర్స్కు వంటలు నేర్పే కుకింగ్ స్కూల్ పెట్టాలనేది అతని ఆలోచనే. అలా శశికళ కుకింగ్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి. మొదట్లో విదేశీయులకు వంటలు నేర్పడానికి చాలా భయపడ్డాను. ఎందుకంటే నా వద్ద వంట పాత్రలు ఉండేవి కావు. చిన్న వంటింట్లో ఒక చెక్క టేబుల్ మాత్రమే ఉండేది. తొలిసారి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక జంట నా దగ్గరకు వంట నేర్చుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత ఫ్రాన్స్కు చెందిన ఒక జంట వచ్చారు. వారికి ఇంగ్లీష్ రాదు, ఫ్రెంచ్ మాత్రమే వచ్చు. నాకు ఇంగ్లీష్ ఫ్రెంచ్ రెండూ రావు. వారు వచ్చి రాని హిందీలో మాట్లాడుతూ ఉంటే నేను సైగల ద్వారా వాళ్లకు వంట నేర్పించాను. ఇప్పుడు నా వంటల క్లాసులకు ఇటలీ, రష్యా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, పోలాండ్, స్పెయిన్ల నుంచి విదేశీ యాత్రికులు వస్తుంటారు. ఇక నాకు మొదట్లో రాజస్థానీ తప్ప వేరే భాష వచ్చేది కాదు. పెళ్ళని కొత్తల్లో హిందీ నేర్చుకున్నాను. వంట పాఠాలు నేర్పడం మొదలు పెట్టిన తర్వాత విదేశీ భాషలు నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఫ్రెంచ్, రష్యన్ వంటి భాషలు నేర్చుకోవడం చాలా కష్టం. ఉదాహరణకు గోధుమ పిండిని హిందీలో ఆటా అని అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే హోల్ వీట్ ఫ్లోర్ అని అంటారు. కానీ ఫ్రెంచ్లో మాత్రం ఫెరైన్ ది బెల్ ఎంటైర్ అని అంటారు. విదేశీయులందరికీ ఇంగ్లీష్ వచ్చని చాలామంది అనుకుంటారు. కానీ ఫ్రెంచ్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చేవారికి వారి మాతృభాష తప్ప వేరే భాష రాదు. అందువల్ల ఆహారానికి సంబంధించిన పదాలను నేర్చుకున్నాను. మొదట్లో ఈ పదాలను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమయ్యేది. ఒక పుస్తకం తీసుకొని దాంట్లో వాటిని రాసుకునేదాన్ని. ఇప్పుడు నెమ్మదిగా అలవాటైపోయింది. విదేశీ యాత్రికులు సాధారణంగా చాలా మంచిగా ఉంటారు. వారికి మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలంటే చాలా గౌరవం. మన వంటలంటే ఎంతో ఇష్టం. వారికి సాధారణంగా దాల్, ఆలూ గోబీ, పనీర్ బటర్ మసాలా, చపాతి, నాన్, గట్టికి సబ్జీ లాంటి రాజస్థానీ వంటకాలు నేర్పించాను. ఒక్కో క్లాస్ 5 గంటలు ఉంటుంది. వంటలు నేర్పడానికి ప్రతి వ్యక్తి వద్ద 1500 రూపాయలు తీసుకుంటాను. వారి వద్ద నుంచి డబ్బులు సంపాదించడమే నా ఉద్దేశం కాదు, వారు మనకు అతిథులు. చాలా సందర్భాలలో వారు బొట్టెలా పెట్టుకోవాలో నేర్పమంటారు, చీర కట్టుకోవడంలో సహకరించమంటారు. వీటికి నేను ఎప్పుడు డబ్బులు తీసుకోను. కొందరైతే మన దేవుళ్ళ గురించి చెప్పమంటారు. వారికి నాకు వచ్చిన ఇంగ్లీష్లో కథలు చెబుతూ ఉంటాను. నేను ప్రతిరోజు చెప్పే ఈ క్లాసులు ఆదాయాన్ని ఇవ్వటమే కాదు, సాధికారతను, మానసిక ప్రశాంతతను కూడా ఇచ్చాయి. కష్టపడితే జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చనే ధైర్యాన్ని ఇచ్చాయి. మరి చూసారు కదండి, మన శశికళ గారి కుకింగ్ క్లాసెస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో. సో ఇప్పుడు కూడా నేను మీ అందరి కోసం అంతే పెద్ద సూపర్ హిట్ అయిన సాంగ్ని ప్లే చేయబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
4: ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. సో ఇలా శశికళ గారి గురించి తెలుసుకున్న తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసేసి షార్ట్స్ చూడడం స్టార్ట్ చేశానండి. సో అలా చూస్తుంటే నాకు మధ్యలో ఒక బ్యూటీ టిప్ కనిపించింది. అంటే జనరల్గా మన లేడీస్కి

బ్యూటీ కేర్ అంటే చాలా ఎక్కువ, పైగా నాకు ఇంకా ఎక్కువ కాబట్టే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఆ బ్యూటీ టిప్ని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా అసలు వర్షాకాలమా ఎండాకాలమా చలికాలమా అలాంటివి ఏవి చూడకుండా మనకు వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటండి, రకరకాల చర్మ సమస్యలు కదా. సో ముఖ్యంగా వాటిలలో వచ్చేసి చర్మం పొడిబారడం, చిన్న చిన్న పొక్కులు రావడం అనేది మెయిన్ అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి సౌందర్య నిపుణులు కొన్ని ఫేస్ ప్యాక్లను వాడమంటారు. సో ఆ ఫేస్ ప్యాక్లు ఏంటి, వాటి వివరాల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అన్నమాట. సో ఫస్ట్ గా అయితే మనం అరటిపండు ఓట్ మిల్క్ తో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి అని తెలుసుకుందాం. అదేంటబ్బా అరటిపండు ఓట్ మిల్క్ ఈ రెండింటిని విడివిడిగా తింటారని తెలుసు, వీటితో ఫేస్ ప్యాక్ కూడా చేసుకుంటారా అనే డౌట్ మీకు వచ్చింది కదా. సో నాకు కూడా వచ్చేసింది, బట్ ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత అబ్బా ఇదేదో ట్రై చేస్తే బెటర్ కదా అనిపించింది. సో ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది అంట అండి. సో ఫస్ట్ గా అయితే మనం ఒక బౌల్ తీసేసుకుందాం, అండ్ ఆ బౌల్ లో బాగా మగ్గిన అరటిపండుని గుజ్జు గుజ్జుగా చేసుకొని వేసుకోవాలన్నమాట. అండ్ ఒక టేబుల్ స్పూన్ హనీని, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని, వీటితో పాటు 4 టేబుల్ స్పూన్ల ఓట్ మిల్క్ ను వేసి బాగా కలపాలి. అండ్ ఈ మొత్తం మిశ్రమం గుజ్జులాగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో ఈ గుజ్జుని ముఖానికి పట్టించి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలి. కుదిరితే కీరా స్లైసెస్ కానీ క్యారెట్ స్లైసెస్ కానీ తీసుకొని మీ కళ్ళ మీద పెట్టుకుని అలా కాసేపు బ్రష్ తీసుకున్నారనుకోండి, కళ్ళలో ఉన్న హీట్ కూడా మొత్తం బయటకు వచ్చేసి చాలా ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుందండి మన కళ్ళకి. సో అలా 10 మినిట్స్ అయిపోయింది కదండి, ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న నీటితో ఆ గుజ్జు మొత్తాన్ని క్లియర్ చేసేసుకున్నాం అనుకోండి, అబ్బా అలా మీ ఫేస్లో ఒక మంచి గ్లో వచ్చేస్తుంది. లైక్ ఏంటబ్బా ఆకాశంలో ఉన్న చంద్రుడు నేల మీదకి వచ్చాడా అని మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ అనుకుంటారు. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ని ఒకసారి ట్రై చేయండి. అయ్యో ఓట్ మిల్క్, ఓట్ మిల్క్ మరి నా దగ్గర లేదే, నా దగ్గర నార్మల్ మిల్క్ మాత్రమే ఉంది, మరి ఆ నార్మల్ మిల్క్తో ఏం చేసుకోగలను అనుకుంటారా? ఏం పర్లేదండి, ఆ నార్మల్ మిల్క్తో పాటు పెసరపిండి కలుపుకొని ఇంకొక మంచి ఫేస్ ప్యాక్ని అయితే తయారు చేసుకోవచ్చు. అదెలా అంటారా చెప్తాను వినేయండి. సో దీనికోసం కూడా మనం ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి, అందులో ఒక 5 స్పూన్స్ పెసరపిండిని, దాంతోపాటు ఒక 3 స్పూన్స్ కాగబెట్టకుండా నీళ్లు కలుపుకోకుండా ఉన్న పచ్చిపాలను, వాటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీని వేసుకొని ఈ మూడింటిని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. అండ్ ఈ మిక్చర్ని ముఖానికి పెట్టేసుకొని 10 మినిట్స్ వదిలేయండి. అండ్ ఇక్కడ కూడా కుదిరితే కీరా స్లైసెస్, క్యారెట్ స్లైసెస్ ఐస్ మీద పెట్టుకొని రెస్ట్ తీసేసుకోండి. సో ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఆ మొత్తం ఫేస్ ప్యాక్ని గోరువెచ్చిన నీళ్ళతో క్లియర్ చేసేసుకోండి. అండ్ దానివల్ల మీ ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఆ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోవడం వల్ల మీ ఫేస్లో అలా గ్లో వచ్చేస్తుంది అన్నమాట. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిసనర్స్, అబ్బా మంచి బ్యూటీ టిప్ దొరికింది కదా అనేసి ఇంకా ఏమన్నా ఉంటాయేమోనని అలా అలా యూట్యూబ్ షార్ట్స్ ని స్క్రోల్ చేస్తూ ఉన్నానా, నాకు అక్కడ ఒక మంచి నోరూరించే రెసిపీ అయితే దొరికిందండి. అంటే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వెజ్, నాన్ వెజ్ అనే తేడా లేకుండా అందరు ఇష్టపడే ఆకుకూర ఏది? గోంగూరే కదా. సో అలాంటి గోంగూరతో పులుసు కూర చేసుకుంటే ఆహా ఎంత బాగుంటుందో కదా. సో మరి ఎలా చేసుకోవాలబ్బా, అసలు ఆ రెసిపీ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని అనుకుంటున్నారా? ఏం పర్లేదు. సో ఇవాళ నేను మీ అందరితో గోంగూర పులుసు ఎలా చేసుకోవాలనే విషయం గురించి చెప్పబోతున్నాను అన్నమాట. సో ఈ గోంగూర

0: యూజ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి గోంగూర ఒక కట్ట, శనగపప్పు పావు కప్పు, చిన్న ఉల్లిపాయలు 10, పచ్చిమిర్చి 5, పసుపు పావు చెంచా, జీలకర్ర ఒక చెంచా, ఆవాలు ఒక చెంచా, ఎండుమిర్చి 4, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో గోంగూర పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు ఈ గోంగూర పులుసును తయారు చేసుకునే విధానం గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్గా అయితే మనం తీసుకున్న పావు కప్పు శనగపప్పులో నీళ్ళు వేసుకొని ఒక అరగంట సేపు నానపెట్టేసుకోండి. సో ఈ శనగపప్పు నానే టైంలో గోంగూర కట్టలో నుంచి ఆకులు వలిచేసి నీళ్ళలో కడిగేసుకొని బాగా శుభ్రంగా చేసుకోండి. అండ్ ఒక గిన్నెలో ఈ క్లీన్ చేసుకున్న గోంగూర ఆకులతో పాటు ఉల్లిపాయలు, నానబెట్టుకున్న శనగపప్పు, పచ్చిమిర్చి తీసుకొని అవి మునిగేలా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. అండ్ గోంగూర శనగపప్పు ఉడికాక తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. బాగా కలిపేసి సిమ్లోలో పెట్టుకోవాలి. అండ్ స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించుకొని పులుసులో వేసి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. అండ్ ఇలా దింపేసిన మిశ్రమంలో పైన కాస్త కొత్తిమీర వేసి కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని సర్వ్ చేశారనుకోండి, అబ్బా ఆ గోంగూర పులుసు టేస్టే వేరండి. కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి అలా గోంగూర పులుసు టేస్ట్ని ఆస్వాదించండి. లిజనర్స్, మరి ఇదండి వాటి మహిళ. తిరిగి ప్రసారం అయ్యే మహిళలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ అజయ్ వేద సైనింగ్ ఆఫ్. వినండి, మీరు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: రామ శ్రీరామ కోదండరామ.

0: FM 90.4.
1: After a short break, welcome back to Ayushman Bhava. Listeners, మరి నిన్నటి ఎపిసోడ్ లో 18 నెలల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిలు గురించి అయితే తెలుసుకున్నాం కదా. మరి తర్వాత 2 ఏళ్ళు నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2 ఏళ్ళు నిండిన పిల్లల్లో కదలికల్లో నైపుణ్యం పెరుగుతుంది. అప్పటి వరకు కాస్త తప్పటడుగులు వేసిన వారు కూడా ఇప్పుడు పాదం కాస్త స్థిరంగా వేసి నడవగలుగుతారు. రెయిలింగ్ పట్టుకుని నెమ్మదిగా మెట్లు ఎక్కుతారు. పార్క్ లో జారుడు బల్ల ఎక్కి ఆడుకుంటూ ఉంటారు. పరుగులు తీస్తారు. కొన్ని రంగులు కూడా గుర్తుపట్టగలరు. దుస్తులు స్వయంగా వేసుకోవడానికి విప్పడానికి ప్రయత్నిస్తారు. బొమ్మల పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తారు. తనకేం కావాలో చెప్పగలుగుతారు. ఇతరులు మాట్లాడిన మాటల్ని విని అర్థం కాకపోయినా వాటిని ఉపయోగిస్తారు. శరీరంలో భాగాలను గుర్తుపడతారు. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. ఎత్తులో ఉన్న వస్తువుని అందుకోవడానికి స్టూల్ తెచ్చుకుని ఎక్కడం, డబ్బాల మూతలు తీయగలగడం, పెన్నో పెన్సిలో దొరికితే గీతలు గీయడం చేస్తుంటారు. ఏ పని ఏ చేత్తో చేయాలన్నది తెలియకపోయినా చురుగ్గా 2 చేతుల్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పనైనా ఎలా చేయాలో మెల్లగా నేర్పిస్తే నేర్చుకుంటారు. 2-3 మాటలతో చిన్న చిన్న వాక్యాలు సొంతంగా తయారు చేసుకుని చెప్పగలుగుతారు. అన్ని మనకి చెప్పగల భాష వారికి రాదు, కానీ మనం వివరించి చెబితే చాలా విషయాల్ని అర్థం చేసుకుంటారు. మరి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిలు ఏంటంటే, నీ పేరేంటి, అమ్మ పేరేంటి లాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. బంతిని బలంగా గురి చూసి విసరగలరు. 3 చక్రాల సైకిల్ ని తొక్కగలుగుతారు. ఈ గ్లాస్ అక్కడ పెట్టిరా, రిమోట్ తీసుకురా ఇలాంటి చిన్న చిన్న పనులు చెబితే చేస్తూ ఉంటారు. ఆహార విషయంలో, దుస్తుల విషయంలో ఇష్టాయిష్టాలను ప్రకటిస్తారు. చుట్టుపక్కల పిల్లలతో స్నేహం చేస్తారు. మనుషుల్ని గుర్తుపట్టి ఫలానా వాళ్ళని చెప్పగలుగుతారు. అక్షరాలు, అంకెలు, జంతువులు, పక్షుల బొమ్మలు గుర్తుపడతారు. స్కూల్లో జరిగిన విషయాలను చెప్పగలరు. చొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోగలుగుతారు. పెద్దవాళ్లలాగా ఒక్కో మెట్టు మీద ఒక్కో కాలు పెడుతూ మెట్లు దిగగలుగుతారు. పెద్దల మాటని, ప్రవర్తనని అనుకరించడం ఎక్కువగా ఉంటుంది. సో లిజనర్స్, మరి 3 నుంచి 5 ఏళ్ల నిండిన పిల్లల్లో కలిగే మైలురాయిల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇప్పుడు ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట అయితే ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లు కీలకమట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగాను మానసికంగాను తొలి రెండేళ్ల వయసు చాలా కీలకం. పిల్లలు పుట్టేనాటికి మెదడు రూపుదిద్దుకుంటుంది, కానీ దానిలోని కణాలన్నిటినీ కలుపుతూ నాడీ వ్యవస్థ ఏర్పడడానికి సమయం పడుతుంది. దాదాపు 90% మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుందట. కాబట్టి మేధోపరంగా ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయం అయిపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడు కన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుందట. పెరిగే పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల మెదడు అంత ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. ఆటిజం లాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా 18 నుంచి 24

నెలల మధ్య గుర్తించవచ్చు. అలా గుర్తించగలిగితే త్వరగా సరిదిద్దడానికి అవకాశం ఎక్కువ. పైన చెప్పిన మైలురాళ్లను దృష్టిలో పెట్టుకుని పిల్లలకు ఏ వయసులో ఏ మార్పు కనిపించిందో రాసి పెట్టుకుంటూ ఉంటే సాధారణంగా ఉండాల్సిన దానికన్నా ఏమన్నా భిన్నంగా ఉంటే తెలిసిపోతుంది. కంటి చూపు, వినికిడి, మాట లాంటివన్నీ సరిగ్గా ఉన్నది లేనిది కూడా తల్లిదండ్రులకు తెలుస్తుంది. సాధారణంగా పిల్లల శారీరక ఆరోగ్యము, ఆహారాల విషయంలో తీసుకున్నంత శ్రద్ధ వారు ఏం నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు అన్న విషయాల మీద పెట్టరు తల్లిదండ్రులు. కానీ చిట్టి మనసుల మీద ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ఆ మనసు మీద పడే రకరకాల అనుభూతుల ముద్రలు వారిని హ్యాపీ చైల్డ్ గా పెరిగేలా చేయాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల సంపూర్ణ ఎదుగుదలే లక్ష్యంగా మొదలు పెట్టిన కార్యక్రమం ఫస్ట్ 1000 డేస్ పిల్లల ఎదుగుదల తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమైన నాటి నుంచి బిడ్డ ప్రాణం పోసుకుని పుట్టి 2 పుట్టినరోజులు పూర్తి చేసుకునేంత వరకు దాదాపు 3 కాలాన్ని ఇలా తొలి 1000 రోజులు అంటున్నారు. మరి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న విషయాలైతే తెలుసుకుందాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు పుట్టాక బిడ్డకు అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందాలి. కుటుంబ సభ్యులంతా ప్రేమానురాగాలతో వ్యవహరించాలి. బిడ్డకు సురక్షితమైన, భద్రమైన పరిసరాలను ఇవ్వాలి. స్వేచ్ఛగా ఆడుకునే పరిస్థితి ఉండాలి. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల మెదడు, శరీరము సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగడానికి ఈ 5 అంశాలు చాలా కీలకం. వీటి మీదే భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని పిల్లల్ని కనాలి అనుకున్నప్పటి నుంచి తల్లి వైద్యుల సలహాలతో పోషకాహారం తీసుకోవాలి. వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి తనను తాను కాపాడుకోవాలి. అవసరమైన మందులు, వ్యాక్సిన్లు తీసుకుంటూ ఉండాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు లోనవ్వకుండా సంతోషంగా సమయాన్ని గడపాలి. బిడ్డ పుట్టాక ఇంట్లో ఎలాంటి అశాంతి, ఆందోళనలు ఉండకూడదు. బిడ్డను తల్లిదండ్రులిద్దరూ ప్రేమ, ఆప్యాయతలతో పెంచుతూ మేమున్నామన్న భద్రత కల్పించాలి. ఇలాంటి చక్కని కుటుంబంలో పెరిగిన పిల్లలు ఆత్మవిశ్వాసంతో మంచి పౌరులుగా ఎదుగుతారు. ఎంచుకున్న వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కుటుంబానికి, సమాజానికి కూడా గర్వకారణంగా నిలుస్తారు. డెలివరీ అయిందనగానే పాపా బాబా ఎవరిలా ఉన్నారు అని అడగడం సహజం. నిజానికి అందము, పోలికలు ఏవి మన చేతుల్లో ఉండవు. ఉన్నదల్లా శిశువుని ఆరోగ్యంగా, ఆనందంగా పెంచడం ఒక్కటే. మరి ఆ పనిని చక్కగా చేయగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి లిజనర్స్. మరి పిల్లలు పెంచే విషయంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈనాటి ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
3: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదండి. మరి అందులో భాగంగానే పిల్లల ఎదుగుదలని నిశితంగా గమనిస్తూ ఉంటే ఏవైనా తేడాలు ఉన్నప్పుడు కూడా త్వరగా తెలుసుకోవచ్చట. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ఆటిజం విషయమే చూస్తే మన దేశంలో 10 ఏళ్లలోపు పిల్లల్లో 1 in 1 చొప్పున ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాంఘిక పరంగా నేరుగా కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు, దేని మీద దృష్టి నిలపలేరు, ముఖంలో ఎలాంటి హావభావాలను వ్యక్తం చేయలేరు, తల్లిదండ్రుల నవ్వినా కోపంగా చూసినా స్పందించరు, అమ్మా నాన్నల పట్ల ప్రేమను వ్యక్తం చేయలేరు, చెల్లెలో తమ్ముడో పడిపోయి దెబ్బ తగిలించుకుంటే సానుభూతి కూడా చూపలేరు, కొత్త వారితో స్నేహం చేయలేరు, నచ్చని రుచి, వాసన, శబ్దాలకు విపరీతంగా చిరాకు పడిపోతారు. కమ్యూనికేషన్ పరంగా బొమ్మల్ని కానీ తినుబండారాల్ని కానీ తోబుట్టువులతో పంచుకోరు, విన్న మాటల్నే తిరిగి అంటారు తప్ప సొంతంగా మాట్లాడలేరు. పాటలు, పద్యాలు లాంటివి తరచూ వినిపిస్తే మాత్రం చక్కగా కంటతా పడతారు, పేరు పెట్టి పిలిస్తే పలకరు, కాలింగ్ బెల్ లాంటి చప్పుళ్ళకు

స్పందించరు. చాలా వరకు సంభాషణకు ఇష్టపడరు. ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పరు. ఒకవేళ చెప్పినా నువ్వు నేను లాంటి పదాల్ని తారుమారు చేసి మాట్లాడతారు. సాధారణంగా పిల్లల బొమ్మలనే మనుషులుగా భావిస్తూ ఆడుకుంటారు. ఈ సమస్య ఉన్నవాళ్లు అలాంటి ఆటలు ఆడరు. కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు నేర్చుకున్న విషయాల్ని కూడా మర్చిపోతారు. అలాంటి సందర్భాల్ని గుర్తించిన వైద్య సలహాలు తీసుకోవాలి. మరి ప్రవర్తనా పరంగా అయితే మామూలుగా నడవకుండా అదే పనిగా బొట్టన వేలు మీదో చేతులు ఊపుతూనో గుండ్రంగా తిరుగుతూనో నడుస్తూ ఉంటారు. రొటీన్ లో ఏ చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేరు. బొమ్మని మెత్తంగా కాకుండా అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని ఆడుకుంటూ ఉంటారు. దేనికి భయపడరు. దెబ్బ తగిలిన నొప్పి ఉందని మాత్రం అస్సలేడవరు. వాసన, శబ్దం, వెలుతురు, చలి లాంటి వాటికైతే అతిగా స్పందిస్తారు, లేకపోతే అస్సలు స్పందించరు. ఏదైనా వస్తువుని మామూలుగా కాకుండా కంటి కొసల నుంచినో, కంటికి చాలా దగ్గరగా పట్టుకునో, ఒక కన్ను మూసుకునో చూస్తూ ఉంటారు. క్లుప్తంగా చెప్పాలంటే 7 వయసులో పేరు పెట్టి పిలిస్తే స్పందించకపోయినా, 7.5 వయసులో సొంతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నా, 2 వయసులో తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. సో లిజనర్స్, మరి పిల్లల ఎదుగుదలలో నిశితంగా గమనిస్తూ ఉంటే ఎలాంటి తేడాలు వస్తాయి అన్న విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ బాబా కార్యక్రమం. మళ్ళీ రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ವಿಷ್ಣು ಎಫ್ಎಂ 90.4.
1: ఏకీకృత సేద్యంలో లేఖ్య సంరక్షణ. సేద్యం లేకపోతే మార్కెట్లలోనూ దుకాణాల్లోనూ అమ్మడానికి ఏమీ ఉండదు. అమ్మకందారులకులానే ఈ మార్కెట్లో తమ వ్యాపారాల ద్వారా రైతులు కూడా డబ్బు సంపాదించాలి. కానీ పండించేది ఒక పంట అయినా అనేక పంటలైనా పొలాలు క్లిష్టమైన వ్యాపారాలే. ఒక పొలంలో వ్యాపారాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సాధకాల ఖరీదుల సంపాదించిన డబ్బు జాడలని నమోదు చేయడం కష్టతరమవుతుంది. కానీ ఒక్కో వ్యాపారానికి అయిన ఖర్చులు వచ్చిన ఆదాయాన్ని రాసిపెట్టుకోకపోతే తాము సంపాదిస్తున్నది లేనిది రైతులకు ఎలా తెలుస్తుంది? మోనోక్రాప్ ఫార్మింగ్ అంటే కేవలం ఒక పంటనే తరచూ రసాయనిక ఎరువులు కీటకనాశనులను వాడి పండించడం. దీన్ని సాధారణ వ్యవసాయం అంటారు. ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతుండటంతో సహజ వైవిధ్య భరితమైన సేద్యం పట్ల ఆసక్తి పెరుగుతోంది.
2: మా పందులు చనిపోయినా మాకు మంచి దిగుబడి వచ్చింది, కాబట్టి పెద్దగా నష్టపోలేదు. మా కొబ్బరికాయలు, గుమ్మడి, సొరకాయలని మార్కెట్లో అమ్మగలిగాను. అందుచేత ఒకటి కన్నా ఎక్కువ రాబడి ప్రవాహాలుండాలి.
1: ఏకీకృత క్షేత్రాలలో వేర్వేరు సాధకాలు, కార్మికులు, సంవత్సరం పొడవునా అవసరమయ్యే వివిధ రకాల పంటలు, కూరగాయలు, పళ్ళ చెట్లు, పశువులు ఉంటాయి. నిర్వహణీయమైన తమ స్వంత వనరులనే గరిష్టంగా వాడుకుంటాయి, కాబట్టి ఖరీదైన సాధకాలని కొనే అవసరముండదు. అయితే ఒక వ్యవసాయ పద్ధతి నుంచి మరో పద్ధతికి మారబోవడం ఒక పెద్ద నిర్ణయం. ఏకీకృత సేద్యాన్ని చేస్తే మీరు తప్పకుండా డబ్బు సంపాదించగలరన్న నమ్మకం ఏముంది? ఈ వీడియోలో ఫిలిప్పీన్స్ రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు డబ్బు జాడ కనిపెట్టి ఉండడం కష్టమే అయినా అది సాధ్యము, అవసరం కూడా.
2: మాలో ఖర్చుల వివరాలని రాసి పెట్టుకుని చాలా మందికి మా ఆదాయాల కన్నా ఖర్చులు పెరుగుతున్నాయన్న సంగతే తెలియదు. కనుకనే అసలు సమాచారమే లేకపోవడం కన్నా

0: ఖర్చులని రాసి పెట్టుకోవడమే ఉత్తమం. వరి నుంచి వస్తున్న ఆదాయం పెరుగుతున్నట్లు మాకు చాలాసార్లు అనిపిస్తుంది, కానీ ఆ రాబడి కన్నా ఆ పంట మీద పెట్టిన ఖర్చు ఎక్కువైందన్న విషయాన్ని పట్టించుకోము.
1: మీ దగ్గర లెక్కలన్నీ పూర్తిగా ఉంటేనే ఖర్చులు, అమ్మకాలని గమనించడం కుదురుతుంది. దానివల్లనే కాలక్రమేణా మీ పొలం ఎలా పరిణమిస్తోందనేది తెలుస్తుంది. ఇతర రైతుల లెక్కలతో పోల్చి చూసుకోవడానికి కూడా దానివల్ల వీలవుతుంది. 10 సంవత్సరాల క్రితం జెరీ డియోన్సన్ తన పొలాన్ని వైవిధ్య భరితమైన జైవిక పొలంగా మార్చాడు. మొదటిసారి సేద్యం చేసినప్పటి నుంచి అతను జమా ఖర్చులు రాసుకుంటున్నాడు. అలా రాసి పెట్టుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతని సాటి రైతులు అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాడు.
2: 16 వారాల తర్వాత జమా ఖర్చులన్నీ రాసి పెట్టుకోవడం అంతా రైతులు నేర్చుకుంటారు. ఏం చేస్తున్నారు, సాధకాలు ఏవైనా వాడారా, వాటికి రుసుముందా, ఎంత, ఇలాంటివన్నీ ప్రతి క్లాస్ లోనూ చెప్తాను. కోతలయ్యే వరకు ప్రతిదీ రాసి పెట్టుకుని ఖర్చు పెట్టేదెంత, సంపాదించేదెంత అన్నది అప్పుడు లెక్క కట్టాలి.
1: ఇక్కడ ఈ ట్రైనింగ్ లో మోనోక్రాప్ కోసం ఒకటి, ఏకీకృత క్షేత్రం కోసం మరొకటి చొప్పున 2 వేర్వేరు షీట్లు ఉంటాయి. మీ ముఖ్య సాధకాల జాబితా రాసుకోవాలి. నాట్లకి, కలుపు తీయడానికి, కోతలకి కార్మికులు, విత్తనాలు, ఎరువులు, తెగుళ్ల మందులు, నీళ్లు, ఇంధనం. మోనోక్రాప్ వరి పంటతో మొదలుపెట్టి జెర్రీ తన సాటి రైతులని స్పష్టమైన సమాచారాన్ని అడుగుతాడు. ఇప్పుడు ఏడాది పొడుగునా ప్రతి సాధకం మీద పెట్టిన ఖర్చు ఎంత? సమూహంతో కలిసి 2 రకాల పొలాలని పోల్చి చూడడానికి 1 హెక్టార్కైన ఖర్చులని జెర్రీ లెక్కగడతాడు. సమూహంలోని రైతులు తమ ఫోన్లని వాడుతూ గత సీజన్ లో తాము పెట్టిన ఖర్చులని లెక్కగట్టడానికి సహాయపడుతూ ఆ సమాచారాన్ని పంచుకుంటారు. ఎన్నో వేర్వేరు ఖర్చులు, రాబడులు గల అతి వైవిధ్య భరితమైన పొలంలో ఖచ్చితమైన వివరాలు రాసి పెట్టుకోకపోతే ప్రతిదీ లెక్కకు రావడం అసాధ్యం. తన రికార్డు పుస్తకాల ద్వారా ప్రతి సాధకానికి అయిన ఖర్చుని జెర్రీ లెక్కగట్టగలడు. తన వరి పంటకు, పళ్ల చెట్లకు, పశువులకు అతను వేర్వేరు కాలంలని వాడతాడు. అనేక రకాల కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వరి మాత్రమే పండించే పొలానికన్నా అతను కార్మికుల మీద పెట్టే ఖర్చు ఎక్కువని అర్థం. విత్తనాల కోసం సగటున 9,000 పెసోలు ఖర్చు పెడుతున్నామని సాధారణ వరి సేద్యగాళ్లు జెర్రీకి చెప్తున్నారు. తన వైవిధ్యభరిత క్షేత్రంలో విత్తనాల పొదుపు వల్ల గాని, సాటి రైతులతో మార్పిడి జరపడం వల్ల గాని జెర్రీకి 1500 పెసోలు మాత్రమే ఖర్చయ్యాయి. మొదట్లో జైవిక ఎరువు మీద జెర్రీ ఖర్చు చేసిన మొత్తం సాధారణ రైతులు రసాయనిక ఎరువుల మీద పెట్టిన ఖర్చుకి సమానంగా ఉండేది. తన ఎరువులకయ్యే ఖర్చుని తగ్గించడానికి జెర్రీ వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి పులియబెట్టిన సహజ కషాయాలను అనేకంగా ఏర్పాటు చేశాడు.
2: ప్రతి నెల 4 టన్నుల వర్మీ కంపోస్ట్ ని ఉత్పత్తి చేస్తాను. నా పొలంలో అదే వాడతాను. అలాగే రకరకాల కషాయాలని తయారు చేస్తాను. దేశవాళీ సూక్ష్మ జీవాలను చేస్తాను. చేపల అమీనో ఆమ్లాలని, పులిసిన పళ్ళ రసాలని, వర్మీ కంపోస్ట్ ని, జైవిక మూలిక పోషకాలని చేస్తాను. నా ఖర్చులను తగ్గించేవి, నా పొలానికి సాధకాలు ఇవే.
1: వరి పంటలో తెగుళ్లని అదుపు చేయడానికి రసాయనాలని కొనే బదులు ఖర్చు ఏమాత్రం కానట్టి చేపల వ్యర్థాలని, పులియబెట్టి గాని, సులువైన ఇతర కషాయాలని గాని జెర్రీ వాడతాడు.
2: పొలంలో కొబ్బరాకుల కొమ్మలను పరిస్తే ఎలుకలు పారిపోతాయని మా పూర్వీకుల నుంచి నేర్చుకున్నాను. ఆ కొమ్మలను చూసి ఎలుకలు భయపడి పారిపోతాయి.
1: సాధారణ వరి పంటకైన ఖర్చులన్నీ కలిపి వేర్వేరు వ్యాపారాలు గల ఏకీకృత వైవిధ్య భరిత క్షేత్రపు ఖర్చులతో పోల్చాలి. వరి పంట మాత్రమే పండించిన సాధారణ పొలం మీద వచ్చిన నికర లాభం 18,000 పెసోలు. తన ఏకీకృత జైవిక క్షేత్రం నుంచి జెర్రీకి వచ్చిన లాభం అంతకు 3 రెట్లు ఎక్కువ. ఒకే పరిమాణమున్న పొలంలో తన కూరగాయలు, పళ్ళు, పశువుల ద్వారా కూడా జెర్రీ లాభాలను ఆర్జించాడు. ఆ విధంగా ఏకీకృత క్షేత్రపు మొత్తం నికర లాభం 102,000 పెసోలు. ఇది సాధారణ వరి పొలానికన్నా దాదాపు 6 రెట్లు ఎక్కువ. సమూహంలోని ఇతర రైతులతో సేద్యపు రికార్డులని పోల్చి చూడడం అనుభవాలని, మెరుగైన పద్ధతులను పంచుకోవడానికి ఉపకరిస్తుంది. అది ఇతరులకి ప్రేరణనిస్తుంది కూడా.
0: ఏ పంట మీద డబ్బు ఎక్కువ ఖర్చవుతోందో తెలుసుకోవడానికి జమా ఖర్చులు రాసి పెట్టుకోవడం చాలా పనికొస్తుంది. దీంతో తర్వాతి పంటలో మీ ఖర్చులని తగ్గించే కొన్ని వికల్పాలని ఎంచుకుని అధిక లాభాలని సాధించేందుకు వీలవుతుంది.
1: తరగతి పూర్తయ్యేసరికి తమ తమ రికార్డులని రాసి పెట్టుకోవడానికి రైతులంతా మంచి ఆసక్తిని కనబరచారు. అందుకని జెర్రీ తను రాసి పెట్టుకున్న పాత

0: రికార్డులని వాళ్లకి చూపాడు. లాభాల్లో కనపడిన తేడా వల్ల చాలా మంది రైతులు ప్రభావితులై తమ పొలాలని కూడా వైవిధ్య భరితం చేయడానికి నిర్ణయించుకున్నారు.
1: ఇప్పటికిప్పుడే మారలేను, కానీ ఒక హెక్టార్ లో ఏకీకృత సేద్యం చేయాలనుకుంటున్నాను. ప్రతి పంట మీద ఎంత ఖర్చు పెట్టాను, ఎంత లాభం వచ్చింది అన్నది నేను చేసిన ప్రతి పనిని తెలియజేస్తుంది. కాబట్టి జమా ఖర్చులు రాసి పెట్టుకోవడం ముఖ్యం.
0: అల్మారియో సెనేరో వివరిస్తున్నట్లు రికార్డులు రాసి పెట్టుకోవడం రైతులందరికీ ముఖ్యమే, అయినా జైవిక సేద్యగాళ్ళకి మరి ముఖ్యం.
1: మా జైవిక సేద్యంలో పంటలను కనిపెట్టి చూడడానికి అవి ఎక్కడ నుండి వచ్చాయి, ఎలా పెరిగాయి, మేం వాడిన సాధనాలేమిటి వగైరా ఖర్చులు రాసి పెట్టుకోవడం అవసరం. మేము మూడవ పక్షం లేదా పీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ నుండి ధృవీకరణ కోసం దరఖాస్తు చేసినప్పుడు మా ఉత్పత్తులను సేంద్రీయంగా ధృవీకరించడం చాలా అవసరం.
0: జీవావరణ సేద్యం చేస్తూ అల్మారియో అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అతని పొలం మూలికలు, మొలకలు, పళ్లు, కూరగాయలని ఉత్పత్తి చేస్తుంది. ఇక బాతులు, చేపల చెరువు అతని కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఆదాయాన్ని ఏడాది పొడవునా సమకూర్చుతూ ఉంటాయి. పొలంలో కార్మికులు తమ రోజువారీ కార్యాచరణలను రాసి ఉంచుతారు. దానివల్ల వేర్వేరు పంటలు మార్కెట్లో అమ్మడానికి ఎప్పుడెప్పుడు సిద్ధమవుతాయో వాళ్లు సరిగ్గా ప్రణాళిక వేసుకుని తెలుసుకోగలుగుతారు.
2: మేము ఎప్పుడు నాట్లు వేశాం, ఎప్పుడు వాటిని మార్చాం, ఎప్పుడు కోతలు చేయవచ్చు అనేది తెలియడానికి మేము ప్రతిరోజు చేసే పనులని తప్పకుండా రాసి పెట్టుకోవాలి.
0: ఆసక్తికరమైన అనేక పద్ధతులను గురించి నేర్చుకోవడానికి అల్మారియో పొలాన్ని రుసుము చెల్లించి సందర్శించేవాళ్లు అక్కడి తాజా ఉత్పత్తులని, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులని కొనాలని తరచూ ఉబలాట పడతారు. అన్ని లాభాలను వారొక ప్రత్యేకమైన కార్యాచరణ పుస్తకంలో రాసి పెడతారు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. రికార్డులని సరిగ్గా రాసి పెట్టుకునే రైతులు తమ పొలాన్ని వ్యాపారంగా మార్చుకోగలుగుతారు. కాలంతో పాటు మీ సేద్యం ఎలా పరిణమిస్తుందో చూడడానికి వివరమైన రికార్డులు ఉపయోగపడతాయి. ఒకే పరిమాణమున్న వేర్వేరు పొలాలని సాటి రైతులతో పోల్చి చూసి మీ పద్ధతులేవైనా మార్చుకోవడానికి నిర్ణయం తీసుకోవడం సరైనదో కాదో మీరు నిర్ణయించుకోవచ్చు. ఏకీకృత క్షేత్రంలో ఎక్కువ పని చేయాల్సి ఉంటుందని మీకు అనిపించినా లాభాలు 6 రెట్లు పెరుగుతాయని రికార్డులు చెబుతున్నాయి. దానివల్ల ఆహార భద్రత కూడా పెరుగుతుంది.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలనియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపీ రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో దీర్ఘ వ్యాధులకు పర్యావరణ కాలుష్యం కారణమా అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గ్లోబల్ వార్మింగ్ భూగోళాన్ని గిరిగిరా తిప్పుతోంది. వాతావరణ పరిస్థితులు రోజురోజుకి మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న ప్రజలు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. చైనా, అమెరికా దేశాల్లో దీర్ఘ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. ఆహారంలో మార్పులు తేవాలని, బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెప్తున్నారు. ఫిన్లాండ్ దేశంలో గుండెకు సంబంధించిన వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీనికి కారణం పొగ త్రాగడం, మాంసాహారం తినడం, కూరగాయలు తక్కువగా వాడటం అని నిర్ధారించారు. వ్యాధుల్ని నివారించాలంటే ఇలాంటి పదార్థాల రేట్లు తగ్గించాలని అంటున్నారు. జాంబియాలో శీతల పానీయాల రేట్లు పెంచారు. వెంటనే ప్రజలు వీటి వాడకం తగ్గించారు. కొలంబియాలో ప్రజలు వ్యాయామం చెయ్యడానికి మైదానాలను ఏర్పాటు చేశారు. సెలవు దినాల్లో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఈ ప్రదేశాల్లో వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామ క్రీడల్లో పాల్గొంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అధిక మరణాలు దీర్ఘ వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని నిర్ధారణయింది. మన దేశంలో 53% మరణాలు దీర్ఘ వ్యాధుల వల్లే జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచంలో 51 దేశాల్లో దీర్ఘ వ్యాధులతో ప్రజలు మరణిస్తున్నారు. ఇందులో మన దేశం కూడా ఉంది. వీటిని తగ్గించేందుకు 2005 ఏప్రిల్లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ను ఏర్పాటు చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అంబుమణి రామదాస్ చెప్తున్నారు. భూమి వేడెక్కుతోంది. వాతావరణ పరిస్థితులు ఊహించలేని విధంగా మారిపోతున్నాయి. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా వారి మేధస్సుకు అందని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గంట వర్షం, మరో గంట ఎండ, ఒక్కో పర్యాయం రెండూ కలగలిపి ఇది మానవ వినాశానికి సూచన. మన దేశ వాతావరణ పరిస్థితులు 2071 నాటికి ఊహించని విధంగా మారతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలిగాను, మరికొన్ని ప్రాంతాలు వేడిగాను ఉంటాయి. తుఫాన్లు తరచూ వస్తాయి. పంట నష్టం బాగా ఉంటుంది. భారత్, అమెరికా దేశాల శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలు ఈ మార్పులు సంభవిస్తాయని సూచిస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత 3 నుండి 4 డిగ్రీల వరకు పెరుగుతోంది. వర్షపాతం 10% నుండి 30% పెరుగుతోంది. సముద్ర మట్టం ప్రతి ఏడాది పెరుగుతూ ఉంటుంది. తుఫాన్ వల్ల సముద్ర తీర ప్రాంతాలు బాగా దెబ్బతింటాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణమవుతాయి. వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాల్లో 30% కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాని ఉత్తర భారతంలో వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పూనాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీతో సహా 8 సంస్థలు, అమెరికాకు చెందిన పర్యావరణ శాఖ, ఆహారం, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ పరిశోధనలు చేస్తున్నాయి. ఇందుకోసం 40 కోట్ల రూపాయలు కేటాయించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు మొక్కల పెరుగుదలను నియంత్రిస్తున్నాయి. అవి పెరిగే కాలాన్ని పొడిగిస్తున్నాయి. తద్వారా కార్బన్ డయాక్సైడ్ అధికంగా విడుదలవుతుంది. యూరప్ ఖండంలో 2003 సంవత్సరంలో ఉష్ణోగ్రతల మీద పరిశోధనలు జరిగాయి. 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు సరాసరిన పెరిగాయని గమనించారు. వర్షాలు తక్కువగా పడటం, అధిక ఉష్ణోగ్రతల వల్ల మొక్కలు పెంపకాన్ని 30% వరకు నిరోధించాయని చెప్తున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పు వల్ల మొక్కలు CO2ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయాల్సింది బదులుగా CO2ను అధికంగా వదులుతున్నాయి. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్తాగుబలి సిగరెట్టు అంటూ పొగ త్రాగడం సరదా అయింది. బీడీలు తాగేవాడు భీముడని, సిగరెట్లు తాగేవాడు సూర్యుడని, చుట్టలు తాగేవాడు చంద్రుడంత గొప్పవాడని పూర్వకాలంలో చమత్కరించుకునేవారు. పొగాకును నేరుగా చుట్టలు చుట్టుకుని తాగుతారు. వీరికి ముక్కు క్యాన్సర్ వస్తుంది. ఇక బీడీ, సిగరెట్, చుట్టా తాగేవారికి ఊపిరితిత్తుల వ్యాధులు, గొంతు సంబంధ వ్యాధులు వస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో పొగాకు పదార్థాన్ని పాన్

హరా గుట్కా అంటూ ప్యాకెట్లుగా అమ్ముతున్నారు. దీనికి వ్యసనపరులుగా బానిసులుగా తయారై కుర్రాళ్లు ఉద్యోగులు సైతం రోజుకి కనీసం 10 ప్యాకెట్లు నమిలేవారు లేకపోలేదు. పూర్వకాలంలో పొగాకు కాడలు పల్లెటూరివాళ్లు నములుతూ ఉండేవారు. వారికి గొంతు క్యాన్సర్ వ్యాధులు వస్తుంటాయి. పొగాకు తాగేవారితో పాటు పొగ పీల్చేవారికి కూడా వ్యాధులొస్తున్నాయని డాక్టర్లు నిర్ధారించారు. పొగ త్రాగడం నేరం నిషేధం అని బస్సుల్లో రైళ్లల్లో బోర్డులు వ్రాస్తున్నారు. అయినా త్రాగుతూనే ఉన్నారు. దేవాలయాలు ప్రభుత్వ కార్యాలయాల్లో పొగ త్రాగడం నిషేధం, అయినా చేస్తూనే ఉన్నారు. థాయిలాండ్ ప్రభుత్వం పొగాకు అమ్మకాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంది. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్లపై వ్రాసి ఉంటుంది. అయినా మగవారికి ఇదొక సరదాయే కాదు, వ్యసనం కూడా. విదేశాల్లో మహిళలు కూడా పొగ త్రాగుతారు. సిగరెట్లు చుట్టలు కాల్చేటప్పుడు వదులుతున్న పొగ వాతావరణాన్ని కలుషితం చేస్తుందనేది వాస్తవం. కెనడాలోని వట్టామా విశ్వవిద్యాలయానికి చెందిన డొనాల్డ్ టి విడెల్, అమెరికాలోని ఓహియోకి చెందిన సిన్సిన్నటి పిల్లల పర్యావరణ ఆరోగ్య కేంద్రానికి చెందిన బ్రూసీ పి లాన్ఫీన్ అధ్యయనం ప్రకారం త్రాగే నీళ్లలోని క్లోరిన్ రేడాన్ వల్ల వచ్చే కాలుష్యం, పొగ త్రాగడం వల్ల వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించారు. 4,000 మంది విద్యార్థుల్ని లెక్కలు, సంఖ్యాశాస్త్రం, గ్రహణ శక్తి, రీడింగ్ మొదలైన అంశాల్లో పరీక్షించిన అనంతరం వాయు కాలుష్యం వల్ల రక్తం కలుషితం అవుతుందని తేల్చారు. క్లోరిన్ ఉన్న నీరు త్రాగడం వల్ల పురుషుల్లో ట్రైహాల్లో మిథేన్స్ ఎక్కువై ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి వస్తుందని నిర్ధారించారు. ప్రతి 1,000 మందిలో 7 మందికి ఈ వ్యాధి వస్తుందట. పొగాకు ఉత్పత్తుల్ని 2 రకాలుగా విభజించుకోవచ్చు. 1, పొగ వచ్చే పదార్థాలు అంటే చుట్ట, బీడీ, సిగరెట్. ఇక 2, పొగరాని పదార్థాలు అంటే పొగాకు కాడలు, సిమ్లా గుట్కా, ఆర్ఎండి గుట్కా, పాన్ పరాగ్, మెహర్బాన్ గుట్కా, క్రేన్ గుట్కా, గోవా 1000 గుట్కా, రాజచాప్ కైనీ గుట్కా అంటూ ఎన్నో రకాల పొగాకు పొడిని ఒక్క పలుకులతో కలిపి గుట్కా ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. కోట్ల రూపాయల్లో జరుగుతున్న ఈ వ్యాపారం వల్ల వాతావరణ కాలుష్యం నానాటికీ ఎక్కువవుతోంది. నగరాల్లో పెరిగిపోతున్న వాహనాలు వదిలే పొగలో కార్బన్ మొనాక్సైడ్ వల్ల దీర్ఘ వ్యాధులొస్తున్నాయి. కాలం తీరిన వాహనాలు రోడ్లపై తిరగడం వల్ల ఈ అనర్థాలు. పెట్రోలుకు బదులు కిరోసిన్ పోసి నడుపుతున్న ఆటోలు, చిన్న కార్లు వదిలే పొగ వాయు కాలుష్యానికి కారకాలవుతున్నాయి. స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే గ్రామీణ ప్రాంతాలే మేలనిపిస్తోంది. సకల సౌకర్యాలుంటాయని అందరూ పట్టణాలకు వలస వస్తున్నారు. ఈ సౌకర్యాలతో పాటు దీర్ఘకాల వ్యాధులు కూడా కావాలని తెచ్చుకుంటున్నట్లవుతోంది. ఏది ఏమైనా వాహనాలు, పొగాకు ఉత్పత్తులు వాయు కాలుష్యానికి ముఖ్య కారకాలుగా మారుతున్నాయి. ఇది గుర్తించి తగిన విధంగా మనిషి అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవలసిన బాధ్యత తనపైనే ఉంది. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో దీర్ఘ వ్యాధులకు పర్యావరణ కాలుష్యం కారణమా అనే అంశం గురించి విన్నారు కదండి. మరల తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి అంశంతో మీ ముందుకొస్తుంది మీ విజయ.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల

0: లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మధ్యతర మానిటర్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్స్

0: FM 90.4.
1: హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకుని మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే 21 కోట్లతో డ్రైవింగ్ స్కూల్ అంట. మరి అది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో భారీ వాహనాలని నడిపే డ్రైవర్లు తగినంత సంఖ్యలో లేకపోవడం రవాణా పరిశ్రమకు తీవ్ర లోటుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి ప్రభుత్వం మరియు వాహన తయారీ సంస్థలు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో ఈ మధ్యనే ఏర్పాటైంది ఓ హైటెక్ డ్రైవింగ్ స్కూల్. నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయి చౌదరి వ్యవసాయం చేస్తూనే పంట కోత యంత్రాన్ని నడపడం నేర్చుకున్నాడు. ఓసారి DCM వాహనం మీద ఆ యంత్రాన్ని తీసుకువెళ్తుండగా టైర్ పేలి వాహనం బోల్తా కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నైపుణ్యం ఉంటే ఆ ప్రమాదాన్ని నివారించవచ్చని అతడికి అర్థమైంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన రజనీకాంత్ ఓ కాలేజీకి చెందిన మినీ బస్సును నడుపుతాడు. మెరుగైన శిక్షణ తీసుకుంటే ఆ వృత్తిలో రాణించవచ్చనుకున్నాడు. మరి ఆ ప్రయత్నంలో ఉండగానే వీరికి IDTR గురించి తెలిసి అందులో చేరారు. మరి అదే సంగతిలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఓ చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుద్దాం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. రోడ్డు రవాణా విభాగంలో పనిచేసే సంస్థలకు తగిన సంఖ్యలో నిపుణులైన చోదకులు అందుబాటులో లేకపోవడంతో ఈ రంగంలో వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తేవడంతో పాటు ఇంధన వనరుల్ని పొదుపుగా వాడడం, ప్రమాదాల నివారణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ తదితర అంశాలని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఉపరితల రవాణా రహదారుల శాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా 6 IDTRలు ఉండగా తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో 7వది ఏర్పాటైంది. 20 ఎకరాల్లో సువిశాలమైన క్యాంపస్ లో 21 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా కేంద్రం చూడ్డానికి ఓ అగ్రశ్రేణి విద్యా సంస్థను తలపిస్తోంది. మరే శిక్షణా కేంద్రంలోనూ లేని విధంగా ఈ IDTR క్యాంపస్ లోపలే 3.25 కిలోమీటర్లలో వివిధ ఆకారాల్లో డ్రైవింగ్ ట్రాక్లను నిర్మించి ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో డే స్కాలర్ విధానంలో నెల మాత్రమే శిక్షణ ఇస్తున్నారు.

మేరగా ఇక్కడ మాత్రం రెసిడెన్షియల్ విధానంలో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న కమిటీ పర్యవేక్షిస్తోంది. శిక్షణ కార్యాలయ నిర్వహణ బాధ్యతను ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ చూసుకుంటోంది. దీనికోసం ఆ సంస్థకు చెందిన 15 మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు. ఆవరణ మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వసతి గృహం నిర్వహణ, భోజన ఏర్పాట్ల బాధ్యతను స్థానిక గ్రామైక్య సంఘానికి అప్పగించారు. మరి దీంట్లో ఎవరెవరు అర్హులో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుద్దాం.

0: la re guta da da dambulte kasko ya challenge chesko disco dance pai to mix chesi chupistara.
1: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.

0: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
4: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. మరి దీంట్లో ఎవరెవరు అర్హులో మనం ఇప్పుడు చూసేద్దాం. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువత 20 నుండి 28 మధ్య వయసు గల వాళ్లకు ఎంపికల్లో ప్రాధాన్యం ఉంటుంది. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. DRDA ఆధ్వర్యంలో అర్హుల్ని ఎంపిక చేస్తారు. వీరు ముందుగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన పథకంలోని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ లో నమోదు చేసుకోవాలి. తెలంగాణ యువతకు మొదటి ప్రాధాన్యం. ఖాళీలు ఉంటే ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇస్తారు. ఒక్కో బ్యాచ్ లో గరిష్టంగా 60 మంది ఉంటారు. మొదటి బ్యాచ్ శిక్షణ జూలై 1న మొదలైంది. శిక్షణ కాలంలో లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ రెండింటినీ నడపడం నేర్పుతారు. తరగతిలో పాఠాలు పూర్తయ్యాక తొలుత LMV వాహనాలతో డిజిటల్ 3D తెరల పైన శిక్షణ ఉంటుంది. దీనికోసం ఇప్పటికే 2 కోట్ల రూపాయల వ్యయంతో తరగతి గదుల్లో డిజిటల్ తెరలు, సిమ్యులేటర్ వాహనాలను అందుబాటులో ఉంచారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ తరగతుల్లో ప్రతి ఒక్కరి నైపుణ్యాల స్థాయిని సులభంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉత్తీర్ణులైతేనే వాహనంతో ట్రాక్ పైన శిక్షణకు అర్హత సాధించినట్లు. ట్రాక్ శిక్షణకు ప్రత్యేక వాహనాలు ఉంటాయి. LMV నడపడంలో ఉత్తీర్ణత సాధించిన వారికి HMV శిక్షణ ఉంటుంది. 90 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మరో 3 నెలల పాటు ఏదైనా సంస్థలో డ్రైవర్గా పనిచేస్తూ అనుభవం సాధించాల్సి ఉంటుంది. అందుకు ఏర్పాట్లు కూడా వీరే చేస్తారు, అప్పుడే శిక్షణ పూర్తయినట్లు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లేకుండా తాముగా డబ్బు చెల్లించి వసతితో కూడిన డ్రైవింగ్ శిక్షణ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్లో శిక్షణతో పాటు GPS సాంకేతికతను వినియోగించడంలో నైపుణ్యం, అత్యవసర పరిస్థితుల్లో మరమ్మతులపైన తర్ఫీదు ఇస్తారు. వృత్తిలో భాగంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళినప్పుడు భాషపరమైన ఇబ్బందులు తలెత్తకుండా హిందీ, ఆంగ్ల భాషల్ని నేర్పుతారు. ఇక్కడ శిక్షణ తర్వాత కొన్నాళ్లు ఉద్యోగ అనుభవం సంపాదించి వ్యాపారులుగా మారాలనుకునే వారికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది. మరైతే ఓ కొత్త విషయాన్ని ఈ రోజు అది సంగతిలో తెలుసుకున్నారు కదా. మరైతే రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ RJ శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
1: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strila lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. నాతో పాటు మీరు ఈ లైవ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మన ఫస్ట్ కాలర్ని అడిగైతే టాపిక్ తీసుకుందామండి. మరి ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతుంది.
2: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్ మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్.

0: Bhimavaram.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.
3: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. మన కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో, గుడ్ ఈవినింగ్. సౌమ్య మేడం గారు బాగున్నారా? మేడం
3: గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నాను. మీ పేరు?
4: ఆలంపాలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం.
3: ఓకే అండి. మరి ఈరోజు నేను టాపిక్ ఏం చెప్పలేదు కదా, ఏమనుకుంటున్నారు?
4: ఏమనుకుంటాం మేడం, ఎండాకాలం ఎండిపోతున్నాం కదా, దాని గురించి ఏమన్నా
3: సలహా. ఇందాక మాకు వాన్ పడిందండి.
4: మాకు వేడి ఎక్కువ ఉంది మేడం.
3: నేనైతే ఈరోజు టాపిక్ ఏం అనుకోలేదండి, నా ఫస్ట్ కాలర్ నుంచి టాపిక్ తీసుకుందామని ఆగాను. దేని గురించి మాట్లాడుకుందామంటారు?
4: దేని గురించి అంటే, ఇప్పుడు ఎండాకాలం ఉంది కదా మేడం.
3: ఎండాకాలం గురించి ఆల్రెడీ మాట్లాడేసాం పోలే గారు.
4: సరే,
3: మీ రేడియోలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అండి?
4: చెప్పాలనుకుంటున్నారంటే మేడం, నిన్న మాతృ దినోత్సవం ఉంది కదా మేడం.
3: అవునండి.
4: దాని గురించి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు రిలేటెడ్ గా తెలియజేసుకుంటూ.
3: ఓకే అండి.
4: అమ్మను మించిన దైవం లేదు. అమ్మ అంటే అందరికి ప్రాణమే. ఒక తండ్రి పిల్లల్ని ఉన్నా లేకున్నా తల్లి మాత్రం చూసుకుంటుంది మేడం.
3: అవునండి.
4: తండ్రి లేకపోయినా కూడా పిల్లల్ని తల్లి చూసుకుంటుంది, కానీ తల్లి లేకుంటే పిల్లల్ని తండ్రి చూసుకోలేడు మేడం.
3: అవునండి.
4: అలా తల్లికి ఎంతో గొప్ప ప్రపంచంలో ఒక పెద్ద గౌరవం ఉంది. అందువలన తల్లిని మించిన దైవం లేదు. ప్రతి ఒక్కరికి తల్లిని పూజించాలి, తల్లిని సేవించాలి మేడం.
3: అవునండి, చాలా బాగా చెప్పారు మీరు. మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
4: బీటెక్, రఘువరన్ బీటెక్ నుంచి అమ్మ అమ్మ ఒకసారి నిన్ను చూడాలమ్మా.
3: నైస్ సాంగ్ అండి. ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
4: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ పాట డెడికేట్ చేస్తూ, అలాగే మీకు మిగతా ఆర్జలందరికీ, విజయ మేడం గారికి, ప్రసాద్ సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అందరికి హాయ్ చెప్తూ, అందరికి బాయ్ మేడం.
3: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు అడిగినట్టుగానే మీ సాంగ్ ప్లే చేస్తున్నాము.

0: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మస్ట్ టైం పాస్ విత్ మీ ఆర్జే సౌమ్య. మన ఇంకో కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం. బాగున్నా మేడం.
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, దేవుని దయ మీ దయ మేడం.
0: ఆహా, మీ పేరేంటి?
1: సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: ఓకే నాగశెట్టి గారు, మరి రోజు ఫస్ట్ నుంచి రేడియో వింటున్నారా అండి? యాక్చువల్లీ ఈరోజు టాపిక్ ఏం లేదండి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: టాపిక్ గురించి అంటే ఒకటి చెప్తా మేడం.
0: చెప్పండి.
1: లఘు బిగు స్థానం భోజనం ప్రయాణం మేడం.
0: అంటే ఏంటండి,
1: కొంచెం ఆన్సర్ చెప్పండి మేడం.
0: లఘు దిగు
1: స్థానం భోజనం ప్రయాణం.
0: స్నానం భోజనం ప్రయాణం అంటే ఏంటండి
1: చెప్పారు మేడం మీరే.
0: వామ్ము, తీసుకొచ్చి చాలా కష్టంలో పాడేశారుగా నన్ను.
1: ఏం లేదు మేడం,
0: మళ్ళీ చెప్తారా?
1: లఘు దిగు.
0: లఘు దిగు
1: స్థానం భోజనం ప్రయాణం.
0: స్థానం భోజనం ప్రయాణం. తెలీదండి.

0: ఏంటండి?
1: పిట్ట మేడం.
0: ఏంటది?
1: పిట్ట. అవును మేడం.
0: ఓకే అండి, చాలా బాగా క్వశ్చన్ అడిగారు. నైస్ అండి.
1: థాంక్స్ మేడం. శ్రీకృష్ణ సత్య మేడం.
0: ఓకే.
1: అనుకమ్మ అనే ఆ పాట మేడం.
0: ఓకే అండి. ఈ సాంగ్ ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: శ్రోతల నుంచి లక్ష్మయ్య, నా శెట్టి మాజీ కొరకు మేడం.
0: ఓకే అండి, మీరు అడిగినట్టుగానే మీ అందరి కోసం సాంగ్ ని ప్లే చేస్తున్నాము. విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మరి లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి, నమస్తే. శుభ సాయంత్రం.
0: హలో అండి, నమస్తే. మీ పేరేంటండి?
1: సుబ్బారావు ప్రభు గన్నవరం.
0: హలో సుబ్బారావు గారు, మా ఈరోజు టాపిక్ వింటూ ఉన్నారా?
1: ఒకసారి చెప్తారండి.
0: ఈరోజు యాక్చువల్లీ టాపిక్ ఏం అనుకోలేదండి, మన ఆడియన్స్ ఏమైనా రేడియో నుంచి ఏమైనా కన్వే చేయాలనుకుంటున్నారా?
1: అర్థం కాలేదు.
0: మీరేమైనా రేడియోలోంచి చెప్పాలనుకుంటున్నారా?
1: రేడియో గురించా?
0: రేడియో గురించి చెప్పండి. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, మీ ఇష్టం. మీరేం చెప్తే అది వింటాం.
1: అవునా? చాయిస్ ఇస్ ఆడియన్స్. శ్రోతలు
0: అంతే.
1: ఓకేనా? ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, నిండిరాజు గారికి, అలాగే సిడ్నీ బాబాయ్ గారికి హాయ్
0: చెప్పండి.
1: మూవీ వచ్చేసి అంతాపురం నుంచి నీ చూపులు అనే సాంగ్ అండి.
0: ఓకే అండి.
1: అయితే రేడియో అనేది చాలా ఉపయోగకరమైందండి ప్రతి ఒక్కరికి కూడా. ఒకప్పుడు రేడియో నుంచి స్టార్ట్ అయింది. మా చిన్నప్పుడు కూడా మా టీవీలు లేవండి, రేడియోనే ఉపయోగించాం.
0: అవునండి.
1: అంటే మా ఇంట్లో ఉండే అంటే

0: వీళ్ళు ఉండేవి, కాకపోతే మా ఇంట్లో ఉండేది కాదు. నేను రేడియోనే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం అండి.
1: ఓకే,
0: రేడియో అంటే మాకు ఎందుకనే ఇప్పటికి కూడా అభిమానం ఎక్కువ. రేడియో అయితే మేము ఏనాడు మర్చిపోలేదు, ఎన్నటికీ మర్చిపోం కూడా. ఆన్లైన్ లోనైనా మామూలుగానైనా, మామూలుగా రేడియో ఉంది, మేము ఆన్లైన్ లో కూడా మన యాప్స్ ఉన్నాయి, అన్ని ఎఫ్ఎంస్ ని కూడా వింటూ ఉంటాము. ముఖ్యంగా విష్ణు ఎఫ్ఎం అయితే కంపల్సరీగా వింటాం అన్నమాట.
1: విష్ణు
0: మా విష్ణు ఎఫ్ఎం కూడా మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా వింటున్నాం అండి.
1: ఓకే అండి, మరి ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: ఓకే, అనంతపురం మూవీ నుంచి నీ చూపు లేని సాంగ్.
1: ఓకే అండి, సాంగ్ ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
0: మా పవన్ గారికి.
1: ఓకే అండి, మీరు అడిగిన వాళ్ళకి సాంగ్ డెడికేట్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మరి మంచి సాంగ్ అయితే వినేసాం కదా, మరి నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి. హలో. శుభ సాయంత్రం అండి. మీ పేరు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణి మాట్లాడుతున్నానమ్మా.
0: హలో శోభారాణి గారు, మరి ఈరోజు ప్రోగ్రామ్ ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యారా అండి?
1: లేదమ్మా, జస్ట్ ఇప్పుడే కాల్ చేశాను.
0: ఓకే అండి, పెద్దగా ఏం లేదు, అంటే నేను ఈరోజు టాపిక్ ఏం అనుకోలేదండి, సో మీరు ఏం చెప్తే అదే వింటాను నేను.
1: అంతేనే వాళ్ళ టాపిక్?
0: అంతే. మంచిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన రేడియో శ్రోతలందరికీ?
1: మంచిగా చెప్పటం అంటే, నిన్న మాకు ఇక్కడ విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో 90 ఏళ్ళు ఆకాశవాణి పెట్టి విజయవాడలో 90 ఏళ్ళ సెలబ్రేషన్స్ జరిగినాయి అమ్మా.
0: అవునా అండి?
1: దానిలో కవితల పోటీ పెట్టారు, కవితల పోటీలో నాకు ప్రైజ్ వచ్చింది.
0: ఓ కంగ్రాచులేషన్స్ అండి.
1: నిన్న సెలబ్రేషన్స్ లో మాకు ప్రశంసా పత్రము, మరి మెమెంటో అవన్నీ ఇచ్చారు, మాకు ఆహ్వానం పంపారు, మేము వెళ్ళాము నిన్న, అక్కడ బాగా జరిగినాయి. అలాగే నిన్న మదర్స్ డే కూడా కదా.
0: అవునండి.
1: మరి మదర్స్ డే సందర్భంగా కూడా చాలా చక్కగా మంచి మంచిగా అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం.
0: చాలా బాగా చేశారండి అయితే. మరి
1: అవునమ్మా, అయితే మదర్స్ డే సందర్భంగా నేను చిన్న కవిత చెప్దాం అనుకుంటున్నాను.
0: చెప్పండి.
1: నిన్న మదర్స్ డే అయింది కదా.
0: అవునండి.
1: ఆ సందర్భంగా నేను ఒక కవిత చెప్దామని.
0: చెప్పండి.
1: వన్ మినిట్. ఒక్క నిమిషం అమ్మా.
0: చెప్పండి చెప్పండి, పర్లేదు.
1: అసలు అది ఎట్టిపోయిందో నీ రాసిన కనబడట్లా.
0: అయ్యో, ఈలోపు మీరు ఏమైనా సాంగ్ చెప్తారా?
1: సాంగ్ అమ్మ మీద పాట కావాలమ్మా, ఏ పాట వేసినా పర్లేదు.
0: ఓకే అండి.
1: అమ్మ గురించి పాట అనమాట, మంచి పాట వినిపించండి ఏదో ఒకటి.
0: ఓకే అండి.
1: వచ్చింది వచ్చింది. అమ్మ అమ్మ గురించి శీర్షిక వచ్చేసి అమ్మ. అమ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసే ప్రేమామృత ప్రదాత, మాతృత్వ మధురిమ హసిత, రాగ విలసిత సుమ సహిత, మమత సమతా మమతల మహిత, అనుబంధాల కొలువు తీర్చి సుస్మిత, 9 నెలలు మోసి కని పెంచే త్యాగానురాగాల దివ్య చరిత, బిడ్డను చూసి మురిసే తన్మయి అమ్మ, పెదవులు పలికే తొలి పలుకు అమ్మ, విద్యాబుద్ధులు నేర్పే తొలి గురువు అమ్మ, ముద్దు మురిపాను అందించే అమృతవల్లి అమ్మ, అలిబిల్లి జాబిల్లిని చూపిస్తూ కథలెన్నో చెబుతూ గోరు ముద్దలు తినిపించే మమతల మరుమల్లె అమ్మ, పొత్తిళ్లలో పాల చెక్కిళ్లను ముద్దాడి ప్రసవ వేదనను మరిచి బిడ్డ

0: అమ్మను చూసి మురిసే తన్మయి అమ్మ, బ్రతుకు దారిని చూపే బాటసారి అమ్మ. అందుకే అమ్మను గుర్చిన మాట భాషకందని భావాల మూట. అష్ట కష్టాల కొట్టి తన ఇష్టాలను మరిచి బిడ్డే సర్వస్వంగా తలిచే త్యాగమయ్యి అమ్మ. బిడ్డల జీవితాలలో భాగస్వామి వచ్చిన తల్లికి తన బిడ్డ పసిబిడ్డతో సమానం. అందుకే తల్లి మనసు విశాలమైనది. బిడ్డలందరికీ సమాన ప్రేమను పంచగలిగేది ఒక అమ్మే. అందుకే అమ్మ ప్రేమమూర్తి. పదుగురు బిడ్డలనైనా ఆనందంగా కని పెంచి పోషించే గొప్ప తల్లి. కానీ ఆ 10 మంది బిడ్డలు మాత్రం తల్లిని పోషించలేని నిరుపేదలు. అందుకే అనాథ శరణాలయాలలో శరణు కోరుతోంది అమ్మ. మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అమ్మ అనే బంధం లేకుంటే నిజమైన అనాథలం మనమే. అమ్మను పోగొట్టుకున్న జీవితం వృధా. ఎవరికైనా ఉపకారం చేయాలి అంటే ముందు అమ్మకు చెయ్యండి. మన జన్మకు కారకులైన అమ్మా నాన్నలను గౌరవించండి. అనాథ శరణాలయాలను పారద్రోలండి.
1: చాలా బాగా చెప్పారండి.
0: బాగుందా?
1: చాలా బాగుంది.
0: థ్యాంక్ యూ అమ్మ, మీకు నచ్చినందుకు.
1: చాలా చాలా అంటే చాలా బాగుంది. మీరు అడిగినట్టే కానీ ఒక అమ్మ సాంగ్ వేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హృదయపూర్వక ప్రత్యేక శుభ సాయంత్రం అమ్మ సౌమ్య.
1: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
0: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవర మండలం మాచవర నుంచి మాట్లాడుతున్నానమ్మా.
1: హలో వెంకటరెడ్డి గారు, మరి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారా మన ప్రోగ్రామ్ ని?
0: ఫాలో అవుతున్నానమ్మా, చాలా చాలా చక్కగా ఉంది కార్యక్రమం, చాలా సౌమ్యంగా కొనసాగిస్తున్నావు.
1: అందుకని
0: మా ప్రత్యేకంగా సౌమ్యకి అభినందనలు అమ్మా, చాలా సౌమ్యంగా. నిజంగా ఏం పాట కావాలి, మీ శ్రోత ఎవరికైనా వినిపిస్తారా? మీరు ఇవాళ ఏమి టాపిక్ ఇవ్వలేదు, మీకు నచ్చిన అంశం మీరు చెప్పదలుచుకున్న విషయం రేడియోలో చెప్పండి అనేసి మంచి సానుకూలతగా సానుకూలతగా సంతోషంగా మమ్మల్ని అడుగుతున్నందుకు మా సౌమ్యకి మరొకసారి సంతోషం వ్యక్తపరుస్తున్నానమ్మా.
1: థ్యాంక్ యూ అండి.
0: అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అమ్మా, ప్రతి మనిషి కూడా నీతి నిజాయితీలతో అన్నమాట ప్రకారంగా కట్టుబడి ఉండాలి, క్రమశిక్షణగా మెలుగుతూ ఉండాలి, అలాగే కష్టపడి పనిచేస్తూ ఉండాలమ్మా. మన పనిని మనం ఇష్టపడి చేసుకోవాలి.
1: అవునండి.
0: అది చిన్న పనైనా పెద్ద పనైనా మన మన వృత్తిలో అంకిత భావంతో చేస్తే అది వ్యాపారం ఏదైనా చాలా అభివృద్ధి చెందుద్ది అనమాట.
1: అవునండి.
0: ఎవరిని ఏ మాట కూడా అనకూడదు, మాటలతో మనం బాధించే చాలా మాట చాలా ఘాటుగా తగులుతుంటుంది అనమాట.
1: అవునండి.
0: మాట్లాడేటప్పుడు ఆచి చూచి మాట్లాడి మన ప్రవర్తనని మన సంభాషణ సరళిని కూడా చక్కగా మనం వినియోగించుకోవాలమ్మా. మాటే చాలా మధురంగా మాట్లాడాలి మనం.
1: అవునండి.
0: మరి అలాగే ఈ సందర్భంగా నేను అనేకమైన ఆకాశవాణి కేంద్రాల నుంచి, రేడియో ప్రసార నుంచి ఒక 60 ఏళ్ళ నుంచి వింటున్నాను, అనౌన్సర్స్ వాయిస్ ఏంటి, వారు నిజంగా చక్కగా అందరినీ సౌమ్యంగా నీకులాగా పలకరించడం, ఇవన్నీ కూడా నాకు మధుర అనుభూతులు అనమాట. మాట పదే పదే చెప్తున్నాను అనుకోకమ్మా, ఈ పూట ఏంటంటే మాట చాలా విలువైందమ్మా, ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇంకా ఫైనల్ గా నీకు ఒక మాట చెప్పేది ఏంటంటే, నాన్నగారు ఎప్పుడు కూడా నాకు మంచిగా ఉండాలి, సత్యహరిశ్చంద్రుని, రాముణ్ణి, గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకోవాలి అనేసి నాకు 5 ఏళ్ళ నుంచే బోధించేవారు అమ్మ. ఇప్పుడు నా వయసు 68. జాతి ఇవన్నీ సరదాగా మాకు ఈవేళ మా చెప్పుకోవచ్చు అనే అవకాశం ఇచ్చావు కాబట్టి ఇవన్నీ చెప్పానమ్మా సౌమ్య.
1: చెప్పండి.
0: మరి నిన్ను ప్రత్యేకించి అభినందిస్తూ నువ్వు కార్యక్రమాన్ని ఇలాగే హ్యాపీగా కొనసాగిస్తూ ఉండాలని, మమ్మల్ని అందరినీ అల్లరిందిస్తూ ఆనందపరుస్తూ ఉండాలని కోరుకుంటూ నేను కోరుకుంటున్న మాట ఏంటంటే, కోటమ్మా
1: చెప్పండి.
0: సెక్రటరీ చిత్రం అమ్మా, సెక్రటరీ చిత్రంలో నాగేశ్వరరావు నా పక్కన చోటు ఉన్నది ఒక్కరికి, సంగీతం సాహిత్యం అన్ని కూడా బాగుంటాయి, మీ పాట నాకు బాగా ఇష్టం అన్నమాట. మరి ఈ పాటను మా మిత్రులు బండారు త్రిమూర్తి గుప్తా గారు, శేషగిరిరావు గారు, జగన్నాథరావు మాస్టారు, అలాగే మాణిక్యాలరావు గారు, ఎట్టి పిన్ని బాబాయ్ గారు, ఆర్పి డాక్టర్ లింగరాజు గారు, బ్రహ్మయ్య గారు, ప్రతి ఒక్కరికి అమ్మా ఎంతో సరదాగా వింటున్నారు మన విష్ణుయాసము, మంచి పాటలు పాడుతున్నారు. అందరికీ అంకితం చేస్తూ మా సౌమ్యని మరొకసారి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటానమ్మా. నల్లమిల్లి వెంకటరెడ్డి, మాస్టర్.
1: థ్యాంక్ యూ అండి. మీరు అడిగిన వాళ్ళందరికీ సాంగ్ ని ప్లే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: మరి మంచి సాంగ్ అయితే వినేశాం కదండి. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అమ్మా.
0: హలో అండి, మీ పేరు?
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా చిట్టితల్లి. నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మాట్లాడుతున్నాను రా, స్వామిజీ బంగారు తల్లి చిట్టితల్లి.
0: ఓకే అండి, మరి ప్రోగ్రామ్ ని ఫస్ట్ నుంచి ఫాలో అప్ అవుతున్నారా?
1: వింటున్నాను, ఇవాళ మా చాయిస్ అన్నారు కదా మంచి కాలం దగ్గర నుంచి కూడా.
0: అవును, మొత్తం మీ చాయిస్, మీరు ఏం చెప్పినా వింటాను నేను.
1: ఇవాళ మా చాయిస్ అదే టాపిక్. అయితే ఇప్పుడు నలబిల్లి వెంకటరెడ్డి గారు మాట్లాడారు కదండి.
0: అవునండి.
1: మాట అనేది ఆయుధం కంటే గొప్పదండి.
0: అవునండి.
1: ఒక పెద్ద కత్తితో పొడిచిన దానికంటే కూడా మాట అన్నదానికి మాత్రం ఎప్పుడు ఎవరు తిరిగి తీసుకోలేమండి.
0: అవునండి.
1: కాల్ చేయడం పర్లేదు కానీ నోరు చేసుకోవడదని అంటారండి మన పెద్దలు. మాట ఎంత బాగా ఎంత గౌరవంగా ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా మాట్లాడితే వారి మీద మనకు అంత మంచి అభిప్రాయం వస్తుందండి.
0: అవునండి.
1: అలాగా ఒకరోజు కాదు రెండు రోజులు కాదండి, మనం మొదటి నుంచి మనకు భాష మనం మాట్లాడగలిగినప్పటి నుంచి కూడా మనం మొదట చివరి వరకు కూడా మంచిగా మాట్లాడటం మంచి వారిని అనిపించుకోవడం మాత్రం అసలైన నిజమైన గొప్పతనం అండి.
0: అవునండి.
1: అయితే అంతకు ముందు కాలర్ మాట్లాడుతూ ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 90 సంవత్సరాలు అన్నారు. కాదండి, ఆకాశవాణి ప్రసారాలు స్టార్ట్ అయ్యి 90 సంవత్సరాలు అండి. ఇది 90వ సంవత్సరం.
0: ఓహో, అలాగా అండి.
1: 1936లో భారతదేశం మొత్తం మీద మన బొంబాయిలో ప్రసారాలు ప్రారంభమయ్యాయండి హిందీలో. 1936లో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు 90వ సంవత్సరం నడుస్తుందండి.
0: ఓకే అండి, అలాగా.
1: అవునమ్మా, 90 సంవత్సరాలు ఆకాశవాణి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఆకాశవాణి విజయవాడ విశాఖపట్నం మొత్తం అన్ని ఆకాశవాణి కేంద్రంలో కూడా ఉత్సవాలు పండుగలు జరుగుతాయి. అది మాత్రం అక్షరాల వాస్తవం అండి. అందువల్ల ఆకాశవాణి స్టార్ట్ అయ్యి 90 సంవత్సరాలు కాదండి, విజయవాడ స్టార్ట్ అయ్యి 90 సంవత్సరాలు కాదండి, విజయవాడ 90వ సంవత్సరం అండి అని అన్నారు కదా.
0: అవునండి.
1: విజయవాడ 1948 డిసెంబర్ 1వ తారీఖు ప్రారంభమైంది విజయవాడ ఆకాశవాణి.
0: ఓకే.
1: అదండి, అంటే ఆకాశవాణి ప్రసారం స్టార్ట్ అయింది 15-20 సంవత్సరాలు విజయవాడ కేంద్రం కట్టారండి.
0: ఓకే.
1: అంటే ప్రతి వారికి తెలియాలన్న ఉద్దేశమే చెప్పారు మాకు. అంటే మరి మరోలా ఏమి అనుకోవద్దండి.
0: అలా ఏమి ఉండదండి.
1: అదండి, మంచి విషయాలు తెలుసుకోవాలి, ఉన్న విషయాలు తెలుసుకోవాలి,
0: వాస్తవాలు
1: వాస్తవాలు చెప్పగలను. ఆకాశవాణి రేడియో అన్నది ఒక సత్యమైన వాహనం అండి, వాహిని అండి. ప్రజలకు చక్కని విషయాలు చక్కని జ్ఞాన ప్రబోధాలు ప్రసాదించే వాహిని ఏంటంటే ఆకాశవాణి, మన రేడియో విష్ణు రేడియో ఇలాంటివండి.
0: అవునండి.
1: అందులో భాగంగానే కదంటే మన విష్ణు రేడియోలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అద్భుతంగా చేస్తారు మీ మేడం గారు, మా బంగారు తల్లి విజయ గారు.
0: అవునండి.
1: సరదా కాసేపు షో వింటే మొత్తం తీర్థయాత్రకి ఎంజాయ్ చేసినట్టు ఉంటది. ఆ నీతి కథలన్నీ మనం ఆల్రెడీ మన అమ్మ మన తల్లి గారు మన తండ్రి గారు మన చెల్లి ఎవరో చెప్పినట్టు ఉంటది, ఇంట్లో మనకి చెప్పినట్టు ఉంటది అండి వారు చెప్తే.
0: అవునండి.
1: సరదా కాసేపు షో వింటే చాలండి మొత్తం ఈశ్వరుడు చూసారా పార్థి ఎవరు ముందుగా భూ ప్రదక్షిణ చేసొస్తే వారికే పట్టాభిషేకం చేస్తారు పార్థి పరమేశ్వర్ అని అంటారండి.
0: అవునండి. మరి ఏమైనా సాంగ్ వినాలనుకుంటున్నారా మీరు?
1: సాంగ్ విషయానికి వచ్చేస్తున్నాను అండి. కుమార్ స్వామి రై మరి నెమల మీద వెళ్ళిపోతాడు, నెమల వాహనం మీద వెళ్ళిపోతాడు అండి. సారీ విఘ్నేశ్వరుడు మాత్రం వెళ్ళడానికి ఉపకాయంతో నేను ఏ వెళ్ళగలనో అది భారతీయ మనస్సు చుట్టూ తిరిగిస్తే తల్లిదండ్రుల మీద ప్రపంచం ఏముందంటే చేతులు కాలం పడిపోతాడు అండి ఆయన.
0: అవునండి.
1: తల్లిదండ్రులు అంత గొప్పవారండి, తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేస్తే మొత్తం భూ ప్రదక్షిణ అంతా చేసినట్టేనండి.
0: అవునండి.
1: సరదా కాసేపు షో పెట్టే మనకు అన్ని విషయాలు బట్టి అవగాహన వస్తుంది అన్న విషయానికి ఈ విషయం చెప్పానమాట.
0: అవునండి.
1: ఎంటర్టైన్మెంట్ కావాలి, 100% కూడా ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా తమ్మి గారు మా ఇక ఇతర చిత్రలు చేస్తే మస్తు టైం పాస్ వినాలి.
0: అవునండి.
1: ఇవాళ మాకు ఛాయిస్ ఇచ్చారు కాబట్టి నాకు తెలిసిన 4 విషయాలు చెప్పాను, మరి ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాయో మీరే చెప్పాలి.
0: ఓకే అండి. మరి ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు మీరు?
1: ఈవేళ అద్భుత గాయకులు, అమర గాయకులు, మధుర గాయకులు అటువంటి మాలోపతి సత్యం గారి జయంతి అండి ఇవాళ.
0: ఓహో, అలాగా అండి.
1: ఆయన అస్థిరంగా అనేకమైన పాటలు పాడారు, చాలా పాటలు పాడారు. ఇప్పుడు నేను అడిగిన పాట వింటే మీరే ఈయనంటే మాధవేంద్ర సత్యం గారు అంటారన్నమాట మీరు. ఆ పాట అడుగుతానండి.
0: ఓకే అండి.
1: మాయా బజార్ ఈ చిత్రంలో మాధవేంద్ర సత్యం గారు పాడిన పాట, గీతలతో పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం ఘంటసాల మాస్టారు.
0: ఓకే.
1: వివాహ భోజనంబు నిత్యైన వంటకంబు వియాల వారి విందు ఆహా నాకే ముందు.

0: ఆ పాట పాడినా ఆయన జయించండి వాళ్ళు.
1: ఓకే అలాగా అండి.
0: అవును స్వామి చెట్టు తల్లి, వారికి నివాళి తెలియపరిస్తే ఈ పాట అడుగుతున్నాను. త్రోసల పేరు చెప్తారు మా మిత్రులు.
1: చెప్పండి.
0: మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారు, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, తర్వాత బైపల్లి నాగేశ్వరరావు గారు, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్రావు గారు, నెక్స్ట్ బైపల్లి నాగేశ్వరరావు గారితో పాటు లింగరాజు గారు, మా పిన్నమ్మ గారు, మా బాబాయ్ గారు, మా పిన్ని గారు, మా బాబాయ్ గారు, వారందరి కోసం ప్రసాద దేవులు మా తమ్ముడు చిట్టుదల్ని కోరుకుంటూ, మన్ను శాస్త్రీరావు మన్ను శాస్త్రీరావు గారు కూడా ఇంట్రెస్ట్ గా రేడియో వింటున్నారు, వారి కోసం కూడా డెడికేట్ చేయమని మా స్వామి చిట్టుదల్ని మనసారా కోరుకుంటూ, మాధవ సత్యం గారు మరో మా నివాళి తెలియపరుస్తూ, వివాహ భోజన చిత్రంలో పాట కోసం ఎదురు చూస్తూ నేను సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.
1: ఓకే అండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ సాంగ్ డెడికేట్ చేస్తూ మీకోసం ఈ మంచి పాట. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మరొక మంచి కాల్ని అయితే వినేసి సాంగ్ని అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు? ఓకే అండి. మరి ఈ రోజు టాపిక్ విన్నారా మీరు?
1: టాపిక్ ఇందే మేడం, మాకు కొంచెం పవర్ పోయింది.
0: ఓకే ఓకే. ఈ రోజు పెద్దగా టాపిక్ ఏం అనుకోలేదండి. సో మన రేడియో శ్రోతలు ఏదో
1: పవర్ పోయింది, పవర్ పోయింది, యాపకత అయింది.
0: ఏమండి?
1: సెల్ యాపకత అయింది, పవర్ పోయింది.
0: ఓకే ఓకే. అంటే ఈరోజు టాపిక్ ఏం లేదులేండి, మన రేడియో శ్రోతలే చెప్తున్నారు ఏదో ఒకటి.
1: అంతేలే.
0: ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: ఏం చెప్తాం మేడం, అందరూ మంచిగా ఉండాలా.
0: ఓకే,
1: అందరూ మంచిగా ఉంటేనే బాగుండేది ఎప్పటికైనా.
0: మరి ఏమైనా సాంగ్ అడగాలనుకుంటున్నారా?
1: మనసులు మమతలు.
0: ఓకే.
1: మనసులు మమతలు సినిమా.
0: ఓకే. ఓకే అండి. మరి సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా?
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు అడిగినట్టుగానే ఒక మంచి పాటను మీకోసం ప్లే చేస్తాము.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఓకే లిజనర్స్, ఇప్పటిదాకా మంచి మంచి సాంగ్స్ అయితే వినేశారు కదా. స్టే ట్యూన్ టు రేడియో బేస్ట్ 90.4 విత్ మీ ఆర్జే సౌమ్య.
1: వై వై వై వై,

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team, Dr. P. Praveen, MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
1: Mana Bhimavaram lo nutananga praraminchabadina Chandamama Pillala Vaidyashala Veerama Park Eduruga Bhimavaram 1 Pillalu Mariyu Navajata Sisu Vaidyulu Mana Bhimavaram Vastavyulu Dr. B. Moses MBBS MD Pediatrics Jwaram Jalubu Daggu Ayasam Dengue Malaria Typhoid Fits Charma Samasyalu Virochanalu Edugudala Lopalu Lanti Vyadhulaku Atyunnata Chikitsa Andinchabadunu Anni Rakala Tikalu Veyabadunu మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
0: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు తీన్ మార్ లిసనర్స్. మరి ఈనాడు తీన్ మార్ లో నేనైతే తెలుగు, హిందీ, తమిళ మూవీస్ నుంచి మంచి మంచి సాంగ్స్ అయితే తీసుకొచ్చేసానండి. అవేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. అండి రేడియో రేడియో విష్ణు 90.4.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీ లో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సత్యశ్రీ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మ్యానో

0: ఫ్లోరిమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరి ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: నానోజూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
2: After a short break, welcome back to Teen Mar. Listeners, ఈనాటి మన Teen Mar లో మన ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఫిర్ కభీ సాంగ్ అండి. ఈ సాంగ్ MS ధోని మూవీలోంచి. ఈ సాంగ్ ని అజిత్ సింగ్ గారు పాడగా అర్మన్ మాలిక్ గారు దీనికి సంగీతం అందించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ఎంఎస్ ధోని మూవీలోంచి ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ట్రిపుల్ ఆర్ మూవీ లోంచి దోస్తి సాంగ్ అండి. ఈ సాంగ్ కి సిరివెన్నెల సీతారామయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా హేమచంద్ర గారు దీన్ని పాడారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది లిసినర్స్, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసరికి లిసనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి షేర్ షా మూవీలోంచి రాంజా సాంగ్ అండి. ఈ సాంగ్ ని అన్వితా దత్ గారు రచించగా జస్లీన్ రాయల్ గారు దీనికి సంగీతం అందించారు. జస్లీన్ రాయల్ మరియు రోమి గారు పాడిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. విని ఆనందించండి.

ఒక మంచి పాట అయితే వినేసరికి లిసినర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి వకీల్ సాబ్ మూవీ లోంచి మగువా మగువా సాంగ్ అండి. ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా శ్రీరామ్ గారు దీన్ని పాడారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
2: Sindhu Skin and Speciality Clinics.
3: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
2: Charma Samasyalu, Ventricular Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
3: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
2: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
3: Arogyashri, EHS, Arogya భద్రత ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును
2: మా అడ్రస్
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం
2: సెల్ 8500136630
4: ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసారు కదా లిసినర్స్ మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి యారియా మూవీలోంచి అల్లా వారియా సాంగ్ అండి ఈ సాంగ్ ని అర్కో గారు రచించగా అర్కో గారు మరియు అమర్నాథ్ అలీ గారు దీన్ని పాడారు ఈ సాంగ్ అయితే మీకు సంవత్సరం వచ్చేసింది లిసినర్స్ విని ఆనందించండి

ఓకే లిసనర్స్, మరి ఈనాటి సినిమాల్లో మన లాస్ట్ సాంగ్ వచ్చేసి రబ్ నే బనాది జోడీ మూవీలోంచి తుజ్మే రబ్ దిక్తా హై సాంగ్ అండి. ఈ సాంగ్ ని రూప్ కుమార్ రాథోడ్ గారు పాడారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తున్న లిసనర్స్ విని ఆనందించండి.

0: ఓకే లిసనర్స్, మరి ఈనాడు తీన్ మరలో అయితే తెలుగు హిందీ తమిళ నుంచి మంచి మంచి సాంగ్స్ అయితే వినేసాం కదా, మరి మరలా ప్రసారం అయ్యే షోలో కలుసుకుందాం. అండ్ స్టేట్ యూనిట్ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం, సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే శ్రీజ.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షన్.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.